శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 5వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 26వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 42 సెకండ్లు.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయస్వామి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సమయం 6:30. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ కె రామకృష్ణ నాయుడు గారు.
1: కొంచెపు నరు సంగతి చే అంచితమొగ కీడువచ్చు అది ఎట్లన్నన్ కించిత్తు నల్లి కుట్టిన మంచమునకు చేటువచ్చు మహిలో సుమతి. నీచుడైన మానవునితో స్నేహము హానికరమే గాని క్షేమము కాదు. అల్పమైన నల్లి కుట్టిన ఎడల అది నివసించు మంచమునకే చేటు వస్తుంది. అల్పుడైన వాణి నీచత్వం ఆకారంలో కాక బుద్ధిలో ఉంటుంది. వాడు ఎప్పుడో ఏదో చెడు కార్యము చేయక మానడు. అందువల్ల వానిని చేరనిచ్చిన వానికి కూడా కీడు రాక మానదు. ఎలాగంటే మంచములో ఉన్న నల్లి కుట్టితే ఆ మంచాన్ని ఎండలో పెట్టి కట్టెతో అందులో నల్లులు రాలిపోయే వరకు కొడతారు. రాలిని వాటిని చంపుతారు. నల్లిని చేరనిచ్చినందుకు నల్లికి నివాసమైనందుకు కర్రదెబ్బలు తినేది మంచమే. నీచ సాంగత్య ఫలం ఇలాంటిది అన్నది భావము. కనుక చెడ్డవారితో చెలిమిని వదిలిపెట్టి గుణవంతులైన వారితో జీవించడం మంచిదని కవి సూచన. ఒకరి స్వభావం ఎలాంటిదో తెలుసుకోవడానికి వాని స్నేహితుని స్వభావం తెలిసి ఉంటే చెప్పవచ్చునన్నది అనుభవజ్ఞుల మాట. చెడు నేస్తాలతో చెలిమి తెగదెంచుకో, మంచి మిత్రుల పొత్తు పెంచి పోషించుకో అన్నది సందేశం. బంధుర సద్గుణాయుడొక పట్టున లంపట నొంది అయినను దుస్సంది దలంపట అన్యులకు చాలా హితం వనరించుగాక. శ్రీగంధపు చెక్క రాగెలుచుగాదే శరీరులకు ఉత్సవార్థమై గంధములాత్మబుట్ట

0: దర్గంబడియుండుటలెల్ల భాస్కర. గుణవంతుడు తాను కష్టాలలో ఉన్నా ఇతరులకు అపకారము తలపక మేలే చేయను. ఎలాగంటే గంధపు చెక్క తాను అరగిపోతూ తరిగిపోతూ కూడా సువాసన వెదజల్లే గంధాన్ని ప్రసాదించి జనులకు వేడుకను కలిగిస్తుంది కదా. తన శరీరాన్ని క్షీణింపజేసుకుంటూ అన్యులకు ఆనందాన్ని అందిస్తుంది గంధపు చెక్క. అలాగే సద్గుణవంతుడు తాను కష్టపడుతూనే ఇతరులకు హితం చేస్తాడు. సద్గుణవంతులు గంధపు చెక్క లాంటి వాడిని కవి భావన. అగ్నిలో క్షయమవుతూ కర్పూరం వాసనను గుబాళింపజేస్తుంది. ధూపం కాలిపోతూ కూడా తన సుగంధ ధూమాన్ని మానవులకిచ్చి తృప్తిపరుస్తుంది. సద్గుణవంతుల స్వభావం కూడా ఇలాగే ఉంటుంది మరి. మాలమాలగాదు మహిమీదనే పొద్దు మాట తిరుగువాడు మాలగాక మాలయన్నవాడెపో పెనుమాల విశ్వదాభిరామ వినురవేమ. ఎవరూ జన్మచే మాల కాదని ప్రవర్తన వల్లనే మాల కావడం జరుగుతుందని వేమన వాదం. ఆడిన మాటను తప్పేవాడే మాల. అంటరానితనాన్ని పాటిస్తూ శాస్త్రాధారాలతో దొంగతర్కాలు చేసేవాడే మాల. మాలయ కాదు పెనుమాల. మానవుడు మానవత్వంతో మనలేకపోతున్నాడనే ఆవేదనలో పుట్టిన మాటలివి. తోటి మానవులను అనాదరించే వారిని నరపశువులుగా వేమన భావించాడు. ఈ విధమైన అభిప్రాయాన్ని గురజాడ కవి కూడా మంచి అన్నది మాలనేయగుదున్ అన్నాడు తరువాత కాలంలో. కవి సమూహమందు కాళిదాసుడు లెస్స, మహలులందు తాజ మహలు లెస్స, నగరులందు భాగ్య నగరమెకడు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. కవిశేఖరులలో కాళిదాసు గొప్పవాడు. మహలులలో తాజ్మహల్ గొప్ప నిర్మాణం. నగరాలలో భాగ్యనగరం అందమైనది. భాషలలో తెలుగు భాష మేలైనదని కరుణశ్రీ భావన. నిజానికి ఆ అభిప్రాయం సర్వజనామోదకరంగానే ఉన్నది. శ్రీకృష్ణదేవరాయల వంటి పండిత కవులే తెలుగు భాష గొప్పతనాన్ని పొగడియున్నారు. ఆంధ్రుడుగా పుట్టడం, ఆంధ్ర భాషను మాతృభాషగా పొందడం ఎంతో తపస్సు చేసుకున్న వారికి మాత్రమే లభించే ఫలితమన్నాడు తమిళ కవి అప్పయ్య దీక్షితులు. కాశ్మీరులోని ఊలారు సరస్సులో పూల తెప్పపై విహరిస్తూ మలయాళ మదిరాక్షి నోట సుందరమైన తెలుగు పాటనే వినదలిచాడు సుబ్రహ్మణ్య భారతి. ఇలా తెలుగు భాష పలువురి మన్నలకు పాత్రమై ఉన్నది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా ప్రశంసలనందింది. పనస తొనల కన్న, పటిక బెల్లము కన్న, పంచదార కన్న, పాల కన్న, తేనె రుచుల కన్న తీయందనం మిన్న, తెలుగు భాష దీని తెలియమయ్య అన్నాడు ముదిగొండ శ్రీరామ్మూర్తి. తెలుగు భాష కన్నా తీపి లేదను మాట వాసి తరుగనట్టి వాస్తవము అన్నాడు మల్లెమాల. రసభావముల సమర్పణ శక్తి అందున అమర భాషకు దీటైన భాష తెలుగు అన్నారు విశ్వనాథ.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ కె రామకృష్ణనాయుడు గారు. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
2: రైతన్నలకు నమస్కారం. వరిలో సస్యరక్షణ చర్యలు అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. వరిలో సస్యరక్షణ పద్ధతులు, ముందుగా భౌతిక పద్ధతుల విషయానికి వస్తే, పీక పురుగు, లద్దె పురుగు గుడ్ల సముదాయాన్ని, ఆకుముడత గొంగళి పురుగులను ఏరివేయడం వలన వాటి వ్యాప్తిని అరికట్టుకోవచ్చు. అధికంగా యూరియా వాడడం వలన చేను మెత్తబడి చీడపీడలకు లొంగిపోతుంది. కాబట్టి చీడపీడలు ఆశించినప్పుడు యూరియాని చల్లకూడదు. మబ్బులు, వర్షపు జల్లులు ఉన్నప్పుడు నత్రజని ఎరువులను కూడా వేయకూడదు. యూరియాతో పాటు వేపపిండిని కలిపి రెండింటిని 5:1 నిష్పత్తిలో వేయడం వలన వేపపిండి వాసనకు కీటకాలు దగ్గరికి రావు. నత్రజని కూడా వృధా కాకుండా సద్వినియోగం అవుతుంది. నాటే ముందర నారు చివర్లు తుంచడం వలన పీక పురుగు గుడ్ల సముదాయాన్ని నాశనం చేసుకోవచ్చు. ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెంటీమీటర్ల వెడల్పుతో కాలిబాట్లు తూర్పు నుండి పడమరగా తీయాలి. దీనివలన చేనుకు గాలి సూర్యరశ్మి తగలడం వలన సుడిదమ్మ ఉధృతి తగ్గుతుంది. తర్వాత ఆకుముడత, ఉల్లికోడు, వరినల్లి,

రెల్లురాల్చు పురుగులు, అగ్గి తెగులు, పొడ తెగులు గడ్డి మీద ముందుగా ఆశ్రయిస్తాయి. కాబట్టి గుడ్ల మీద గడ్డిని తీసివేయాలి. ఆకుముడత పురుగు, గొట్టాల పురుగు పైరును ఆశిస్తే, పైరు మీద తాడు లాగినట్లయితే పురుగులు నీళ్లల్లో పడి చనిపోతాయి. ఇక యాంత్రిక పద్ధతుల విషయానికి వస్తే, ఎకరానికి 4-5 లింగాకర్షక ఎరలను ఉంచడం వలన మగపురుగులు లింగాకర్షణ ఎరలో ఉంచిన సువాసన పదార్థానికి ఆకర్షితమై ఎరలో పడిపోతాయి. దీనివల్ల మగపురుగులను నిర్మూలించుకోవచ్చు, పురుగుల సంతతి పెరగకుండా అరికట్టుకోవచ్చు. ఎకరానికి 2-3 దీప పేర్లు ఏర్పాటు చేయడం వలన తల్లి పురుగులు దీపం వెలుతురుకు ఆకర్షితమై అడుగున ఉంచిన కిరోసిన్లో పడి చనిపోతాయి. ఎకరానికి 4-5 టీ ఆకారంలో ఉండే పంగల కర్రలను పక్షి స్థావరాలుగా ఏర్పాటు చేసినట్లయితే కొంగలు, నల్లంచి, మైనా మరక పిట్టలు వాలి గొంగళి పురుగులను ఏరుకుని తినేయడం వలన పురుగుల సంఖ్యను మనం తగ్గించుకోవచ్చు. తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు. ట్రైకోగామా పరాన్నజీవి గుడ్లను ఎకరాకు 40,000 చొప్పున గుడ్లను వేసినట్లయితే 4 నుండి 6 వారాల లోపల కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగులను నివారించుకోవచ్చు. తర్వాత క్రిమిసంహారక మందుల విషయానికి వస్తే, పురుగుల ఉధృతి తగ్గని పక్షంలో చివరి ప్రయత్నంగా మాత్రమే మిత్ర పురుగులకు హాని చేయకుండా ఉండే మందులను మాత్రమే, తక్కువ విష పదార్థం కలిగిన రసాయనిక మందులను మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు వరిలో ఎలకల నియంత్రణ గురించి తెలుసుకుందాం. గట్ల సంఖ్యను, పరిమాణాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత ఎలుకల ఉధృతి పెరుగుతుంది. కాబట్టి ఎలుకల ఉనికి పైన నిఘా ఉంచాలి. పంటను ఎలకలు ఆశించే సమయంలో ఎలకలు పట్టేవారితో నివారించుకోవచ్చు. ఇక నివారణ చర్యలను రైతులు కూడా చేపట్టుకోవచ్చు. రైతులు పంట లేని సమయంలో ఎలకల నివారణ ఉద్యమం రూపంలో సామూహికంగా రైతులందరూ కలిసి చేపట్టినట్లయితే వాటి సంఖ్య చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ సమయంలో ఎలుకలకు కావలసిన ఆహారం దొరికేది తక్కువ, కాబట్టి ఎరను తినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బోన్లు, విషపు ఎరలను చీరుపొట్ట దశ ఏర్పడే ముందుగానే ఉపయోగించాలి. ఇలా ఉపయోగించడం వలన పంట దెబ్బతిందు. ఇక ఎరల విషయానికి వస్తే, జింక్ ఫాస్ఫైడ్ ఎరను ఉపయోగించవచ్చు. విషం లేని వేరుశనగ ఎరను 20 గ్రాములు, అంటే దీంట్లో 98 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు వేరుశనగ నూనె పొట్లాలుగా కట్టి కన్నానికి 1 చొప్పున పెట్టి 2 రోజులు ఎలకలను ఎర ఆహారం తినడానికి వచ్చేలాగా మచ్చిక చేసుకుంటే 3వ రోజు జింక్ ఫాస్ఫేట్ ఎరను 10 గ్రాములు పొట్లాలుగా కట్టి ఒక్కొక్కటి చొప్పున వాడుకోవాలి. అంటే ఈ జింక్ ఫాస్ఫేట్ ఎరలో 96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు నూనె, 2 పాళ్ళు జింక్ ఫాస్ఫైడ్ మందు ఉండాలి. ఈ జింక్ ఫాస్ఫైడ్ ఎరను పంట కాలంలో ఒకేసారి ఉపయోగించాలి. ఇంకా ఎలుకలు బతికి ఉన్నట్లయితే అల్యూమినియం ఫాస్ఫైడ్ గుళికలతో ఊదరు వేసి నివారించుకోవచ్చు. ఈ గుళికలను ఉదయం 10 గంటలలోపే కన్నంలో వేసి కన్నాన్ని తడిమట్టితో మూసివేయాలి. బ్రోమోడైలిన్ మందును మరియు ఇతర పదార్థాలను కూడా ఉపయోగించి సామూహికంగా ఎలుకలను నివారించుకోవచ్చు. ఇక ఇప్పుడు పార్థీనియం కలుపు మొక్క యొక్క నిర్మూలన గురించి తెలుసుకుందాం. పార్థీనియం కలుపు మొక్కను కాంగ్రెస్ వీల్ లేదా క్యారెట్ వీల్ లేదా మాచర్ల కంప, ముక్కు పుల్లాకు అనే నానా రకాల పేర్లతో పిలుస్తారు. ఈ కలుపు మొక్క పంట పొలాల్లోనూ గట్ల మీద విస్తృతంగా పెరుగుతూ చాలా సమస్యాత్మకమైన కలుపు మొక్కగా అనేక నష్టాలను కలిగిస్తుంది. ఈ మొక్క సుమారు 90 నుండి 100 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు చీల్నట్లుగా ఉండి క్యారెట్ ఆకుల వలె విస్తరించి ఉంటాయి. దీనికి బీజోత్పత్తి శక్తి తక్కువ, కాబట్టి ఈ మొక్కలు ఉన్న ప్రాంతాల్లో ఇతర కలుపు మొక్కలు పెరగలేవు. ఒక మొక్క సుమారుగా 80,000 వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో పంటల దిగుబడి తగ్గిపోవడమే కాకుండా ఆకులు చర్మానికి తగిలితే దురదను కలిగిస్తాయి. ఈ మొక్క పుష్పాల పుప్పొడి పీల్చినట్లయితే జలుబు, కళ్ళు

0: నిద్రపడడం, కండ్రెప్పలు వాయడం మొదలైనవన్నీ కూడా సంభవిస్తాయి. ఎండిన మొక్కలను తగలబెట్టినప్పుడు ఆ పొగను పీల్చినట్లయితే ఉబ్బసం వంటి వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి మొక్కలను పూర్తిగా నివారించుకోవడం ఎంతైనా అవసరం. దీని నిర్మూలన పద్ధతుల విషయానికి వస్తే, మొక్క పుష్పించక ముందుగానే పెరక వేస్తే కొంతవరకు దీని ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇది ఎక్కువగా బంజరు భూముల్లో, రోడ్ల పక్కన, గట్ల మీద, సేద్యం చేయకుండా ఉన్న పొలాల్లోనూ పెరగడం వలన వీటిని నిర్మూలించడానికి రైతులు సామూహిక చర్యలు చేపట్టాలి. పంటలు లేని పొలాల్లో 2-4D ఎస్టర్ కలుపు మందును హెక్టారుకు 2-5 కిలోలు వాడి నివారించుకోవాలి. ఖరీదుతో కూడిన గ్లైపోసేట్, డైకాట్, MSMEలు వంటి కలుపు నాశనలను కూడా వాడి కలుపును నివారించుకోవచ్చు. పంట పొలాల్లో పంటను బట్టి అట్రజిన్, అలాక్లోర్, బ్యూటాక్లోర్ మందులను పిచికారీ చేస్తే పిచికారీ చేసిన 2-5 మాసాల వరకు ఈ కలుపును నివారించుకోవచ్చు. పంట పొలాల్లో కానీ, బంజరు భూముల్లో కానీ, ఇతర ప్రదేశాల్లోనూ జైగోగ్రామ బైకొలరెట అనే పురుగును ఉపయోగించి దీన్ని నియంత్రించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ నిబంధనలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ సవరించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సూపర్ బజార్లకు నామమాత్రపు లీజుపై స్థలాలను కేటాయిస్తామని ఆయన అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు, లాజిస్టిక్స్ హబ్బులు, గోదాముల నిర్మాణం చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 8,000 మహిళా సంఘాల భవనాలకు ఆయన నిన్న హైదరాబాద్లో సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఇకపై రైస్ మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టబోమని, మహిళా సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం ఇచ్చారు.

0: చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, అధికారుల భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్స్ నిర్మాణాలను మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెల నుంచి దశల వారీగా భవనాలను జీఏడీకి అప్పగిస్తామని చెబుతూ,
1: ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క తారు టవర్స్ ఉండే విజిట్ చేశాను, ఆల్మోస్ట్ వర్క్ అయిపో వచ్చింది. ఎమ్మెల్యేలదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎమ్మెల్సీ టవర్ జరుగుతుంది. జడ్జెస్ బంగ్లాలు కావచ్చు, మినిస్టర్ బంగ్లాలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతా ఉన్నాయి. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ల్యాండ్ ఇచ్చింది 30,760 మంది రైతులు, 35,059 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళలో 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. ఎన్ని ఎకరాలు చేసాం? 34,535 ఎకరాలు, అంటే 98.6% ప్లాట్లు అలాట్ చేశాం.
0: విద్యాశ్వరం నుంచి సిద్ధాంతం మధ్య ఉన్న వశిష్ట రైట్ బ్లడ్ బ్యాంక్ కెనాల్ మీదుగా ఏటిగట్టు నిర్మించాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కోరారు. రాజమహేంద్రవరం పర్యటన ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న నిడదవోలు నియోజకవర్గంలోని విద్యాశ్వరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ జలవనరుల శాఖకు సంబంధించిన ఏటిగట్టు ప్రతిపాదనను పవన్ కళ్యాణ్కు వివరించారు. మంత్రి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఉప ముఖ్యమంత్రి గోదావరి బండ్ తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న 3 డిస్కంల సీఎండీలు, ట్రాన్స్కో ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా మార్చే దిశగా పలు కీలక ఆదేశాలిచ్చారు. విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాల సమయంలో వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 3 డిస్కంల పరిధిలోని 1912 కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు మరింతగా సేవలందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చీపుళ్లపాడులో 12.22 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: 24 మాసాల్లో ఒక ప్రభుత్వం మీద నమ్మకంతో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యరూపం గాలిస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి మొత్తం ఆన్లైన్ లో పెడతాం. ఈ జిల్లా బాగుపడాలంటే, మన జిల్లా నుంచి వలసలు విరికొత్తారంటే, మీరు ఒక పరిశ్రమకు భూములు ఇస్తే పరిశ్రమ వస్తుంది, తద్వారా మీరు బాగుపడినట్టు చేస్తాం.
0: పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిన్న రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి నుంచి పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారిలో యూజీసీ మాజీ చైర్మన్, జాతీయ నూతన విద్యా విధానం 2020 రివ్యూ కమిటీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, అన్నమాచార్య సంకీర్తనల ద్వారా పేరు పొందిన గాయకులు స్వర్గీయ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తరపున ఆయన కుమారుడు అనిల్ కుమార్, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల డైరెక్టర్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డా

0: డాక్టర్ గూడూరు వెంకట్రావు, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి దీపికారెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, ప్రఖ్యాత సంస్కృత పండితులు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ధి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎక్సైజ్ విధానం, దాని అమలు తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. లైసెన్సు రుసుముల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన, పారదర్శకత పెంపు వంటి అంశాలపై అధికారులు వివరించారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించే చర్యలపై అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళాశక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముః హ్యః రాష్ట్రపతి భవనే ఆయోజితే నాగరిక అలంకరణ సమారోహే షట్షష్టిః ప్రముఖాగ్రగణ్య విభూతిభ్యః పద్మ పురస్కారాన్ ప్రాదాత్. ఏతేషు ద్వాభ్యాం విభూతిభ్యాం పద్మ విభూషణం, షడ్భ్యః పద్మభూషణం, సహైవ అష్టపంచాశద్ విభూతిభ్యః పద్మశ్రీః ప్రదత్తాః. కళాక్షేత్రే విశిష్ట యోగదానార్థం సుప్రసిద్ధః చలచిత్ర అభినేతా ధర్మేంద్ర సింగ దేవుల్ మహోదయః మృత్యోపరాంతం పద్మ విభూషణ సమ్మానేన అలంకృతః. అభినేతుః భార్యా హేమా మాలినీ ఏతం పురస్కారం స్వీకృతవతీ. ప్రఖ్యాతః భారతీయ సారంగీ వాదకః డాక్టర్ ఎన్ రాజమ్ అపి పద్మ విభూషణ సమ్మానేన సుపూజితః. అస్మిన్ అలంకరణ సమారోహే ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రీయ మంత్రి అమిత్ షాహః, గజేంద్ర సింగ్ శేఖావతః, హెచ్ డి కుమారస్వామి చ ఉపస్థితాః ఆసన్. రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముః అద్య ఆరభ్య సిక్కిం రాజ్యస్య త్రిదివసాత్మికాం యాత్రాం విధాస్యతి. సిక్కిం ప్రవాసకాలే సా వివిధేషు కార్యక్రమేషు భాగం గ్రహీష్యతి, అనేకాని స్థానాని చ ద్రక్ష్యతి. రాష్ట్రపతి మహోదయ సాయంకాలే గంగ్టాక్ నగరే స్థితే నైమ్నాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీ ఇతి సంస్థాం ప్రతి గమిష్యతి. సిక్కిం సర్వకారేణ తస్యాః స్వాగతాయ విపులాః ప్రబంధాః విహితాః. విశ్వ స్వాస్థ్య సంఘటనేన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అథ యుగాండా దేశేషు ఇబోలా సంక్రమణం అంతారాష్ట్రీయ చింతాయాః సార్వజనిక స్వాస్థ్య ఆపత్కాలత్వేన ఘోషితం. ఏతదంతరం నగర విమానన మహాదేశాలయేన విమాన విపణీనాం కృతే ఏకా మానక సంచాలన ప్రక్రియా ప్రసారిత. అత్రావధేయాస్పదం వర్తతే యత్ విమానేషు

0: अनिवार्यरूपेण पदक्षेपाः विहितव्याः भविष्यन्ति। यथा इबोला संकटं दृष्ट्वा यदि कस्यापि यात्रिणः ज्वरः, दौर्बल्यं, पीड़ा, शिरोवेदना, कंठदाहः, वमनमित्यादीनि लक्षणानि दृश्यन्ते तर्हि सः सद्यः एव विमानकर्मचारिभ्यः आगमानन्तरं चिकित्साविभागेभ्यः सूचयेत्। महानिदेशालयेन स्पष्टीकृतं यत् भारते आगमनात् एकविंशतिदिनानां मध्ये यदि एतादृशानि लक्षणानि उत्पद्यन्ते तर्हि यात्रिणः निर्दिष्टचिकित्सालयेभ्यः चिकित्सासाहाय्यं प्राप्नुयुः। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य यावत् मध्यप्रदेश, ओडिशा, तेलंगाना, उत्तर प्रदेश, विदर्भ क्षेत्रेषु उष्ण स्थितिमुद्दिश्य रेड अलर्ट इति रक्तवर्णीय संचेतना प्रसारिता। विभागेन आगामी द्वित्री दिनेषु हरियाणा, चंडीगढ़, दिल्ली, पंजाब, उत्तर प्रदेश, राजस्थान राज्येषु तीव्र उष्ण तरंगस्य पूर्व सूचना प्रख्यापिता। एतादृशी एव स्थितिः अद्य यावत् छत्तीसगढ़, तटीय आंध्र प्रदेश, हिमाचल प्रदेश, जम्मू कश्मीर, लद्दाख, झारखंड, उत्तराखंड राज्येषु अपि भवितुं संभाव्यते। आयुष मंत्री प्रताप राव जाधवः अवदत् यत् सर्वकारः योग प्राकृतिक चिकित्सा माध्यमेन कृत्स्नेहि देशे निवारक स्वास्थ्य सेवाः सुदृढीकरोति। नवदिल्ल्याम् आयुष मंत्रालयस्य संसदीय परामर्शदात्री समित्याः चतुर्थ उपवेशने अध्यक्षतां कुर्वन् श्री जाधवः अवचत् यत् योगः, प्राकृतिक चिकित्सा च समग्र निवारक स्वास्थ्य सेवायै भारतस्य शाश्वतं योगदानं वर्तते। अस्मिन् उपवेशने भारते योग प्राकृतिक चिकित्सा क्षेत्रस्य विस्तारे, स्वास्थ्य संवर्धन सम्बद्धेषु प्रयासेषु च तथा च पारंपरिक चिकित्सा पद्धतीनां वैश्विक प्रसारे च विस्तरेण चर्चा अभवत्। सः अग्रे सूचितवान् यत् सम्प्रति विश्वस्य 90+ देशेषु अन्ताराष्ट्रिय योग दिवसः समारोहः आचर्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. మా స్టూడియో క్లాక్లో సమయం 7 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. తరువాత చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలు గురించిన కార్యక్రమం సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి చిత్రగీత కదంబం వింటారు. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 10:00 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఈ సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతం.

వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. అనంతరం భక్తి కుసుమాలు, భక్తి పాటలను వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడి కోత అనంతరం చేయవలసిన యాజమాన్య పద్ధతులు, కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల్లో పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సూ మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత కలిగిన రంగాల్లో క్వాడ్ కూటమిలో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం పైన ఈ మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. దీంతోపాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఆందోళన కలిగించే ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు నిన్న ఢిల్లీ చేరుకోగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 23వ తేదీన భారతదేశానికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పశ్చిమాసియా సంక్షోభం తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుతం అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సమావేశానికి వేదికగా నిలిచింది. ప్రపంచ సంక్షేమం కోసం ఒక శక్తిగా పనిచేయాలనే బద్ధతతో సుసంపన్నమైన, అందరినీ కలుపుకుని పోయే బహిరంగ స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్ర పసిఫిక్ ప్రాంతానికి మద్దతు ఇచ్చేందుకు క్వాడ్ దేశాలు చేతులు కలిపాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు.
2: Between India and Japan, of course, we have a special strategic and global partnership.

0: And that signals that our ties have a larger implication, importance, impact. Today, I look forward to discussing our bilateral cooperation, to discussing global and regional issues, particularly in this current situation, and West Asia is important.
1: విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటిస్తున్న ఇతర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపి పరస్పర సంబంధాలను సమీక్షించారు. ఆరోగ్య భద్రత, వాతావరణంలో మార్పులు, కీలకమైన ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాలు, దేశాల సముద్ర పరిధిపై అవగాహన బలోపేతం చేయడం వంటి అనేక సమకాలీన అంశాలు, సవాళ్లపైన దృష్టి సారించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటన జరుపుతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు సిక్కిం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టోక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. మొదటి రోజున ఆమె ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టోక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథులా పాస్ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. అదే రోజున ఆమె గ్యాంగ్టోక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలను ప్రదానం చేస్తారు. పర్యటన చివరి రోజైన ఎల్లుండి గ్యాంగ్టోక్లోని పల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాక బహుకరిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే 2 రోజుల పాటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రతకు సంబంధించి కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. నిన్న రాత్రి అమిత్ షా రాజస్థాన్లోని బికనేర్కు చేరుకున్నారు. ఈ ఉదయం సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు చెందిన సంచు సరిహద్దు అవుట్పోస్ట్ని సందర్శిస్తారు. అక్కడ ఆయన భద్రతా దళాల సిబ్బందితో ముచ్చటించడంతో పాటు వారి కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బికనేర్లోని సరిహద్దు ప్రాంతంలో భద్రతా పరిస్థితిని కూడా కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కొత్త నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలతో విమాన సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. ఇబోలా ముప్పు దృష్ట్యా జ్వరం, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలు ఉన్న ఎవరైనా వెంటనే విమాన సిబ్బందికి తెలియజేయాలని, అలాగే విమానాశ్రయానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ లేదా వైద్య విభాగాలకు సమాచారం అందించాలని, విమానంలోనే అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు తెలియజేయాలని డీజీసీఏ ఆదేశించింది. అంతేకాకుండా దేశానికి చేరుకున్న 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రయాణికులు నిర్దేశిత ఆసుపత్రుల నుంచి వైద్య సహాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని కూడా డీజీసీఏ స్పష్టం చేసింది. విమానంలో ఎవరికైనా ఇబోలా లక్షణాలు ఉన్నట్లను మనం వస్తే సదరు ప్రయాణికుడిని విమానం వెనుక భాగానికి మార్చాలని, వీలైతే ఆ ప్రయాణికుడు ముందున్న 3 వరుసల సీట్లు, పక్క సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా ఈ కొత్త మార్గదర్శక సూత్రాల్లో ఆదేశించారు. విమానయాన సంస్థలు తమ వద్ద తగిన మొత్తంలో ట్రిపుల్ లేయర్ మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజ్లు, పీపీఈ కిట్లు మొదలైనవి ఉంచుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లు అందించాలని కూడా ఆదేశించారు. మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర నిర్వహిస్తారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభానికి సూచికగా యాత్రికులు నిన్ననే మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన చేసిన తర్వాత వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి బయలుదేరుతారు. దేవుడి క్షమాపణ వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ వారు రోజంతా అక్కడే గడుపుతారు. యాత్రికులు నిమ్రా మసీదులో హజ్ ప్రసంగం హుద్బాయ్ హజ్ వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్న ప్రార్థనలు కలిపి చేస్తారు. ఆ తర్వాత జంతుబలి, సైతాన్కు ప్రతీకాత్మకంగా రాళ్ళు రువే ఆచారం కోసం కూడా యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనా

0: ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా యెలో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పగటిపూట ఈరోజు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు రాత్రిపూట కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో పెద్ద సాంకేతిక లోపం కారణంగా గుల్మార్గ్ గొండల రోపే కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో క్యాబిన్లో చిక్కుపోయిన పర్యాటకులందరినీ సురక్షితంగా రక్షించారు. కేబుల్ కార్లోని 65 క్యాబిన్లలో 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారని, కొందరు భూమికి దాదాపు 500 అడుగుల ఎత్తులో వేలాడుతుండటంతో మహిళలు, పిల్లలతో సహా పర్యాటకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు చెప్పారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో కితన్సార్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగే మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ క్వాలిఫైర్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా 2026 ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు 2వ క్వాలిఫైర్ రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. విశేషాలు మరొకసారి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు నుండి ఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దులు పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు

0: ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలను వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు, తర్వాత ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలను వింటారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన భారతదేశంలో ఎన్నో భాషలను సంస్కృతులను ఒకే తాటిపైకి తెచ్చిన ఏకైక అద్భుత

0: ప్రభుత్వ సాధనం మన ఆకాశవాణి 1936 జూన్ 8 ప్రారంభించిన ఆకాశవాణి ప్రయాణం 90 వసంతాల మైలురాయిని చేరుకుంది. ఈ 9 దశాబ్దాలలో ఆకాశవాణి అద్భుతమైన ప్రస్థానాన్ని గురించి ఈరోజు గుర్తు చేసుకుందాం. భారతదేశంలో రేడియో ప్రసారాలు 1923 ప్రైవేట్ క్లబ్బుల ద్వారా మొదలైనప్పటికీ 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ కాస్త ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. అప్పటి నుండి నేటి వరకు ఒకప్పుడు యుద్ధ వార్తలు వినడం కోసం ఆతృతగా రేడియో దగ్గర కూర్చున్న తరం నుండి నేడు మొబైల్ యాప్స్లో వింటున్న తరం వరకు ఆకాశవాణి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. బహుజన హితాయ, బహుజన సుఖాయ, అంటే అందరి క్షేమం, అందరి సంతోషం అనే లక్ష్యంతో పనిచేసే సంస్థ ఆకాశవాణి. 23 భాషల్లో 179 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటిగా నిలిచింది. ఎన్నో సోషల్ మీడియా వేదికలు వచ్చినా ఒక వార్త ఆకాశవాణిలో వచ్చిందంటే అది సత్యమే అని నమ్మే కోట్లాది మంది శ్రోతలను సొంతం చేసుకుంది. త్యాగరాజ కీర్తనలైనా, జానపద గేయాలైనా, సినీ గీతాలైనా మన సంస్కృతిని కాపాడడంలో ఆకాశవాణి పాత్ర వెలకట్టలేనిది. సిగ్నేచర్ ట్యూన్ వినగానే కలిగే ఆ ఆనందం, వార్తలు చదువుతున్నది అంటూ వినిపించే ఆ గంభీర స్వరం, కిసాన్ వాణి లాంటి కార్యక్రమాల ద్వారా రైతులకు లభించే భరోసా, ఇవన్నీ 90 మనతోనే ఉన్నాయి. టెలివిజన్ రాని కాలంలో క్రీడా వ్యాఖ్యానం ద్వారా మైదానాన్ని కళ్ళకు ముందు ఉంచింది కూడా మన ఆకాశవాణియే. కేవలం వార్తలు వినోదమే కాకుండా దేశం గర్వించదగ్గ ఎందరో మేధావులను, కళాకారులను లోకానికి పరిచయం చేసిన ఘనత ఆకాశవాణిదే. పండిట్ రవిశంకర్ గారి వంటి సంగీత విద్వాంసుల నుండి నేటి తరం సినీ గాయకుల వరకు అందరికీ ఇది తొలి వేదిక. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పెట్టిన ఆకాశవాణి అనే పేరును సార్థకం చేస్తూ 90 వసంతాలుగా భారతీయ ఆత్మగా శ్రోతల మనస్సులో ముద్ర వేసింది. నేడు సాంకేతికత అసాధారణంగా అభివృద్ధి చెందిన ఆకాశవాణి తన ప్రత్యేకతను ఏమాత్రం కోల్పోలేదు. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా నేటి యువతకు కూడా చేరువవుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తానను మలుచుకుంటూ నిబద్ధతే ఊపిరిగా సాగుతున్న ఆకాశవాణి ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంది. 90 వసంతాల అద్భుత ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్న ఈ తరుణంలో, శతవసంతాల వైపు అడుగులు వేస్తున్న ఈ స్వర యజ్ఞంలో శ్రోతలందరి సహకారంతో ఆకాశవాణి తన స్వరయాత్రను కొనసాగిస్తుంది. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలను విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్,
2: ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ.
3: ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్ కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది.
4: ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్.
5: వావ్, లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది.
6: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు చరిత్రలో ఈరోజు కార్యక్రమం వింటారు. ఈనాటి చరిత్రలో ఈరోజు కార్యక్రమంలో ముందుగా ప్రముఖ కవి, స్వాతంత్ర సమరయోధుడు కాజీ నజ్రుల్ ఇస్లాం గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. 1899 పశ్చిమ బెంగాల్లోని చురూలియా గ్రామంలో జన్మించిన నజ్రుల్ ఇస్లాం గారు చిన్ననాటి నుంచే సాహిత్యం, సంగీతంపై అపారమైన ఆసక్తి కనబరించారు. జీవితంలోని ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూనే తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కాజీ నజ్రుల్ ఇస్లాం గారిని విద్రోహి కవి అని పిలుస్తారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన రాసిన కవితలు ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించాయి. ముఖ్యంగా ఆయన రచించిన విద్రోహి కవిత యువతలో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆయన రచనలలో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి విలువలు స్పష్టంగా కనిపిస్తాయి. కేవలం కవిత్వమే కాకుండా సంగీత రంగంలో కూడా నజ్రుల్ ఇస్లాం గారు విశేషమైన కృషి చేశారు.

0: వేలాది గీతాలను రచించి స్వరపరిచారు. ఈ పాటలను నస్రుల్ గీతి అని పిలుస్తారు. మతభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని తన రచనల ద్వారా సందేశం ఇచ్చి సాహిత్య ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మీరింతవరకు కాజీ నజ్రుల్ ఇస్లాం గారి జయంతి సందర్భంగా వారి విశేషాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
1: జీఆర్పీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్.

0: తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
1: జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చరిత్రలో ఈరోజు కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ సఫేద్ సాగర్ గురించి వింటారు. ఆపరేషన్ సఫేద్ సాగర్ 1999 జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం చేపట్టిన కీలక సైనిక చర్యగా నిలిచింది. పాకిస్తాన్ మద్దతుతో చొరబాటుదారులు కార్గిల్ ప్రాంతంలోని భారత భూభాగంలోకి ప్రవేశించి ఎత్తైన పర్వత ప్రాంతాలను ఆక్రమించడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఈ నేపథ్యంలో భారత సైన్యానికి మద్దతుగా మే 26, 1999 భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ను ప్రారంభించింది. మంచుతో కప్పబడి ఉండే కార్గిల్ పర్వత ప్రాంతాలను సూచిస్తూ ఈ ఆపరేషన్కు సఫేద్ సాగర్ అనే పేరు పెట్టారు. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం మిగ్ 21, మిగ్ 27, మిరాజ్ 2000 వంటి యుద్ధ విమానాలను వినియోగించింది. క్లిష్టమైన పర్వత ప్రాంతాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా భారత వైమానిక దళం అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించింది. ఆపరేషన్ సఫేద్ సాగర్ భారత సైనిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా నిలిచింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యానికి వ్యూహాత్మక ఆధిక్యం లభించగా కార్గిల్ యుద్ధ విజయంలో వైమానిక దళం పాత్ర ఎంతో కీలకమైనది. భారతదేశ దళాల ధైర్యం, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సఫేద్ సాగర్ భారత చరిత్రలో ఎప్పటికీ గర్వకారణంగానే నిలుస్తుంది. ఇంతవరకు ఆపరేషన్ సఫేద్ సాగర్ వివరాలు విన్నారు. మీరింతవరకు చరిత్రలో ఈరోజు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓ బాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

మరి ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? మీరు తెలుసుకోబోయేది తమిళనాడు రాష్ట్రంలో ఉన్న 16వ శతాబ్దపు నాటి భారీ కోట గురించి. ఏంటని ఆలోచిస్తున్నారా? దీనిని విజయనగర చక్రవర్తులు నిర్మించారు. ఒకానొక సమయంలో ఇది విజయనగర సామ్రాజ్యంలోని అరవీడు వంశానికి రాజధానిగా కూడా విలసిల్లింది. ఇక్కడ 1806 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు కూడా జరిగింది. మీరు ఆలోచించేది సరైనదే. మనం ఈ వారం వెల్లూరు కోట గురించి తెలుసుకుందామా? ముందుగా చరిత్ర విషయానికొస్తే, విజయనగర సామ్రాజ్యాధిపతి సదాశివరాయల ఆధీనంలో ఉన్న సామంతులు చిన్నబొమ్మిరెడ్డి నాయక్ ఇంకా తిమ్మారెడ్డి నాయక్ వెల్లూరు కోటను క్రీస్తుశకం 1566 నిర్మించారని తెలుస్తుంది. తల్లికోట యుద్ధం అనంతరం చంద్రగిరిని తమ 4వ రాజధానిగా చేసుకుని విజయనగర పాలన పునఃస్థాపించబడిన తర్వాత ఈ కోట వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. 17వ శతాబ్దంలో రాయబిరుదును ధరించిన అరవీడు వంశీయులు ఈ కోటలోనే నివసించారు. 1620 కాలంలో జరిగిన తొప్పూరు యుద్ధంలో దీనిని తమ ప్రధాన స్థావరంగా ఉపయోగించుకున్నారు. కాలక్రమేణా ఈ కోట బీజాపూర్ సుల్తాన్లు, మరాఠాలు, ఆర్కాట్ నవాబులు బ్రిటిష్ పాలకుల ఆధీనంలోకి వెళ్ళింది. 18వ శతాబ్దం చివరలో మైసూరు రాజు టిప్పు సుల్తాన్ పరాజయం అనంతరం ఆయన కుటుంబ సభ్యులను బ్రిటిష్ ప్రభుత్వం వెల్లూరు కోటలో నిర్బంధించింది. దీంతో ఈ కోట మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే 1806 ఇక్కడ జరిగిన ఒక సంఘటన భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మద్రాసు సైన్యాధిపతి భారతీయ దుస్తుల విషయంలో కొత్త నిబంధనలు అమలు చేశారు. సంప్రదాయ తలపాగాకు బదులుగా ప్రత్యేక టోపీ ధరించాలని, గడ్డాలు తీసివేయాలని, ఆభరణాలు ధరించరాదని, కుల చిహ్నాలు పెట్టుకోరాదని ఆదేశాలు జారీ చేశారు. ఇది హిందూ ముస్లిం సైనికుల మత విశ్వాసాలను దెబ్బతీయడంతో తిరుగుబాటుకు దారితీసింది. 18వ సంవత్సరం జులై 10వ తేదీ తెల్లవారుజామున వెల్లూరు కోటలోని భారతీయ సిపాయిలు బ్రిటిష్ సైనిక శిబిరాలపై దాడి చేశారు. కొద్ది గంటల్లోనే 15 బ్రిటిష్ అధికారులు, 100 పైగా సైనికులు మరణించారు. అయితే ఆర్కాట్ బ్రిటిష్ అశ్వికా దళాధికారి వెంటనే గుర్రపు దళాలు ఫిరంగీ బలగాలతో 9 వ్యవధిలో చేరుకొని 800 పైగా ఉన్న తిరుగుబాటుదారులపై ఎదురుదాడి చేసి ఆ తిరుగుబాటుని అణిచివేశారు. చరిత్రకారుల ప్రకారం వెల్లూరు తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన తిరుగుబాటులలో ఒకటి. ఈ తిరుగుబాటు అనంతరం 1857 తిరుగుబాటుకు స్ఫూర్తిలాంటిదని చరిత్రకారులు భావిస్తారు. అందువల్లే వెల్లూరు కోట కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు, ఇది భారతీయుల స్వాభిమానం, మత విశ్వాసాల పరిరక్షణ, స్వాతంత్ర్య ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన స్మారక చిహ్నం. ఇక వెల్లూరు కోటను చేరుకోవాలంటే రైలు ద్వారా కాట్పాడి జంక్షన్ చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన ప్రయాణం చేయవచ్చు, లేదంటే చిత్తూరు మీదుగా రోడ్డు మార్గంలో వెల్లూరుకు వెళ్లవచ్చు. తమిళనాడులోని వెల్లూరు నగర హృదయంలో ఒక అద్భుతంగా నిలిచిన వెల్లూరు కోట కేవలం రాతితో నిర్మించిన దుర్గం మాత్రమే కాదు, ఇది దక్షిణ భారత చరిత్రకు, సాంస్కృతిక వైభవానికి, స్వాతంత్ర సమర తొలి జ్వాలకు సజీవ సాక్ష్యం. ఉదయపు మృదువైన కిరణాలు కోటగోడలపై పడుతుండగా మనం కోటవైపు నడుస్తూ ఉంటే దూరం నుంచే కనిపించే భారీ గ్రానైట్ గోడలు మన మనసులో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చుట్టూ విస్తరించి ఉన్న విశాల కందకం కోటకు ప్రత్యేకమైన అందాన్ని సమకూర్చడంతో పాటు సహజ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ కందకంలో ఒకప్పుడు మొసళ్లను ఉంచేవారని చరిత్రకారులు చెబుతారు. శత్రువులు కోటలోకి ప్రవేశించారు.

కుండా అడ్డుకోవడానికి ఇది ముఖ్యమైన రక్షణ వ్యవస్థగా పనిచేసేది. నీటిలో ప్రతిబింబించే కోటగోడలు ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. కోట భారీ ద్వారాన్ని దాటి అడుగుపెడుతుంటే 500 ఏళ్ల చరిత్ర మన ముందుకు వచ్చి నిల్చున్నట్టు అనిపిస్తుంది. కోట లోపలికి నడుస్తూ ఉంటే విశాలమైన ప్రాంగణాలు కనిపిస్తాయి. రాతి మార్గాల వెంట పాత భవనాల అవశేషాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల సైనికులు నివసించిన గదులు, ఆయుధాగారాలు, పరిపాలనా భవనాల ఆనవాళ్లు కంటపడతాయి. గాలి వీచినప్పుడల్లా ఆ గోడలు గతకాలపు కథలను మన చెవిలో చెప్పినట్లు అనిపిస్తుంది. కోట ప్రతిమూలలోనూ శిల్పకళా నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది. కోట నిర్మాణంలో ఉపయోగించిన గ్రానైట్ రాళ్ళు ఇప్పటికీ దృఢంగా నిలిచి ఉండడం ఆ కాలపు ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. కోటలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం జలకంఠేశ్వర ఆలయం. కోట మధ్యలో ఉన్న ఈ ఆలయం ద్రావిడ శిల్పకళకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆలయ గోపురం దూరం నుంచే భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే స్తంభాలపై చెక్కబడిన శిల్పాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నర్తకులు, దేవతలు, యోధులు, పురాణ గాథల దృశ్యాలు ఆ రాతిలో సజీవంగా నిలిచాయి. శివుడికి అంకితమైన ఈ ఆలయం ఎన్నో సంవత్సరాలు మూసివేయబడినా మళ్లీ ఇందులో పూజలు ప్రారంభించారు. నేడు ఇది భక్తులకు, సందర్శకులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. వెల్లూరు కోట ప్రత్యేకత ఏంటంటే ఇది మత సామరస్యానికి ఒక ప్రతీక. ఇక్కడ ఆలయంతో పాటు మసీదు, చర్చి కూడా ఉన్నాయి. వివిధ మతాలకు చెందిన ప్రజలు ఒకే ప్రాంగణంలో తమ ఆరాధనా స్థలాలు కలిగి ఉండడం భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇంకా ఇక్కడ టిప్పు సుల్తాన్ కుటుంబ సభ్యులు నిర్బంధించబడి ఉండడం వలన వారి నివాసాలకు సంబంధించిన కొన్ని ప్రదేశాలు చరిత్రకు ఇప్పటికీ సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇక కోటలోని మ్యూజియం చరిత్ర ప్రేమికులకు ఖజానా లాంటిది. లోపలికి ప్రవేశించగానే అనేక శతాబ్దాలకు చెందిన శిల్పాలు, శాసనాలు, నాణాలు, ఆయుధాలు మనల్ని ఆహ్వానిస్తాయి. మ్యూజియంలో అత్యంత ఆసక్తికరమైన విభాగం ఖడ్గాల గ్యాలరీ. గాజు అలమారాల్లో అమర్చిన వివిధ రకాల కత్తులు, ఖడ్గాలు, బాకులు ఆనాటి యోధుల వీరత్వాన్ని గుర్తుచేస్తాయి. కొన్ని ఖడ్గాల పిడికిళ్లపై సున్నితమైన చెక్కుదల కనిపిస్తుంది. మరికొన్నింటిపై బంగారు అలంకరణలు ఉంటాయి. యుద్ధరంగంలో శత్రువులను ఎదుర్కొన్న ఈ ఆయుధాలు ఇప్పుడు నిశ్శబ్దంగా నిలబడి చరిత్రను చెబుతాయి. వాటి పదునైన అంచులు, బలమైన నిర్మాణం ఆనాటి లోహశాస్త్ర పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. మ్యూజియంలోని శిల్ప విభాగం మరో అద్భుతమైన ప్రపంచం. ప్రతి విగ్రహం ఆ కాలపు కళా సంప్రదాయాలను, ఆధ్యాత్మిక భావనను మన ముందుకు తెస్తుంది. వెల్లూరు కోట కేవలం సైనిక దుర్గం కాదు, ఇది దక్షిణ భారత సంస్కృతుల సంగమ స్థలం. కోటలో తిరుగుతుంటే తమిళ, తెలుగు, కన్నడ సంస్కృతుల పరస్పర ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యుడు పడమర వైపు అస్తమిస్తున్నప్పుడు కోటపై బంగారు కాంతులు పరుచుకుంటాయి. నీటిలో కోట ప్రతిబింబం ఒక చిత్రపటంలా కనిపిస్తుంది. మరి ఆలస్యమెందుకు ఓబాటసారి, నీకోసం ఎదురుచూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి. వచ్చేవారం మరొక ప్రదేశం వివరాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరీ.

మీరింతవరకు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మీరింతవరకు ప్రభాతరేఖలు కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఈనాటి ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా నిన్ను కోరే చిత్రం కోసం కార్తిక్ చిన్మయి పాడిన పాట వింటారు. సంగీతం గోపి సుందర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు ఆర్య చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడినవారు దేవిశ్రీ ప్రసాద్, మధు బాలకృష్ణన్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు మగధీర చిత్రం కోసం అనుజ్ గురువారా రీటా పాడిన పాట వింటారు. సంగీతం MM కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రదాతగా,
1: కళాకారులు

0: వేదికగా ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆదరాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి
0: వింటూ ఉండండి 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
2: ఇప్పుడు ఇష్క్ చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడినవారు రాజా హాసన్, సంగీతం అనూప్ రూబెన్స్, సాహిత్యం కృష్ణ చైతన్య.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు జనతా గ్యారేజ్ చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మిర్చి చిత్రం కోసం విజయప్రకాష్ అనితా పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం రామ్ జోగయ్య శాస్త్రి.

0: pandemic times. City swelters, warmest May night in 14 years, says the Times of India. And finally, the Tribune cites Chhattisgarh government turns former Naxal hit areas into tourist hubs, with tribal culture helping the communities develop a sense of ownership while generating income. And with that, it's back to you, Anuja.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Quad Foreign Ministers meeting to be held in New Delhi today. President Draupadi Murmu to embark on a three-day visit to Sikkim beginning today. More than 300 tourists stranded in Gulmarg gondola in Jammu and Kashmir rescued after technical snag halted its operations. DGCA issues directives for airlines after Ebola outbreak declared health emergency by WHO. CNG price hiked by 2 rupees per kg in Delhi. India thrashed Maldives 11-0 in their opening Group B match of SAF Women's Football Championship. And in IPL cricket, defending champions Royal Challengers Bengaluru to take on Gujarat Titans this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి తిరుపతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్.
3: హబ్గా మారుస్తున్నామని పేర్కొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి వంగలపూడి అనిత, మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏపీని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామన్నారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అమెరికాకు చెందిన క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ సంస్థ శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గృహేతర అవసరాలకు అనువైన ఆధునిక ఏసీ ఉత్పత్తుల తయారీ జరుగుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాదులు ప్రారంభించారు. 2,75,00,000 రూపాయలతో పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఏపీలో క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అగ్నిమాపక శాఖకు 270 కోట్లు కేటాయించి అధునాతన ఫైర్ ఇంజిన్లు సామగ్రిని కొనుగోలు చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మత్స్యకారులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ఒక్క తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేసినట్లు, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటక స్వర్గధామంగా మారుస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ నుంచి వచ్చే నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు టీటీడీ చైర్మన్. న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్ల రూపాయలతో పెట్ సిటీ స్కాన్, 5 కోట్లతో గామా కెమెరా, 29 కోట్ల రూపాయలతో రేడియేషన్ ఆంకాలజీ

0: విభాగంలో అడ్వాన్స్ లీనియర్ యాక్సిలేటర్, ఇలా అత్యాధునిక పరికరాలను టిటిడి చైర్మన్ ప్రారంభించారు. నూతన అత్యాధునిక వైద్య పరికరాలతో నిరుపేదలకు ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తామని టిటిడి చైర్మన్ ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి అనుకున్న సమయంలోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, భూ సమస్యలు, రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్ మ్యూటేషన్, పట్టాదారు పాసపుస్తకాల పంపిణీ, సెన్సెస్ తదితర అంశాలపైన సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులు ఆలస్యమవుతున్నాయని, వాటిని వేగవంతం చేయడంతో పాటు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాలను అర్హులకు వెంటనే అందజేయాలన్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు వరదగుడి కార్యక్రమంలో సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి చిత్రగీత కదంబం వింటారు. సహితస్య భావహ సాహిత్యం, అటువంటి సాహితీ సీమకు ప్రదీప్తత చేకూర్చిన సినీ దిగ్గజం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 1955 మే 20 ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జన్మించిన సీతారామ శాస్త్రి గారు చిన్నప్పటి నుండి తెలుగు సాహిత్యంపై ఎంతో మక్కువ చూపించారు. కాకినాడలో చదువుకునే రోజుల నుండే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించారు. తరువాత కొంతకాలం ఉద్యోగం చేసినప్పటికీ సాహిత్యం వైపు ఉన్న ప్రేమ ఆయనను సినీరంగం వైపుకు తీసుకుని వచ్చింది. ఇప్పుడు సిరివెన్నెల గారు శ్యామ్ సింగరాయ్ చిత్రం కోసం రాసిన ఒక పాటను విందాం. సంగీతం మిక్కీ జే మేయర్, పాడినవారు అనురాగ్ కులకర్ణి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: వరదగుడి కార్యక్రమంలో సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి చిత్రగీత కదంబం వింటున్నారు. తెలుగు సినీ సాహిత్యానికి తన అద్భుతమైన భావజాలముతో అపూర్వమైన గుర్తింపును తీసుకొచ్చిన భావకవి సిరివెన్నెల గారు. సిరివెన్నెల గారి పాటల్లో సాహితీ మధురిమ ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. భావ ప్రకటన కేంద్రంగా కొనసాగే ఎన్నో మధుర గీతాలు, భక్తి గీతాలను ఆవిష్కరించారు. ఆయన పాటల్లో మన జీవితం, ఆశలు, నిరాశలు, ప్రేరణ, ప్రకృతి, ప్రేమ అన్నీ ఎంతో అందంగా కలిసిపోతాయి. ఇప్పుడు సిరివెన్నెల గారు రుద్రవీణ చిత్రం కోసం రచించిన ఒక పాట విందాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం ఇళయరాజా.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: 1984లో వచ్చిన జననీ జన్మభూమి చిత్రంలో సిరివెన్నెల గారు సినీ గేయ రచయితగా ప్రయాణాన్ని ప్రారంభించారు. దర్శకుడు కె. విశ్వనాథ్ గారు రూపొందించిన సిరివెన్నెల చిత్రానికి పాటలు రాసి ఎంతో జనాదరణ పొందారు. ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. విధాత తలుపున అంటూ ఓంకార సారాన్ని ప్రపంచానికి అందించారు. ఈ పాటే ఆయనకు నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఆది భిక్షువు వాడిని ఏమి కోరేది, ఈ గాలి ఈ నేల వంటి ఎన్నో మధుర గీతాలను అందించారు. ఇప్పుడు సిరివెన్నెల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై వరదగుడి కార్యక్రమంలో సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి చిత్రగీత కదంబం వింటున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారి చిత్రాల్లో ఆయన విభిన్నమైన సాహిత్యాన్ని అందించారు. గాయం, అంతం వంటి చిత్రాల్లో సమాజంపై ఆలోచింపచేసే గీతాలను రచించారు. యువతకు ప్రేరణనిచ్చే గీతాల రచన ఆయన సొంతం. అంకురం చిత్రం నుండి ఎప్పుడో అప్పుడు, జల్సా చిత్రం నుండి చలోరే చలోరే చల్, నువ్వొస్తానంటే నేనొద్దంటాన చిత్రం నుండి ఆకాశం తాకేలా వంటి పాటలను అందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 3000కు పైగా పాటలను తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన కళా ప్రభావానికి గుర్తింపుగా ఆయనకు అనేక పురస్కారాలు అందుకున్నారు. ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. తెలుగు సినీ సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం 2019లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2021 నవంబర్30న సిరివెన్నెల గారు స్వర్గస్థులైనారు. ఆయనతో తెలుగు సినీ సాహిత్యంలో ఒక శకం నిండింది అని చెప్పవచ్చు. సాహితీ చక్రవర్తిగా సిరివెన్నెల గారు చిరస్థాయిగా మనందరి గుండెల్లో నిలిచిపోయారు. చివరగా చక్రం చిత్రం కోసం కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి గారు పాడిన పాట వింటారు. సంగీతం చక్రి.

మీరింతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సమయం 9 గంటలు. ఇప్పుడు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలంటే మాకు ఉత్తరం పంపించవలసిన మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. పిన్కోడ్ 517501, ఆంధ్రప్రదేశ్. మా చిరునామా మరొకసారి చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి. పిన్కోడ్ 517501, ఆంధ్రప్రదేశ్. చిత్రలేఖ కార్యక్రమంలో మొదటి ఉత్తరం ఏలూరు నుంచి ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, తేజ, లీలాసింగ్ వీరందరూ రక్షకుడు చిత్రం నుండి చంద్రుణ్ణి తాకినది పాట ప్రసారం చేయండి అంటూ కోరారు. అలాగే శ్రోతలు వీరందరి కోసం ఈ పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: చిత్రలేఖ కార్యక్రమంలో తరువాతి ఉత్తరం తెలంగాణ రాష్ట్రం వనపర్తి నుండి రాస్తున్నారు.

కన్నె మనసులు చిత్రం నుండి ఈ ఉదయం నా హృదయం అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎం రామయ్య, శ్రీధర్, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, చైత్రికశ్రీ. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముద్దు, కొత్త కార్ గ్యారేజ్ కని అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు మొద్దు.
1: ఏంటి?
3: ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్ గెలచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఇప్పుడు చిత్రలేఖ కార్యక్రమంలో తరువాతి ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి రాస్తున్నారు. వీరు నువ్వే కావాలి చిత్రం నుంచి ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం తిరుపతి జిల్లా వేదాంతపురం అగ్రహారం నాగరత్నమ్మ కాలనీ నుంచి మురళీధర్, జయలక్ష్మి, మునిచంద్ర, మునిరాజు, మునిరాయుడు, యామిని వీరందరూ రాస్తున్నారు. వీరందరూ మాంగళ్య బలం చిత్రం నుండి ఆకాశ వీధిలో అందాల జాబిలీ పాట ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో చిత్రలేఖ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేష్, సరోజిని, మాయా వీరందరూ సన్ ఆఫ్ సత్యమూర్తి నుండి సీతాకాలం అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
3: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పర్దేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్యలోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరూ కన్య వయసు చిత్రం నుండి ఏ దివిలో విరిసిన పారిజాతమో అనే పాటను ప్రసారం చేయండి అని రాశారు. అలాగే శ్రోతలు, మీ అందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఈమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: తరువాతి ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి రాస్తున్నారు. వీరు గజనీ చిత్రం నుంచి ఒక మారు పాటను ప్రసారం చేయండి అంటూ ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, నీరజ్ రెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి రాస్తున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం మాద్రపాకం వినాయక్ నగర్ నుండి రాస్తున్నారు. వీరు చంద్రముఖి చిత్రం నుంచి దేవుడా దేవుడా పాట ప్రసారం చేయండి అంటూ ఉమాపతి, పూర్ణిమ, దిల్లీబాబు, తులసి, మేకశ్రీ, మిత్ర, మణికుమార్, పుష్పలత, గీత రాస్తున్నారు. వీరందరి కోసం ఈ పాట.

భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధురస్వరం, అదే మన ఆకాశవాణి.

0: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
1: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
0: వింటూ ఉండండి.
2: చిత్రలేఖ కార్యక్రమంలో తరువాత లేఖ నిజామాబాద్ న్యూ ఎన్జీఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ రాస్తున్నారు. వీరు ఫిదా చిత్రం నుండి వచ్చిందే పిల్ల అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

చిత్రలేఖ కార్యక్రమంలో చివరగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వేపనపల్లి గ్రామం నుండి టీ కనకరాజ, టీ శాంతమ్మ, టీ వెంకటరమణ, టీ దాక్షాయిణి, టీ హేమావతి, టీ ప్రభాకర్, జీ గిరి, సాత్విక్, సాకేత్, నాగార్జున రాస్తున్నారు. వీరు ఇల్లాలు చిత్రం నుండి ఓ బాటసారి అనే పాటను ప్రసారం చేయమని ఉత్తరం రాశారు. అలాగే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: మీరింతవరకు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక
1: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలోని భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను పరస్పరం పరిచయం చేస్తూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ స్ఫూర్తిని చెప్పే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఒక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్ర సంస్కృతిని తెలుసుకోవడం ద్వారా దేశభక్తి, పరస్పర గౌరవం, ఐక్యతా భావాలు మరింత బలపడుతున్నాయి. ముఖ్యంగా యువతలో భారత వైవిధ్యంపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తోంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం దేశ ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్న గొప్ప కార్యక్రమమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశ వైవిధ్యమే దేశ బలమని, భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరినీ ఒకే భావంతో కలిపే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని అన్నారు. యువత పరస్పరం ఒకరినొకరు తెలుసుకోవడం ద్వారా జాతీయ సమైక్యత మరింత బలపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధిలో యువత కీలక శక్తి అని పేర్కొంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా భారత వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రజల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించడంలో ఈ కార్యక్రమం విశేష పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: రాజ్యం కే సాత్ ఆర్ సహయోగ్ కే సాత్ హమ్ ఏక్ యోజనా బనానే లే కే లియే సోచ్ రహే హై. మైనే ఏక్ ఛోటీ కమిటీ బనాయి హై, వో కమిటీ ఉస్కా ప్రారూప్ తయార్ కర్ రహీ హై, ఔర్ ఉస్ యోజనా కా నామ్ హై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కల్పనా యే హై, హర్ వర్ష్ అప్నే రాజ్య కో కిసీ ఏక్ రాజ్య కే సాత్ హర్ రాజ్య జోడే. మాన్ లీజియే హర్యానా తయ కరే కే బై 2016 హమ్ తమిళనాడు సే జుడేంగే. 2016 में हरियाणा में स्कूलों में बच्चों को कम से कम 100 वाक्य तमिल भाषा के सिखाए जाए, हर बच्चे को तमिल का एक गीत सिखाया जाए, तमिल फिल्म फेस्टिवल हो, तमिल नाट्य प्रयोग हो, तमिल खाने का कार्यक्रम हो, और हरियाणा के लोग यात्रा करने के लिए तमिल जाए, तमिलनाडु के लोग हरियाणा आए. एक साल भर హర్యానా మే తమిళనాడు చల్తా రహే ఆర్ తమిళనాడు మే హర్యానా చల్తా రహే దేశ్ కి ఏక్తా కో జోడనే కా, దేశ్ కే అన్య రాజ్యో కో పహచాన్నే కా, అన్య భాషాఓ కో జాన్నే కా ఏక్ సహజ ఉపక్రమ బనేగా. 2017 మే హర్యానా కోయి ఔర్ రాజ్య లే, 2018 మే హర్యానా కోయి ఔర్ రాజ్య లే, ఆనే వాలే దినో మే ప్రతి వర్ష ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ రాజ్య దూసరే రాజ్య సే తబ్ జాకర్ కే హమ్ హమారే భారత్ కి ఇస్ వివిధతా కో పహచాన్ భారత్ కి శక్తి కో పహచాన్ పాయేంగే.
1: ఈ కార్యక్రమంలో భాగంగానే యువ సంఘం ప్రారంభించబడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతను ఒక వేదికపైకి తీసుకొచ్చి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, అభివృద్ది, సాంకేతిక పురోగతి గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమంగా యువ సంఘం నిలుస్తోంది. యువత ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లి అక్కడి జీవన విధానం, ఆచారాలు, చారిత్రక ప్రదేశాలు, విద్యా సంస్థలు, స్థానిక కళలను తెలుసుకుంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను మరింత బలపరుస్తున్నారు. దేశ సమగ్రతకు యువతే బలమనే సందేశాన్ని యువ సంఘం విజయవంతంగా ముందుకు తీసుకువెళుతోంది. దేశ యువతలో జాతీయ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, పరస్పర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యాశాఖ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 5 దశల్లో విజయవంతంగా జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈబీఎస్బీ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ యువ మార్పిడి యాత్రకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోంది. 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని ఈసారి 1.26 లక్షలకు పైగా యువత నమోదు చేసుకోవడం విశేషం.

0: యువసంగం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నత విద్యాసంస్థల సహకారంతో నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువత ఒకరినొకరు సందర్శిస్తూ భారత వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన విద్యార్థులు, యువ నిపుణులు పాల్గొనే అవకాశం పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన యువత 5 నుంచి 10 రోజుల పాటు ఇతర రాష్ట్రాలను సందర్శించి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాష, పర్యాటక ప్రదేశాలు, సాంకేతిక అభివృద్ది, స్థానిక జీవన విధానాలను తెలుసుకుంటున్నారు. పర్యాటకం, సంప్రదాయం, ప్రగతి, సాంకేతికత, పరస్పర అనుసంధానం అనే 5 ప్రధాన అంశాలపై ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలు ఈ యువసంగం కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు యువతకు ఆతిథ్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలోను యువసంగం ఫేజ్ 6 కార్యక్రమం నిర్వహించారు. మహారాష్టకు చెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చారిత్రక కట్టడాలు, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శిస్తూ రాష్ట్ర విశిష్టతను తెలుసుకున్నారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. మహారాష్ట నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తిరుపతి ఐఐటికి వచ్చిన మహారాష్ట విద్యార్థులకు ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొన్నారు.
1: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 మంది స్టూడెంట్స్ 15th ఈవినింగ్ దేర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి, ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాం.
0: ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువసంగం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలో మహారాష్ట్రకు చెందిన విద్యార్థులతో ఆయన లోక్భవన్ దర్బార్ హాల్లో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట్ర విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మహారాష్టతో శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు 2 రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు.
2: The Ek Bharat Shrestha Bharat program pairs every state and union territory with another and seeks to nurture exchange of knowledge of heritage, traditions, arts and culture of different states and union territories. The pairing of Maharashtra and Andhra Pradesh for this program is profoundly meaningful. Our two states share centuries of history, a history of intellectual exchange, of the shared devotional traditions, of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn.
0: యువసంగంలో పాల్గొంటున్న మహారాష్ట విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజల ఆత్మీయ స్వాగతం, తెలుగు సంస్కృతి, స్థానిక ఆహార సంప్రదాయాలు తమకు కొత్త అనుభూతిని కలిగించాయని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి వంటి పర్యాటక ప్రాంతాల సందర్శన ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని అన్నారు. విద్యాసంస్థలు సాంకేతిక అభివృద్ది, గ్రామీణ జీవన విధానం గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు. భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులంతా ఒకటేననే భావన యువసంగం ద్వారా మరింత బలపడిందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల యువత మధ్య స్నేహబంధాలు పెరుగుతున్నాయని, భారత వైవిధ్యాన్ని దగ్గరగా అనుభవించే అరుదైన అవకాశం లభించిందని మహారాష్ట్ర విద్యార్థులు పేర్కొన్నారు.
3: నా పేరు ఈశ్వరి, నేను ఆంధ్రాలో ఉన్నాను. మాకు ఐఐటి తిరుపతి నచ్చింది, మోరీ నాకు నచ్చారు.
4: నా పేరు కావేరి, నాకు తెలుగు నచ్చింది. కట్ అవుట్ లోసి వన్నె గట్టి సమ్మే అల్లిడు.
0: కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా యువతలో జాతీయ భావనను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని కీలకంగా భావిస్తోంది. తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రత్యక్ష అనుభవాల ద్వారా భారతదేశ వైవిధ్యాన్ని అర్థం చేసుకునే అరుదైన అవకాశం యువసంగం అందిస్తోందని అధికారులు పేర్కొన్నారు. గత దశలతో పోలిస్తే ఈసారి నమోదైన భారీ స్పందన యువతలో దేశ ఐక్యతపై పెరుగుతున్న చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన యువత

పరస్పరం కలుసుకోవడం ద్వారా ఏకభారత్ శ్రేష్ఠ భారత్ భావన మరింత బలపడుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. యువ సంఘం కార్యక్రమం కేవలం ఒక విద్యార్థుల పర్యటనగా కాకుండా భారతీయ ఐక్యతను బలపరిచే జాతీయ కార్యక్రమంగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువత ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకుని భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను తెలుసుకోవడం ద్వారా వైవిధ్యంలో ఐక్యత అనే భారతీయ తత్వాన్ని తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం యువతలో జాతీయ సమైక్యత భావనను పెంపొందించడమే కాకుండా పరస్పర గౌరవం, సోదర భావం, సామాజిక అవగాహనలను మరింత బలోపేతం చేస్తోంది. ఒక రాష్ట్రానికి చెందిన యువత మరో రాష్ట్ర అభివృద్ది, విద్యా వ్యవస్థ, స్థానిక కళలు, సంప్రదాయాలను తెలుసుకోవడం ద్వారా దేశ నిర్మాణంలో తమ పాత్రను మరింత విస్తృతంగా అర్థం చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రత్యేకంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యాలను యువ సంఘం విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది. యువత మధ్య ఏర్పడుతున్న స్నేహబంధాలు భవిష్యత్తులో జాతీయ ఐక్యతకు బలమైన పునాది వేస్తున్నాయి. భిన్నత్వాన్ని గౌరవిస్తూ భారతీయతను చాటు చెప్పే వేదికగా యువ సంఘం నిలుస్తోంది. దేశాన్ని అభివృద్ది చెందిన భారతంగా తీర్చిదిద్దే దిశగా యువతలో సానుకూల దృక్పథం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం ఒక్కటే కుటుంబమనే భావనను బలపరుస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని నూతన తరాలకు తెలియజేస్తున్న గొప్ప కార్యక్రమంగా యువ సంఘం నిలుస్తోందని చెప్పవచ్చు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హర్ ఉడాన్ సే పహలే ఏక్ ఫైసలా హోతా హై, హర్ ఫైసలే సే పహలే ఏక్ సవాల్, క్యా మై తయార్ హూ? అగర్ జవాబ్ హై హాన్, తో భారతీయ వాయుసేనా ఆప్కా ఇంతజార్ కర్ రహీ హై. AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं. अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.co.in पर.

బ్యూటిఫుల్ సాంగ్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఓ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనము నాము నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో వల్ నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 70 నుంచి 80 లక్షల జనాభా ఉన్న భారతదేశంలో మొట్టమొదటి స్లమ్ లేని నగరంగా మారేందుకు ప్రయత్నిస్తున్న నగరం ఏది అన్నాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. వివిధ భారతి సర్వేక్షణ సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు అంటూ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. నమ్మితే ప్రాణం ఇస్తామంటారు కానీ ప్రాణం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీవితాంతం మనతో ఆ నమ్మకంతో ప్రేమగా ఉంటే చాలు అంటూ పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మంచి మాట పంచుకున్నందుకు. వేటపాలెం రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, జోరుగా హుషారుగాలో ఆధ్యాత్మిక కార్యక్రమం వేసవిలో వర్షపు చినుకుల్లా, చక్కని వ్యాఖ్యానం చాలా నచ్చిందమ్మా నాకు అంటూ పంపించారు. ప్రశ్న తెలుగులో చెప్పండి. నేను తెలుగులోనే అడిగాను సార్. అయ్యో ఆన్సర్ చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానం, మీ మొదటి ప్రశ్నకి నా సమాధానం అంటూ సిస్లా వేణుగోపాల్ దత్త గారు మనకి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దాని హిస్టరీ కూడా అందించినందుకు క్లుప్తంగా కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ అలాగే తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష రాంగ్ ఆన్సర్ అండి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముంబైలోని ధారావి చీరాల రామకృష్ణాపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ రాంగ్ ఆన్సర్. రేణుకా గోపరాజు కడప నుంచి సరైన సమాధానాన్ని అందించారు. తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు రాంగ్ ఆన్సర్, చండీగర్ కాదండి. సో చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, ఇంకా రామచరిత వినిపించిన మా జయస్వి మేడం కి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రఘువీర్ సింగ్, సుగుణాభాయ్ గారు చండీగఢ్ రాంగ్ ఆన్సర్, లక్కవరం వెంకటరెడ్డి గారు అండ్ శ్యామ్ గారు కల్లూరు నుంచి,

ఈశ్వరయ్య శుభోదయం తెలియచేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా శుభోదయం. రేడియో మిత్రులకి నమస్కారం అంటూ రైట్ ఆన్సర్తో పారేపల్లి సువర్ణ లేఖ్య, అలాగే పారేపల్లి రాజ్విక, వేద్విక నందిగామ నుంచి మనకి పంపించారు. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి రైట్ ఆన్సర్ పట్టేశారు. శుభోదయం జయస్వి గారు, మీ ప్రశ్నకి నా సమాధానం అంటూ రాజేష్ హిందూపూర్ నుంచి పంపించారు. అబ్సల్యూట్లీ సరైన సమాధానం. గుడ్ మార్నింగ్ జయస్వి గారు. కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానాన్ని పెట్టారు. అండ్ శుభోదయం మిత్రమా, ప్రియసకి బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ ప్రోగ్రామ్స్ ఒక రేంజ్లో ఉంది. హనుమాన్ని ఎప్పుడు ఎవరు తలుచుకుంటే అప్పుడు వెంటనే మనకు అభయం వచ్చేస్తుంది అంటారు కదా, అంతటి ఆనందం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. ఆల్సో రైట్ ఆన్సర్తో బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష మనకి మెసేజ్ చేశారు. సూరత్, ఎస్ సూరత్ నగరం అన్నమాట. ఒకసారి స్లమ్మే లేకుండా తయారు చేసుకోవాలి అండ్ ఆరోగ్యంగా అందరూ బాగుండాలి అనేటువంటి ఒక ధోరణితో వచ్చినటువంటి ఆలోచన సూరత్ నగరం ప్రయత్నిస్తోందన్నమాట. అండ్ అందరూ సరైన సమాధానాలు పంపించారు, శుభాకాంక్షలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈనాటి మన నవరస భరిత హరివిల్లులో 2025 సంవత్సరంలో వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ దత్తతలో భారతదేశం వీటన్నింటిలో ముందంజలో ఉన్న రాష్ట్రం ఇది. 2025 సంవత్సరానికి కాను వ్యక్తిగతంగా ఈవీ వాహనాల దత్తతలో భారతదేశంలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సో బాగా ఆలోచించి మీ ఆన్సర్స్ ని నాకు అందించండి. 2025 సంవత్సరంలో వ్యక్తిగత ఈవీ వాహనాలు దత్తతలో భారతదేశం మొత్తటిలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488814కి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. వెల్, మరి నేను అడిగిన ప్రశ్న, 2025 సంవత్సరంలో వ్యక్తిగత ఈవీ వాహనాలు దత్తతలో భారతదేశంలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి పాలంపల్లి నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి మనకి మెసేజ్ చేశారు. శుభోదయం మేడం, ప్రయాణం అంటే గమ్యం చేరటం ఒక్కటే కాదు, ప్రతి అడుగు ఒక ప్రయోగమై పడిపోవటము లేవటం కూడా నేర్పిస్తుంది. ఆ పాఠమే గెలుపుకి తొలి కారణమవుతుంది. నాకే ఎందుకిలా అని కాలం ప్రశ్నించినా నేనే సాధిస్తా అన్న మనసు చెప్పే మాట నిజమైన బలంగా మార్చుకుంటే అప్పుడు సహనంతో నడిచిన ఆ అడుగుకి శిఖరం దగ్గరవుతుంది. ఆలస్యమై వచ్చినా ఆ విజయానికి విలువ చాలా ఎక్కువ. కాగితపు మడతల్లో కళ్ళకి రెక్కలు మొలుస్తాయి, చిన్ననాటి నవ్వులు గాల్లో విమానాలై ఎగురుతాయి. ఇది కూడా ఒక సంతోషమే. కళకి ప్రతిచోటా పోటీ ఉంటుంది, అహం తగ్గితేనే కళ నెగ్గుతుంది, చీకటిని చిదుముతూ కాంతి వస్తుంది. ఇది ప్రకృతి సహజం. కాని మనిషి సృష్టించిన కాంతి వెలుగు మితిమీరి చీకటిని దూరం చేస్తూ నక్షత్రాల నవ్వులు నగర దీపాల కింద నిశ్శబ్దమవుతున్నాయి అంటే నిజంగానే ఒక విషాదంలా కనిపిస్తుంది. గంధర్వ గానామృతంలో ప్రతి పాట ఒక పంచామృతమే, ప్రతి మాట మనసుకు హాయినిచ్చే ఒక సుగంధమే అంటూ మంచి మాట పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుబల్, మరి నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు చూద్దాం. ఈవీ వెహికల్స్ ని దత్తత తీసుకోవటంలో భారతదేశంలో ముందు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను. సో దేవసేన గారు తిరుపతి నుంచి, తెలియటం లే తల్లి అంటూ చక్రాల వసంత అనంతపూర్ నుంచి పంపించారు. నేను తెలియజేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ మీ ప్రశ్నకి నా సమాధానం అంటూ మహారాష్ట్ర అంటూ పంపించారు. కాదు, ఇందాకటి ప్రశ్నకి సమాధానం సూరత్ అండి. అండ్ ఇప్పటి ప్రశ్నకి సమాధానం మహారాష్ట్ర అంటూ పంపిస్తున్నారు. కాదు, ఇది చాలా ఇంట్రెస్టింగ్. రీసెంట్గా పేరు కూడా మార్చుకుంది. అండ్ ఈ భాష కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి. నార్త్ ఇండియా కాదు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇదే బిగ్గెస్ట్ క్లూ అనమాట. అండ్ చూద్దాం ఇంకా ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తారు. మహారాష్ట్ర అంటూ కడప వినయ్ గారు పంపించారు. కాదు, మల్లికార్జున్ అభినామ్ కేశవ, కేశవనగర్ ధర్మవరం నుంచి పంపించారు. ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రను రాంగ్ ఆన్సర్. రేణుకా గోపరాజు గారు కడప నుంచి సేమ్ మహారాష్ట్ర అంటూ పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ చప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. నా పేరు అదుగుల తేజోమై శేఖర్, తేజోమై సర్కార్. ఆన్సర్ ఢిల్లీ. రాంగ్ ఆన్సర్ అండి, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తున్నాను. అండ్ మహారాష్ట్ర పారేపల్లి సువర్ణ లేఖ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నందిగామ నుంచి రాంగ్ ఆన్సర్. సరైన సమాధానంతో సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు పంపించారు. కుసుమ అంబటి నగర్ ఆన్సర్ ఈజ్ అంటూ. ఆహా, అందరూ మహారాష్ట్రకి సిద్ధంగా అలా స్థిరపడిపోయారండి. కాదు, నాగేంద్రప్ప గారు ఉడేవు అండ్ మోకల్మూర్ తాలూక్ కర్ణాటక నుంచి పంపించారు. సో కర్ణాటక వరకు వచ్చారు, కొంచెం పక్కకు వస్తారా, అదే ఆన్సర్ అవుతుందేమో. సదరన్ స్టేట్స్ అని పెద్ద క్లూ ఇచ్చాను. చూద్దాం ఎంతమంది ఈ క్లూనైనా పట్టుకుని ఆన్సర్ చెప్తారేమో. రైట్ ఆన్సర్ చిలకరూరిపేట నుంచి హలో అర్జున్. హాయ్ అర్జున్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమన పాడి నుంచి ఉత్తరప్రదేశ్. రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానాన్ని అందించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మొదటి పాటతోనే మంచి హుషారు తెప్పించారు జేస్వి గారు. అండ్ రిజిస్ట్రేషన్స్ పరంగా ఉత్తరప్రదేశ్, పర్సనల్ వాహనాల పరంగా అయితే తెలంగాణ. సో వాహనాల పరంగా మాత్రమే అడిగాను రాజేష్ హిందూపూర్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ ద క్లారిటీ అండ్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కర్ణాటక మహారాష్ట్ర రెండు కాదండి, వచ్చేయండి ఇంకొచ్చి ముందుకు వచ్చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నా పేరు జేస్వి అండి. సునీత గారు ఒక్కరే ఉన్నారు, ఆవిడ అలానే ఉంచండి. ఉయూర్ నుంచి మన మెసేజ్ పంపించారు. లతా గారు సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. అండ్ జవాబు అంటూ రైట్ ఆన్సర్. శ్యామ్ గారు కల్లూరు నుంచి, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. రేడియో మిత్రులకి శుభోదయం అంటూ రైట్ ఆన్సర్తో కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. హలో నమస్తే జేస్వి. ఈ ఈలా

0: సుధా గారు కొత్తగూడెం నుంచి, థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ ఎక్కడుంది సుధా గారు, పంపించండి. మల్లికార్జున్ గారు, అభిరామ్ గారు, కేశవ్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ధర్మవరం అంటూ పంపించారు. మీరు పేర్లు పంపిస్తున్నారు కానీ నాకు ఆన్సర్ పెట్టట్లేదండి. సో ఆన్సర్ ఆలోచించి పెట్టండి. ఆల్రెడీ నేను ఒకసారి మీ నేమ్స్ అన్ని చదివేశాను, ఆన్సర్ పంపిస్తే ఈసారి ఆన్సర్ కూడా చదువుతాను. సో అంటల్ దాన్ కీప్ గెస్సింగ్ ది ఆన్సర్. 2025 సంవత్సరంలో వ్యక్తిగత ఈవి వాహనాలు దత్తత తీసుకోవడంలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
3: కాదు, ముందుగా పొదుపు,
2: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
3: మరి ఆ కమ్మలు
2: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
4: ఆర్బీఐ అంటోంది,
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు బాస్. మరి ఇంకా చదివేసే టైం కూడా వచ్చేసింది. 2025 సంవత్సరంలో ఈవీ వాహనాలని దత్తత తీసుకోవడంలో ముందు అడుగు వేసినటువంటి రాష్ట్రం ఏంటి భారతదేశంలో? అక్కరపాక నుంచి సుధాకర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎస్ అమ్మా, రేణుక గోపరాజ్ గారు మొత్తానికి రైట్ ఆన్సర్ పంపించేశారండి. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి తమిళనాడునా కాదు, ఆ పక్కనే ఉంటుంది. అండ్ భీమేశ్వరరావు గారు పెడ నుంచి, జయస్వి గారు శుభోదయం తమిళనాడు కాదండి. అండ్ రైట్ ఆన్సర్ శ్రీ కిషోర్ పెయింటింగ్ ప్రెస్ తాడిపత్రి నుంచి. కడప వినయ్ గారు రైట్ ఆన్సర్. అండ్ మేడం అంటూ అందుకుల తేజోమయ సర్కార్ గారు, థ్యాంక్ యూ సో మచ్, రైట్ ఆన్సర్ పంపించారు. రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, సరైన సమాధానం క్లూ ఇచ్చానా? అండ్ నాగార్జున గారు, లక్ష్మి గారు ఫ్రమ్ వైదంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి సరైన ఆన్సర్ అందించారు. సులోచన గారు కరీంనగర్ నుంచి బెంగళూరు, ఇల్ బెంగళూరు మాత్రం కాదు. శ్యామ్ కుమార్ గారు రామకృష్ణ బెనగిరి షోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. లతా గారు, ఈవిడెవరు అంటే మీ పేరు లతానా? నా పేరైతే లతా మాత్రం కాదు, నేను జేఎస్వి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. నాగేంద్రప్ప ఉడవు మోకల్మూర్ తాలూక్ కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ సార్. సాయి శిరీష గారు తెలంగాణ అంటూ పంపించారు, కాదు. కమదం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమరపా నుంచి. జయస్వి గారు కాస్త పొడవు తక్కువ ఉంటే ప్రశ్న బాగుంటుందేమో. ఆహా, సమాధానాలు ఈజీగా చెప్పేద్దామనా? కొంచెం ఉండాలి, ఆ మాత్రం ఉంటే అప్పుడే ఆనందంగా ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకోవడం. పొడుగు పొట్టి అనేది కాదు సార్, విషయం ఇంపార్టెంట్. ఇంత పొడువున్నా ఇంతమంది ఆన్సర్స్ పెట్టారు కదా, అది హైలైట్. సో శుభోదయం మిత్రమా, జేఎస్పి ప్రియసకి బాగున్నారా? మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, ఒక రేంజ్ లో ఆనందాన్ని అందించింది. ఇదే ఆనందపు అభయ హస్తం ఇస్తారు కదా, అది మాత్రం నిజం అంటూ హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి, నిష్కా అండ్ హనీ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అర్జున్ గారు ఫ్రమ్ చిలకలూరుపేట నుంచి సరైన సమాధానం పంపించారు, గుడ్ మార్నింగ్ అంటూ. శ్రీనివాస్ ఉమా గారు ఏటి కొప్పాక నుంచి, బ్యూటిఫుల్ ప్లేస్ అండి, థ్యాంక్ యూ, సరైన ఆన్సర్ అందించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, అండ్ వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ అంటూ అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి సరైన సమాధానం. దుర్గారావు గారు కొద్దిగా బిజీగా ఉన్నాను బాస్, అయినా పర్వాలేదండి, మీ మెసేజ్ పెట్టారు మాకు చాలా సంతోషంగా ఉంది. మహారాష్ట్ర అంటూ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, మీరు మహారాష్ట్ర నుంచి రారా నరసింహారెడ్డి గారు? కొంచెం మన సౌత్ ఇండియాకి రండి, ఇక్కడ గాడ్స్ ఓన్ సిటీ అంటారు మరి దీన్ని. ఇంక ఇంతకంటే నేను ఆన్సర్ చెప్పలేను, ఆల్రెడీ చెప్పేశాను. నెల్లూరు రేడియో అనౌన్సర్స్ అంటూ సుచిత, మేఘన, ప్రణవి, ఓకే రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. బందర్ నుంచి అరుణాకృష్ణ, అమ్ములు, బజ్జీ అండ్ బుజ్జి, గుడ్ మార్నింగ్ టు ఆల్, జస్ట్ ట్యూన్ టు ది రేడియో. ఓకే, గెట్ రెడీ టు ఆన్సర్ మై సెకండ్ క్వశ్చన్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారండి, కేరళ ఆన్సర్ ఇస్ కేరళ అనమాట. తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు, అండ్ అలాగే ఈ మధ్యే పేరు మార్చుకుంది అనగానే క్యాచ్ చేసేసాను, థ్యాంక్ యూ సో మచ్ అండి కేరళం. గుడ్ మార్నింగ్ ఆర్జే గానకోకిల గారు ఫ్రమ్ కొడుమూర్ వీరేష్ అండ్ ఊర్మిళ, థ్యాంక్ యూ సార్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు సరైన ఆన్సర్ పట్టేశారు, కేరళం. ఎస్, మరి కేరళ అనగానే మనకి ఆ వైబ్ గుర్తొచ్చేస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం? ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది, కానీ అంతకన్నా ముందు ఇంకొక ప్రశ్న నేనైతే సంధిస్తున్నాను. సరే, చిన్న ప్రశ్న అడగండి అన్నారు కదా, 2000

2026వ సంవత్సరం గణతంత్ర దినోత్సవం యొక్క ఇతివృత్తమేంటి? 2026వ సంవత్సరం గణతంత్ర దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తూవల్. సో 2026 సంవత్సరానికి కాను గణతంత్ర దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అని అడిగాను. సో చాలా మంది మనకి రైట్ ఆన్సర్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్ పంపించారు. హలో హలో హలో అంటే ఫోన్ ఎత్తడానికి ఇది కాలర్ కాదు కాబట్టి మెసేజెస్ లో హాయ్ హలో అని అనండి.

సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పెట్టారండి. అందులో కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీముల పా నుంచి సరైన ఆన్సర్ అందించారు, ధన్యవాదాలు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు అండ్ రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు. అలాగే వందన కార్యక్రమంలో పివి శ్రీనివాస్ గారు ఆలపించిన ఏమి రామ కథ చాలా మంచి పాట వేశారు, థ్యాంక్స్ అలాట్ సార్ గుర్తుంచుకుని మాకు మెసేజ్ చేసినందుకు. అండ్ హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. విజయవాడకి దూరంగా ఉన్నాను, బహుశా సిగ్నల్స్ రాకపోవచ్చు, బట్ వస్తే ఖచ్చితంగా నేను మెసేజ్ చేస్తాను అండ్ ఉంటానండి. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. సో వెల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మెసేజ్ మాకు పంపించినందుకు చాలా ధన్యవాదాలు. వికసిత్ భారత్ అంటూ పంపించారు హేమచంద్ర చిత్తూరు నుంచి. అక్కరపాక నుంచి రమాగారు మనకి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి సరైన సమాధానం, క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి సరైన ఆన్సర్. అండ్ బాలయ్య గారి పాట మా కోసం వినిపించారు, థ్యాంక్ యూ. అండ్ రాజేష్ గారు హిందూపూర్ ఆత్మ నిర్భర్ భారత్ అంటూ పెట్టారు, సో కాదు, అంతకు ముందు పెట్టింది మీరు, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. లతా ఫ్రం బుయూర్ నుంచి సరైన సమాధానం పంపించారు. అపరంజి గారు ఫ్రం తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ రేడియో మిత్రులకు నమస్కారం అంటూ పారేపల్లి బెనర్జీ మురళి సువర్ణలేఖ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రం నందిగామ నుంచి రైట్ ఆన్సర్. లలిత గారు మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి సరైన సమాధానం అందించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, అలాగే సులోచన కరీంనగర్ నుంచి వీరిరువురు సరైన సమాధానాన్ని పంపించారు. స్వతంత్రతాక మంత్ర అంటూ కిషోర్ ప్రింటింగ్ ప్రెస్ తిరుపతి తాడిపత్రి నుంచి రైట్ ఆన్సర్ అండి, థ్యాంక్ యూ. అనంతపురం నుంచి అనురాధ గారు, అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి వీరిరువురు రైట్ ఆన్సర్స్ పెట్టారు. సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి సరైన సమాధానం. హాయ్ జయస్వి గారు అంటూ వికసిత్ భారత్ ఆర్ నయా భారత్, మొహమ్మద్ రఫీ షేక్ ఫ్రం తాడికొండ గుంటూరు డిస్టిక్ నుంచి, మీ వాయిస్ బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆన్సర్ అయితే అది కాదండి, ఐ లెట్ యు నో. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి సరైన సమాధానం పంపించారు. శ్వేతాలక్ష్మి నిష్కహని రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. అలాగే హాయ్ జయస్వి గారు, మీరు అడిగిన ప్రశ్న, రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు, బొడ్డు తులసీదాస్ నవీపేట నిజామాబాద్ నుంచి ఇందాకటి ప్రశ్నకి కేరళం అంటూ పంపించారు ఫైనల్లీ. అండ్ రెడ్ నిషిత శ్రీలేఖ నిరంజన వీరందరూ కూడా కలిపి రైట్ ఆన్సర్స్ పంపించారు, థ్యాంక్ యూ. కడప నుంచి గుడ్ మార్నింగ్ జయస్వి గారు, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంఎస్ దుర్గారావు గారు కేరళం అంటూ పంపించారు, ధన్యవాదాలు మీకు కూడా. సో నేను అడిగిన ప్రశ్నకి 2026 సంవత్సరానికి గణతంత్ర దినోత్సవం ఇతివృత్తం ఏంటి అంటే 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం అన్నమాట, 150 సంవత్సరాల వందే మాతరం దీనికి సంబంధించి సాగింది. అండ్ హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, ప్రోగ్రామ్ సూపర్, రాంబాబు టైలర్స్, కమలా మానస రచన, ఉదయ్ తేజ్ ఫ్రం బ్రాడీపేట్ చిత్తూర్ బైరెడ్డిపల్లి చిత్తూర్ డిస్టిక్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద మెసేజ్. అండ్ హాయ్ జయస్వి గారు, మురళి గారు మెసేజ్ చేశారు, మీకు కూడా హాయ్ అండి. పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. వల్ మా 10:53 AM అయిపోయింది, ఇంకొక ప్రశ్న అడిగి సమాధానం చదివే వ్యవధి అయితే లేదు కాబట్టి నేను కూడా మీ అందరికీ టాడా బాబే చెప్పేసే టైం వచ్చింది. కానీ అంతకన్నా ముందు మంచి పాట వినిపిస్తాను మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ కంట్రీ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో వెల్ మరి 10:56 దాటి అలా అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. మరి చాలా మంది అయితే నేను అడిగిన క్వశ్చన్స్ కి బ్యూటిఫుల్ గా ఆన్సర్స్ పంపించారు. నేను కూడా మీకు టాటా బై బై చెప్పేసి టైం వచ్చేసింది. మరి ఏంటి స్పెషల్స్ అంటే, స్పెషల్స్ ఏం లేవండి, హ్యాపీగా వివిధ భారతి వింటూ మీ యొక్క బ్యూటిఫుల్ డేస్ ని ఎంజాయ్ చేస్తూ ఉండండి, హాలిడేస్ ని. అండ్ దాంతోపాటుగా చాలా మంది మెసేజెస్ పంపించారు కాబట్టి వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. చిత్రియాల గ్రామం చందంపేట మండలం నుంచి దమోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్స్ పంపించారు. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీముల పా నుంచి, ఈ రోజు మీరు అందించిన కార్యక్రమాలన్నీ సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. వినయ్ అండ్ జీకే బాగా వస్తుంది, నేను వాళ్ళ సార్ ఉత్తమ్ రెడ్డి గారిని. హాయ్ అండి, నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మెసేజ్ చేసినందుకు అండ్ ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా. యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ మ్యామ్ అంటూ మురళి గారు పంపించారు, ఒక మంచి సాంగ్ మా కోసం పాడతారా. సో ఇప్పుడైతే పాడే అవకాశం లేదు, బట్ ఎనీవేస్ ఐ ట్రై. ఓకే, థ్యాంక్స్ అలాట్. మరి దిస్ ఈజ్ మై షో ఫర్ టుడే. కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ డే, మరిన్ని కొత్త విశేషాలతో, కొత్త మాటలతో, కొత్త పాటలతో. అంటిల్ దెన్ మీ అందరి కోసం గుంటూరు కారం మూవీ నుంచి ఓ మై బేబీ అనే పాట వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. నేను మీ ఆర్జే జయస్వి సైనింగ్ ఆఫ్.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని జారీ చేసింది. ఆయా దేశాల నుంచి మన దేశానికి చేరుకున్న ప్రయాణికులు 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్దేశిత ఆసుపత్రి నుంచి వైద్య సాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా పలు మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు మరణించడంతో ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు రాష్ట ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించి భర్తీ చేయాలని జిల్లాల కలెక్టర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జూన్ 4 పోలింగ్ జరిపి వెంటనే ఫలితాలు ప్రకటించాలని సూచించింది. రాష్టంలోని సముద్ర తీరం అభివృద్దికి సమగ్ర విజన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా కోస్తాంధ్ర తీరం మారేలా ఈ ప్రణాళిక ఉండాలని అన్నారు. సముద్ర తీరం అభివృద్దికి సంబంధించి నిపుణులు, అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేఆర్ఆర్సీ ఎస్డీసీ ఉన్న కృష్ణమూర్తిని పెద్దాపురం ఆర్డీఓగా నియమించారు. తిరుపతిలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న దేవేందర్ రెడ్డిని సుళ్లూరుపేట బదిలీ చేశారు. రాష్టంలో ఎండల తీవ్రత మరో 5 రోజుల పాటు కొనసాగనుంది. ఈరోజు ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. రాష్టంలో 10 లక్షల విలువ దాటిన కాలువల నిర్వహణ పనులకు స్వల్పకాలిక టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వారం రోజుల్లో ఈ టెండర్ల ప్రక్రియ ముగించేందుకు అవకాశమిచ్చింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 397.53 కోట్ల రూపాయలతో కాలువల నిర్వహణ పనులు చేపట్టనున్నారు. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3:12 గంటలకు వింటారు.

0: ஜோதி எஃப்எம் 101.3.
1: சின்னமாய் ஓ சின்னமாய் ரா ரா அம்மடு, ஏன் இட்லா வச்சாவு?
2: ఏం లేదు చిన్నమ్మాయ్, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయ్.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయ్, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయ్, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.

11 hours 10 minutes 56 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ రాఘవేంద్ర. మూవీ నుంచి శ్రేయ ఘోషల్ కల్పన పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. సో మరి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కోసమైతే అందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. 2006 లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ సక్సెస్ సాధించినటువంటి ఒక సినిమా, బాక్సాఫీస్ వద్ద ఒక నూతన ఒరవడిని సృష్టించిన సినిమా, తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది ఆ సినిమా పండుగడి హంగామా. ఆ సినిమా క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్, ప్రేక్షకుల గుండెల్లో సంపాదించుకున్న ప్రత్యేక స్థానం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మహేష్ బాబు యాక్ట్ చేసిన ఆ సినిమా కబుర్లు రెడీగా ఉన్నాయి. గెస్ట్ చేస్తూ ఉండండి, ఆ సినిమా పేరు ఏంటనేది మాట్లాడుకుందాం. ఆ సినిమా కబుర్లు సో ఇప్పుడైతే మీకోసం గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
5: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:18 లో ఉంది వీబీ క్లాక్. లిజనర్స్ అయితే కరెక్ట్ గా గెస్ చేసేశారు ఆ మూవీ పేరు ఏంటి అనేది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం త్యాగరాజు మెసేజ్ చేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ మేడం అంటూ బంగారు పాల్యం నుండి సంధ్యా నాగరాజు ఉదయ భారతి రైట్ ఆన్సర్ ని గెస్ చేసేశారు. అండ్ పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ లో అతి పెద్ద సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా అది అని. ఎగ్జాక్ట్లీ అండి, సినిమాలో ప్రతి మాట ప్రతి ఒక్కరికి నోటెడ్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్లినా అవే డైలాగ్స్, అవే పాటలు వినిపించేవి. మరి ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక ఆటమ్ బాంబ్ లాంటిది. ఇందులో ఉన్న మాలిక్యూల్స్ అన్ని కూడా లైక్ శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ గానీ, మహేష్ బాబు యాక్టింగ్ గానీ, మణిశర్మ మ్యూజిక్ గానీ, ఎడిటింగ్, యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ అలాగే పూరి గారి రైటింగ్ అండ్ డైరెక్షన్ అన్ని కూడా ఒకదానికి ఇంకొకటి అన్నట్టు రాసుకుని ఒక అన్ ఎండింగ్ ఎక్స్ప్లోజన్ ని క్రియేట్ చేసింది. కాలం గడిచే కొద్దీ ఆ ఎక్స్ప్లోజన్ యొక్క సౌండ్ పెరుగుతూనే ఉంది. అదే ట్రూలీ ట్రూలీ టైమ్లెస్ క్లాసిక్ పోకిరి సినిమా.

మాట్లాడుకుందాం పోకిరీ సినిమా కబుర్లు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఇప్పుడైతే మీకోసం సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రానికి మాధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్ లిస్నింగ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
2: మరి ఆ కమ్మలు
0: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: దీని వల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
1: మరి ఆ కమ్మలు
0: వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: పండు క్యారెక్టరైజేషన్ తో తెలుగు సినిమా హీరో అంటే ఇలా ఉండాలి అనే రూల్స్ అన్ని కూడా ఒక్కసారిగా మంటల్లో కాల్ చేశారని చెప్పాలి. తెలుగు సినిమాలో ఇలాంటి లాంగ్వేజ్ ఆఫ్ స్లాంగ్ డైలాగ్స్ రాయొచ్చని, ఆ డైలాగ్స్ కి ఎక్కడా లేని యూఫోరియా క్రియేట్ చేయొచ్చని ప్రూవ్ చేసిన సినిమా అండ్ ట్రెండ్ సెటర్ మూవీ పోకిరి. ఓపెనింగ్ సీన్ లో కెమెరా అలా వెళ్తూ అక్కడి క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. వర్మగారి సత్య మూవీలో కూడా ఈ టెక్నిక్ ని యూజ్ చేశారు. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ వన్, నేను ఒక్కడినే చిత్రానికి నేహా భాసిన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తోంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. చంద్రబోస్ గీతం ఇది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసి స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

పోకిరి చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, కునాల్ పాడినటువంటి కందికొండ గీతం. ఇది 11:36:43 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి కెమెరా అలా వెళ్తూ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్నా కదా. సో ఈ టెక్నిక్ ఏంటంటే ఫేమస్ అండ్ స్ట్రైకింగ్ టెక్నిక్ టు ఇంట్రొడ్యూస్ వరల్డ్ ఆఫ్ ద ఫిల్మ్. హీరో ఇంట్రొడక్షన్, ఫైట్స్ అండ్ ఇప్పుడు మనం విన్న జగడమే సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు. ఈ డైలాగ్ అయితే అసలు ఎంత ఫేమస్ అయిందంటే ప్రతి కాన్వర్జేషన్, ప్రతి సీన్లో పర్ఫెక్ట్ డీటెయిలింగ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం, బ్రహ్మి కామెడీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్రహ్మానందం గారి క్యారెక్టరైజేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు మనం తలుచుకుంటేనే కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట. డ్రెస్సింగ్ స్టైల్, హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ అని అంటూ ఉంటారు అనమాట, ఒక లెటర్ కూడా తీసుకొచ్చి. ఇవన్నీ చెప్తుంటే కళ్ళ ముందే కదులుతూ ఉంది కదా, మాట్లాడుకుందాం. రైట్ నౌ మీకోసం అతడు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత 11:42:49 లో ఉంది వీబీ క్లాక్ అండ్ పోకిరి సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. పూరి మహేష్ సినిమాకి రెండు కళ్ళు. హీరో అండర్ గ్రౌండ్ కాప్ అన్న విషయం ఫ్రెండ్ అజయ్కి తప్ప ఎవ్వరికీ తెలీదు. మరి సీన్ బై సీన్ ఒకదానికి మించి మరొక సీన్ వస్తూనే ఉంటాయి. మూవీ స్క్రీన్ ప్లేకి ఒక క్యాలిక్యులేటెడ్ మ్యాడ్నెస్, ఒక ఆర్గానిక్ ఫ్లో ఉంటుంది. పోకిరి సినిమాకు అదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ బాస్కెట్బాల్ కోర్ట్లో ఒక సూపర్ సీన్ ఉంటుంది కదా, అదెవ్వరూ మర్చిపోలేరు. మహేష్, ఆశిష్ విద్యార్థి యాక్టింగ్, పూరి రైటింగ్, మణి శర్మ బీజిఎం, ఎస్పెషల్లీ డైలాగ్స్ అనమాట, విజిల్ వర్ది డైలాగ్స్ ఉంటాయి. టైల్స్ వేస్తున్నారంటగా అని చెప్పి అడుగుతాడు అనమాట మహేష్ బాబు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, గన్ను నాదే శృతి నాదే, ఇలా ఒకదాన్ని మించి మరొకటి. అండ్ క్లోజప్లో షూట్ చేసిన ఆ సీన్, ఆ డైలాగ్ ఇంపాక్ట్ డైరెక్ట్గా ఆకాశంలో పెట్టేసింది ఈ సినిమాని. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. అండ్ అప్పట్లో ఈ సినిమా వచ్చినప్పుడు, పోకిరి సినిమా వచ్చినప్పుడు ఈ పండు అనే నేమ్ కానీ ఆ శృతి అనే నేమ్ కానీ బాగా ఫేమస్ అయిపోయినాయి. చాలామంది ఆ పేర్లకి ఫిదా అయిపోయి ఆ పేర్లు పెట్టేసుకున్నారనమాట వాళ్ళకి. సో ఇలాంటివి కూడా చాలా జరిగినాయంట. మాట్లాడుకుందాం ఇంకా బోలెడన్ని కబుర్లు. బిఫోర్ దట్ ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విందాం. మురారి చిత్రానికి జిక్కి సునీత, సంధ్యా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం పాట చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కగా వింటూ ఆస్వాదించండి.

Jyoti FM 101.3. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. పోకిరి సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మణి శర్మ మ్యూజిక్ అంతా కూడా ఐసింగ్ ఆన్ కేక్ లా సీన్ ఇంపాక్ట్ పెంచడానికి ఒక యాడ్ ఆన్ లాగా యాడ్ అవుతూ వెళ్తుందన్నమాట. అండ్ సాంగ్స్ పరంగా

కానీ బీజిఎం పరంగా కానీ సౌండ్ ట్రాక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ దిస్ ఇరా. డిఫరెంట్ ఎమోషన్స్ కలెక్షన్స్ మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాజర్ గారి డెత్ సీన్ ఉంటుంది, మిక్చర్ ఆఫ్ బోత్ సారో అండ్ యాంగర్ ఆఫ్ పండు చూస్తాం అనమాట ఇక్కడ. ఇలా డ్యూయల్ ఎమోషన్స్ చాలానే ఉంటాయి ఈ సినిమాలో. అండ్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, ప్రపోజ్ చేసే టైం ఒకటి ఉంటుంది, అంటే ఫైరింగ్ స్టార్ట్ అవ్వడం అప్పుడు, అండ్ ఫైట్ ఎండ్ అయ్యే లోపు పండు చెప్తాడనమాట, నేను పోకిరి కాదు క్రిమినల్ అని చెప్పడం. అండ్ సాలిడ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. అండ్ అందరూ ఫేవరెట్గా అనుకునే సీన్, అంటే మర్చిపోలేని సీన్ ఇంకొకటి ఉంది, అదే ఉప్మా సీన్ అనమాట. సినిమా మీద పూరి గారికి ఉన్న ప్యాషన్ అంతా కూడా పోకిరిలోని ప్రతి ఫ్రేమ్లో క్లియర్గా కనిపిస్తుంది మనకి. సినిమాలు వస్తూ ఉంటాయి కానీ కొన్ని సినిమాలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయి అనమాట. అలాంటి అరుదైన మాస్టర్ పీస్ పోకిరి సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చెప్పొచ్చు.

సో లిజనర్స్ అందరూ కూడా చక్కగా గెస్ట్ చేసి పోకిరి సినిమా అని చెప్పి అండ్ 45 degrees ఎండ వేడిని సైతం ఈ పాటలతో కూల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ మెసేజ్ పంపిస్తున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి పడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు. అదే విషయం అండ్ పోకిరి సినిమా కబుర్లు మనం మాట్లాడుకున్నాం కదా, ఇది ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్. అయితే ఇప్పుడు మీకోసం పోకిరి చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. కార్తీక్ మహాలక్ష్మి పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇది మణిశర్మ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತುಮಸ್ತನ್ವಿ. ప్రపంచవ్యాప్త అనిశ్చితి, పశ్చిమాసియా సంక్షోభం నెలకొన్న తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. భారతదేశం, అమెరికా, ఆస్టేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రత స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుత అధ్యక్ష దేశంగా ఉన్న హోదాలో భారతదేశం ఈ సమావేశానికి ఆతిథ్యమిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పరిశీలించారు. పరిశ్రమ వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపాలని ఆదేశించారు. వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలున్న వారిని క్వారంటైన్ చేస్తామని తెలిపారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫైయర్ ఒకట్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్కు చేరుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబరుకు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

12 hours 11 minutes 34 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి మన శరీరానికి అన్ని పోషకాలు కావాలి. ఏదైనా పోషక లోపం ఏర్పడితే హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంటుంది కదా. మరి అలాగే శరీరానికి విటమిన్లు కూడా ఎంతో ముఖ్యం. హార్ట్ నుంచి బ్రెయిన్ వరకు మేలు చేసే విటమిన్ B12 అండి. నవడేస్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట ఉండే పొల్యూషన్ కానీ, ఉరుకుల పరుగుల జీవితం కానీ, తీసుకునే ఫుడ్ కానీ, ఈ విషయాల్లో అయితే మాత్రం చాలామంది నెగ్లిజెన్సీ చూపిస్తున్నారు. అలా కాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్హెల్దీ లైఫ్ స్టైల్, అలాగే బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ మన శరీరాన్ని చుట్టుముట్టేస్తున్నాయన్నమాట. ఏదైనా డిసీజ్ వచ్చిందంటే మెయిన్ రీజన్ శరీరానికి తగిన ఖనిజాలు విటమిన్లు అందకపోవడం. టు బి ఆనెస్ట్, ఆరోగ్యకరమైన ఆహారం అనేది శరీరానికి మంచి మొత్తంలో విటమిన్లను ఖనిజాలను అందిస్తుంది. మరి మన శరీరంలో ఏదైనా విటమిన్ లోపం ఉంటే అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. మరి అలాంటి వాటిలో విటమిన్ B12 ఒకటన్నమాట. సో శరీరంలోని ప్రతి భాగానికి ఇది చాలా అవసరం. దీని లోపం ముఖ్యంగా గుండె, మెదడు అండ్ అలాగే ఎముకలు, సో హార్ట్, బ్రెయిన్, బోన్స్ కి హాని కలిగిస్తుంది అనమాట. మాట్లాడుకుందాం దీనికి సంబంధించి ఇంకా బోల్డని విషయాలు తెలుసుకుందాం. గీతా గోవిందం చిత్రానికి చిన్మయి శ్రీపాద పాడినటువంటి శ్రీమణి గీతం విన్న తర్వాత గోపి సుందర్ మ్యూజిక్ లో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తోంది. వింటూ స్ట్రైట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: సుప్రభాతవేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమవాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

0: 12:17:39 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి నేటి బిజీ లైఫ్ స్టైల్లో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యం అండి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో విటమిన్ B12 అనేది బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. ఈ విటమిన్ మన శరీరంలో నిల్వ ఉండదు, అందువల్ల దీన్ని రోజువారీ ఆహారంలో తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలసటను తగ్గించడంలో, మెదడు సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. అండ్ మన భారతదేశంలో దాదాపు 70% మందిలో దీని లోపం ఉందని స్టడీస్ అయితే చెప్తున్నాయి. మరి శరీరానికి B12 సరిగా అందితే మానసిక ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, దీంతోపాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఇది సరిగా లేకపోతే ఆపోజిటే కదా. సో కంటి ఆరోగ్యానికి మెటబాలిజంలో ఎలాంటి తేడా లేకుండా కూడా ఈ B12 అనేది చేస్తుందన్నమాట. అండ్ దీంతోపాటు మనకి అందమైన స్కిన్ని, అందమైన ఆరోగ్యకరమైన జుట్టును కూడా అందిస్తుందన్నమాట ఈ B12 అనేది. సో దీంతో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. అండ్ B12 మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాల్లో ఒకటనమాట. దీని లోపం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి పోషకాలను కావలసినంత మోతాదులో తీసుకోకపోతే వీక్నెస్, అలసట, ఆకలి లేకపోవడం, వామిటింగ్స్, బరువు తగ్గడం, కాళ్ళు చేతులు తిమ్మిరి ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో హెల్దీ పర్సన్కి ప్రతిరోజు కూడా 2.4 మైక్రోగ్రామ్స్ విటమిన్ B12 అవసరం ఉంటుందన్నమాట. దీనికోసం కొన్ని ఐటమ్స్ అయితే మనం మన డైలీ డైట్లో తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో ముందుగా ఎగ్ అన్నమాట, గుడ్డు. హెల్త్కి చాలా మంచిది కదా. దీనిలో ప్రోటీన్, న్యాచురల్ ఫ్యాట్తో పాటు విటమిన్ B12 కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది కృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి. బట్ షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: TFM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని

0: ఆరంభంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12 hours 25 minutes 45 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్న చాలా ఇంపార్టెంట్ విషయం అయితే మనం మాట్లాడుతున్నాం.

అండ్ విటమిన్ B12 తో పాటు ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. అండ్ అలాగే అన్ని పాల ఉత్పత్తుల్లో ఈ విటమిన్ B12 మంచి మోతాదులో ఉంటుందన్నమాట. అండ్ డైలీ డైట్లో ఇవి చేర్చుకోవడం అనేది చాలా మంచిది అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సింపుల్గా ఈ ఐటమ్స్ని రోజువారీ ఆహారంలాగా తీసుకోవడం స్టార్ట్ చేస్తే బలహీనత అనే సమస్యకు చెక్ పెట్టేయచ్చు. ఎగ్ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే ఇంకొన్ని కూరగాయలు ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకుందాం, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపిలన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, భాస్కర్ భట్ల రవి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారం గురించి క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యకుడు నితిన్ గడ్కరీ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ కి మధ్య ఈ సాయంత్రం జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం డాక్టర్ జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ క్వాడ్ కూటమి దేశాల మధ్య

0: సహకారం మరింత బలోపేతమవుతుందని చెప్పారు. ఈరోజు జరిగిన సమావేశం ఎంతో అర్థవంతంగా ఫలప్రదంగా సాగిందని, ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించామని తెలియజేశారు. విదేశాంగ మంత్రులు సురక్షితమైన నిరంతరాయమైన సముద్ర వాణిజ్యం గురించి చర్చించారని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ దేశాలు స్వేచ్ఛాయుత సమాజాలన్నీ సుసంపన్నమైన వృద్ధిని సాధించే క్రమంలో ఆవిష్కరణలను సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదం అనే ఉమ్మడి ముప్పుని ఎదుర్కోవడంపై కూడా తాము దృష్టి సారించామని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు.
1: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges, as we intend to do.
0: రాబోయే కాలంలో క్వాడ్ దేశాలు మరింతగా లాజిస్టిక్స్ నెట్వర్క్, సముద్ర గర్భ కేబుల్, శిక్షణ సామర్థ్యాల పెంపొందింపు, మానవతా సహాయం, విపత్తు చర్యలు మొదలైన వాటిని మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేస్తూ మైనింగ్, ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్ రీసైకిల్ సహా కీలక ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ఆర్థిక విధాన సాధనాలను ఉపయోగించుకోవడంలోనూ, పెట్టుబడులను సమన్వయం చేసుకోవడంలోనూ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఈ నాలుగు దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, క్వాడ్ భాగస్వామ్యానికి అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
2: On the areas of cooperation, and it's also interesting that on the areas that we are working together on have become even more relevant and more important because of recent events around the world. And so today I think we'll make even further progress on operationalizing our relationship on the areas that we can cooperate on. And by the way, the most interesting thing about the Quad is not simply that it is a gathering of four strategic allies in which we come together to sort of compare notes about areas of common interest, but also not only is it increasingly becoming a forum by which we begin to take action.
0: జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి తన సంయుక్త పత్రికా ప్రకటనలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన సురక్షితమైన నౌకాయానం జరిగేలా చూడడానికి, పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ క్వాడ్ దేశాలు ఈరోజు ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా మరికొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించాయని వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటనకు వెడతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సాయంత్రం రాష్టపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. తన సిక్కిం పర్యటన మొదటి రోజైన ఈ రోజు నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీతో పాటు ఆర్కిడేరియంని కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్టపతి నథుల కనుమను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలు ప్రదానం చేస్తారు. పర్యటనలో చివరి రోజు ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాకాలను బహుకరిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 2014లో ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారని, ఆనాటి నుంచి గత 12 ఏళ్లలో దేశం తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చాటుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈవేళతో 12 ఏళ్లు పూర్తయ్యాయని బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ అన్నారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే నైతిక విలువలతో కూడిన ఈ 12 ఏళ్ల ప్రయాణం 2047 వికసిత్ భారత్ అనే గొప్ప సంకల్పానికి బలమైన పునాదిగా మారిందని నవీన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఉగ్రవాదంపై దాడులు, సాయుధ దళాల పెరుగుతున్న శౌర్య పరక్రమాలు అండతూ భారత్ ఈరోజు తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సురక్షితంగా, సమర్థవంతంగా, పూర్తి సన్నద్దతతో నిలిచి ఉందని నవీన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో పాటు అంత్యోదయ అనే సర్వోన్నత సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా మార్పుకు

పట్టణాలుగా మార్చాయని కూడా బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. వికాస్ భీ విరాసత్ భీ అనే సంకల్పం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుజ్జీవింపచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుపుతున్నారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభంగానికి సూచికగా యాత్రికులు నిన్న మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన అనంతరం వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి చేరుకున్నారు. దేవుడిని క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ వారు రోజంతా అక్కడ గడుపుతారు. నిమ్రా మసీదులో హజ్ ప్రసంగాన్ని వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం ప్రార్థన అనంతరం జంతు బలి సైతాన్ పైన ప్రతీకారాత్మకంగా రాళ్లు రువ్వే ఆచారం కోసం యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్ గా భావించే స్తంభం పైన ప్రతీకాత్మకంగా యాత్రికులు రాళ్లు రువ్వుతారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్ర దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితులు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. దేశంలో క్రీడా పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు రూల్స్ 2026, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ రూల్స్ 2026 నిబంధనలను నోటిఫై చేసింది. 2026 నేషనల్ స్పోర్ట్స్ బోర్డు నియమావళి ప్రకారం బోర్డు నిర్మాణం, చైర్పర్సన్, సభ్యుల పదవీకాలం, జీతభత్యాలు, ఇతర సేవా నిబంధనలతో పాటు బోర్డు అధికారాలు, విధులను నిర్వచించారు. దోహాలో ఇరాన్ ఉన్నతాధికారులు కాల్పుల విరమణ చర్చలు జరుపుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో తాము ఆత్మరక్షణ దాడులుగా సైనిక చర్య చేపట్టవలసి వచ్చిందని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రధాన నౌకాదళ స్థావరం ఉన్న బందర్ అబ్బాస్ సమీపంలో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తుందని అమెరికాలో సెంట్రల్ కమాండ్ అధికారులు తెలియజేశారు. కాల్పుల విరమణ ప్రక్రియలో భాగంగా సంయమనం పాటిస్తూనే తమ సిబ్బందిని రక్షించుకోవడానికి అమెరికా బలగాలి చర్యలు తీసుకున్నాయని అమెరికా ప్రతినిధి చెప్పారు. 2026 ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ముగిసింది. అర్హత సాధించిన 4 జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఈ రోజు జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈవేళ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తలపడతాయి.

Bharti FM 101.3. తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12 hours 41 minutes 23 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుంటున్నాం హెల్త్ కి సంబంధించి కదా. హెల్త్ ఈజ్ వెల్త్, సో దానికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఈనాటి. మీకు తెలుసాలో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్తో కండరాలను పెంచే కూరగాయలు చిక్పీస్ ఫైబర్తో నిండి ఉంటాయి అండ్ కండరాల పెరుగుదలకు హెల్ప్ చేస్తుందన్నమాట. అండ్ అలాగే క్వినోవా కండరాల పటుత్వానికి పెరుగుదలకు కావలసినటువంటి అమైనో యాసిడ్స్ని కలిగి ఉంటుంది. అండ్ ఇంకా సోయాబీన్స్లో ప్రోటీన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. మరి పప్పులు, ప్రోటీన్, ఫైబర్తో నిండిన కాయధాన్యాలు మజిల్ ఫార్మేషన్కి బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. చూడ్డానికి చిన్నగా ఉన్న పచ్చి బఠానీలు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ కూడా వీటిలో అధికంగా ఉంటాయన్నమాట. బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఏం లేదు, చిన్న చిన్న మార్పులు మన డైలీ డైట్లో చేసుకుంటే కనుక మనం ఎంత హెల్దీగా ఉండొచ్చు, మనకి ఎన్ని పోషకాలు వస్తాయి, మనం ఎన్ని వ్యాధులకి దూరంగా ఉండొచ్చు అనే విషయాలు అనమాట ఇవన్నీ కూడా. సో మాట్లాడుకుందాం, ఇంకా తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తోంది. నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ గోపీ సుందర్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

12:47:46 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలిసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం కదా. ఇక నెక్స్ట్ బ్రోకలీ అండి. విటమిన్స్ మినరల్స్ మాత్రమే కాదు చాలా ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నవే, ఈ ఎగ్ కానీ సల్మన్ ఫిష్ కానీ ట్యూనా కానీ ఇంకా మనం చాలా మాట్లాడుకున్నాం కదా, అవన్నీ కూడా చిక్ పీస్ కానీ క్వినోవా కానీ అండ్ సోయాబీన్స్ కానీ పప్పులు ఫైబర్ వీటన్నిటి అనమాట. ఇవన్నీ కూడా ఉంటాయి కాయధాన్యాల్లో కానీ వీటన్నిటిలో అండ్ పచ్చి బఠానీ వీటన్నిటిలో కూడా ఇవన్నీ కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి. బట్ మనం ఏంటంటే కొన్నిసార్లు వాటి మీద దృష్టి పెట్టక మంచి ఆహారాన్ని మనం మిస్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు మనం తెలుసుకున్న ఆహారాలు అన్నీ కూడా మనకి తెలిసినవే కానీ వాటిలో ఉండే పోషకాలు తెలియదు. సో ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ట్రై టు యాడ్ మీ డైలీ డైట్లో చక్కగా అవి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ హ్యాపీగా హెల్దీగా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మన లిజనర్ ఒకళ్ళు అడుగుతున్నారు వై వెంకటరెడ్డి గారు, కందిపప్పు పెసరపప్పు బాగా వాడతాము, వీటిలో మీరు చెప్పిన పోషకాలు బాగా లభిస్తాయా అంటూ అన్నమాట. సో పెసరపప్పు విషయానికి వస్తే సమ్టైమ్స్ అంటే ఇప్పుడు ఈ సమ్మర్లో చలో చేస్తుంది అంటారు, అది అకార్డింగ్ టు బాడీ అండి, కొంతమంది బాడీని బట్టి ఉంటుంది కదా. యాక్చువల్గా పెసరపప్పు చలవ అంటారు కానీ కొంతమందికి పడదు, గ్యాస్ అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడదు. బట్ పెసరపప్పు ఈజ్ పెసరపప్పు కట్టు అని చేస్తారు కదా, అది చాలా మంచిది. అండ్ కందిపప్పు ది బెస్ట్, అది కూడా పలచుగా చేసుకుంటే చాలా మంచిది. అండ్ రీసెంట్గా నేను ఒక చోట విన్నానండి, హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటంటే ఈ కందిపప్పు అనేది పూర్వం రోజుల్లో ఎక్కువ పప్పు చారే వాడేవాళ్ళు అంట, అంటే పలుచుగానే చేసేవాళ్ళు. ఈ ఇప్పట్లో ఏంటంటే చాలామంది టమాటా పప్పు హార్డ్గా గట్టిగా చేసేసుకోవడం ఇలా చేస్తున్నారు, కానీ అప్పట్లో ఏంటంటే పప్పు చారు లేదంటే ఆకుకూర పప్పు ఇలాగే ఏదో ఒక కాంబినేషన్ అనేది కంపల్సరీ ఉండేది. గట్టిగా పప్పు చేయడం ముద్దపప్పు చేయడం ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉండేవట. సో నవేడేస్ మాత్రం ఏంటంటే చాలామంది ఓన్లీ ఇలా పప్పు అలా చేసేస్తున్నారు, కానీ బట్ అందులో ఆకుకూర కానీ వెజిటబుల్ కానీ మిక్స్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో నేనైతే మాత్రం అలా ఫాలో అవుతూ ఉంటాను ఈ ఎక్స్పర్ట్స్ నుంచి తెలుసుకున్న మాటల్లో, ఎందుకంటే ఆకుకూర కంపల్సరీ మన లోపలికి వెళ్ళాలన్నమాట. సో ప్రతిరోజు కూడా పప్పుతోటి కాంబినేషన్గా ఒక ఆకుకూర అనేది ఉంటే చాలా మంచిది. ఇది మ్యాటర్ అయితే 12:50:24లో ఉంది బీబీ క్లాక్. అండ్ ఈరోజు మీకు తెలిసాలో మనం ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకున్నాం అండ్ ధీరాలో కలుసుకుందాం. ఈరోజు ధీరాలో మీకు ఇంకో స్పెషల్ ఉంది. సో అది మ్యాటర్. కోర్ట్ మూవీ నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, అనురాగ్ కుల్కర్ణి సమీరా భరద్వాజ్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బి. ఏపీ హెడ్సెట్ 2026 ఫలితాలను ఈరోజు ఉదయం మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ ఏడాది హెడ్సెట్కు 19,880 మంది హాజరవగా మొత్తం 19,741 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. హెడ్సెట్లో 99.30% ఉత్తీర్ణత నమోదైంది. అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలియజేశారు. రాష్టంలో ఎక్కడా కరెంటు సమస్య తలెత్తినా పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి

రవికుమార్ తెలిపారు. వాతావరణ మార్పులతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తుతున్న మాట వాస్తవమని, ఏపీలో అక్కడక్కడా విద్యుత్ అంతరాయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఈరోజు సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ, 48 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు, సాయంకాలం ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల సమస్యలు ఉన్నాయని వివరించారు. లేపాక్షి షోరూంలో 2025-26లో 60.75 కోట్ల రూపాయల అమ్మకాలు పెరిగాయని మంత్రి సవిత వెల్లడించారు. అమ్మకాలు పెంచిన ఉద్యోగులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది అమ్మకాలు 80 కోట్లకు చేరాలని సూచించారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతమిస్తున్న మూలవేతనంపై 10% పైగా జీతాలు పెంచుతున్నట్లు తెలిపారు. రాష్టంలో 95 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం 208.01 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 29వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ నందు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ആരോ വിവിധ ഭാരതി FM 101.3
1: വീണ വേണു വൈന സരിഗമ വിന്നാവാ.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1 hour 3 minutes 51 seconds లో ఉంది వీబి క్లాక్ అండ్ ధీరాలో ఈరోజు ఒక స్పెషల్ ఉంది అని చెప్పాను కదా. మరి ఇప్పటి వరకు ధీరా ప్రోగ్రామ్ లో ఎందరో మహిళల ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అయితే మనం తెలుసుకున్నాం అండ్ వాళ్ళు సాధించిన విజయాలు కూడా తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఈ రోజు కూడా ఒక సెలబ్రిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాం అండ్ ఆ విషయాలన్నీ మనకి చెప్పడానికి ప్రవీణ అయితే మనకి స్టూడియోలో ఉంది. అండ్ ప్రవీణ, ఎవరి గురించి చెప్పబోతున్నారు, ఎవరావిడ, ఏం చేశారు, ఏంటి ఆ విషయాలు?
6: ఎస్ జ్యోతి, ఖచ్చితంగా అవన్నీ మనం తెలుసేసుకుందాం. ఆ ధీరా ఎవరు, భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేశారు వంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే విజిల్ మూవీ నుంచి ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ వచ్చేస్తుంది, లిజన్ అండ్ ఎంజాయ్.

దీపం వెలిగించింది. ఆ మహానుభావురాలే ఈరోజు మన ధీర. ఆమె ఎవరో కాదండి, మన సావిత్రిబాయి పూలే. ఈవిడి గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక వకీల్ సాబ్ మూవీ నుంచి సిద్ శ్రీరాంపాడిన ఈ సాంగ్ వినేయండి.

వింటున్నారు వివిధ భారతి. మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఒకప్పుడు మన సమాజంలో అమ్మాయిల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఏ విధంగా అంటే అమ్మాయిలు అస్సలు చదువుకునేవారే కాదు, వారికి అక్షరాలు నేర్పించడం అప్పటి సమాజంలో ఒక మహాపాపంగా పరిగణించబడేది. అటువంటి అజ్ఞానాంధకార సమాజాన్ని ఎదిరించి అప్పటి సమాజంలో ఒక మహిళ అక్షరాల

మనం ఈరోజు ధీరాలో సావిత్రిబాయి పూలే గురించి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. 1831 మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామంలో జన్మించారు సావిత్రిబాయి. అయితే ఈవిడికి చిన్న వయసులోనే పెళ్లైపోయింది. ఇక ఆమె జీవితం అక్కడితో ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు.

కాని విధి ఆమె కోసం మరో కథ రాసింది, ఆమె భర్త జ్యోతిరావు పూలే రూపంలో. ఆ కాలంలో మహిళల చదువు నిషేధం అయినప్పటికీ సావిత్రిబాయికి అక్షరాలు నేర్పించారు ఆమె భర్త. ఆ రోజు ఆమె చేతిలో పట్టుకున్న మొదటి పుస్తకం భారతదేశ మహిళల భవిష్యత్తునే మార్చేసిందంటే అతిశయోక్తేమీ కాదు. ఇప్పుడొచ్చేస్తుంది శతమానం భవతి. ఈ మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట, లిజనర్ ఎంజాయ్.

विविध भारती FM 101.3। ఇప్పుడు స్టూడియోస్లో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్టంలో రాగల 4 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు. కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వామ్యాల సదస్సు మెడ్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన 2వ రోజు పర్యటిస్తున్నారు.

0: గోదావరిలో కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాలను ఈరోజు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంకటనగరం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ వ్యర్థాలు కలిసే చోటును పరిశీలించారు. పరిశ్రమ నుంచి వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజమహేంద్రవరంలోని నల్ల ఛానల్ మురుగునీటి శుద్ది కేంద్రాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల సమస్యలపై ముఖ్యమంత్రితో కేబినెట్లో మాట్లాడి పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అక్కడ నుంచి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తుతోందని మంత్రి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ వినియోగం రాష్టంలో గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని మంత్రి వివరిస్తూ,
1: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాం, పవర్ తీసుకుంటున్నాము. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. సిబ్బంది శ్రమవర్చి పనిచేసినా కానీ ఎప్పుడు మనం ఊహించిన రీతిలో టెంపరేచర్స్ పెరగటం, ఆటోమేటిక్ గా వినియోగం కూడా పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవే. వాటిని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్ గా సమాచారం ఇస్తే ఇమీడియట్ గా వచ్చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీల్లో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో అమృత్ టూ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి యుఐడిఎఫ్, ఆసియన్ ఇన్ఫ్రాస్టక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ప్రతి ఇంటికి మంచినీటి కొళాయిల ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ బాడీల అభివృద్ది పనులకు సంబంధించి పెండింగ్ డిజైన్లను త్వరగా ఖరారు చేయాలని, పనులు ప్రారంభం కాని చోట్ల త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ సూచించారు. ఏపీ ఎడ్సెట్ 2026 పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పరీక్షకు హాజరైన వారిలో 99.3% మంది ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ర్యాంకు కార్డుల కోసం seats.apshe.apgov.in ఎడ్సెట్ వెబ్సైట్ను చూడవచ్చని పేర్కొన్నారు. లేదా వాట్సప్లో 9552300009 నెంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. రాష్ట వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం ఏ హూనర్ టాలెంట్ టెస్టు ఫలితాలను నంద్యాలలోని ఎన్టీఆర్ షాదిఖానాలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి మంత్రి నిన్న విడుదల చేశారు. రాష్ట వ్యాప్తంగా 7392 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో ప్రతిభ కనపరిచిన 250 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. తదుపరి ర్యాంకులు సాధించిన 50 మందిని రిజర్వ్ జాబితాలో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, ముఖ్యంగా బాలిక విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎన్ఎండీ ఫరూక్ వివరిస్తూ,
2: బోర్డు తరపు నుంచి చేపట్టినటువంటి ఉచిత విద్యా విధానం నెల్లూరు ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత పిల్లలకు ఎగ్జామ్స్ పెట్టారు. దాదాపుగా 670 మంది నెల్లూరులో రాశారు. ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన విద్యార్థులు ఏవైతే ఉన్నారో వారికి ఉత్తమ మార్పు వచ్చిన వారికి 250 సెలెక్ట్ చేసి రోజు బోర్డు ద్వారా ఉచితంగా వారికి విద్య 2 సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది. మంచి కార్యక్రమం భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు, మనమే
0: చేపట్టాం. రాష్టంలో ఎండల తీవ్రత శనివారం వరకు కొనసాగే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ హెచ్చరించారు. ఈరోజు 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇక విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఎండల

తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. ఆక్టోపస్ బేసిక్ ట్రైనింగ్ లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం ఆవరణలో మాక్డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ ఆక్టోపస్ ఆధ్వర్యంలో 24 మంది సిబ్బందితో ఈ మాక్డ్రిల్ ఈరోజు తెల్లవారుజామున జరిగింది. రాష్ట వ్యాప్తంగా దేవాలయాలపై ఉగ్రవాదుల దాడులు ఎలా అరికట్టాలనే చర్యల్లో భాగంగా ఈ మాక్డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయంలోని భక్తులను ఏ విధంగా రక్షించాలి, ప్రాణనష్టం లేకుండా అనుసరించాల్సిన రక్షణ చర్యలను మాక్డ్రిల్ ద్వారా డీఎస్పీ భక్తులకు వివరించారు. కృత్రిమ మీద ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఆరోగ్య రంగంలో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరుకానున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్యక్రమంలో ఏఐ ఆధారిత సేవలు అందించిన అంకుర సంస్థల ప్రతినిధులు తమ

0: ఉగ్రవాదుల దాడులు ఎలా అరికట్టాలనే చర్యల్లో భాగంగా ఈ మాక్డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయంలోని భక్తులను ఏ విధంగా రక్షించాలి, ప్రాణనష్టం లేకుండా అనుసరించాల్సిన రక్షణ చర్యలను మాక్డ్రిల్ ద్వారా డీఎస్పీ భక్తులకు వివరించారు. కృత్రిమ మీద ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఆరోగ్య రంగంలో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరుకానున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్యక్రమంలో ఏఐ ఆధారిత సేవలు అందించిన అంకుర సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను ఈ సదస్సులో దృశ్య మాధ్యమంలో వివరించనున్నారు. మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్లో విజేతలుగా నిలిచే అంకుర సంస్థలకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నగదు పారితోషికాలను అందజేస్తారు. జులై 1 నుంచి చేపట్టే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత కోరారు. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 5 నుండి 14 వరకు సిబ్బందికి శిక్షణ ముద్రణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం జూన్ 15 నుండి జులై 14 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే చేపడతారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల పరిశీలన, తనిఖీ జులై 14 నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జులై 21న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తామని, ఆ తేదీ నుండి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. వచ్చిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 18 నాటికి పూర్తి చేసి తుది ఓటర్ జాబితాను 22న ప్రచురించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వివరించారు. ఆఫ్రికా దేశంలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈరోజు ఎబోలా స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. సింగపూర్ నుంచి వచ్చిన 185 మంది ప్రయాణికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య బృందం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించింది. ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం విమానాశ్రయంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వైద్యాధికారి డాక్టర్ సుజన వివరిస్తూ,
1: ఎయిర్పోర్ట్ లో వీక్లీ 3 టైమ్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 టైమ్స్ కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్ లో మొత్తం 185 మెంబర్స్ ప్యాసింజర్స్ వచ్చారు. థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చిన ప్యాసింజర్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళందరికీ మేము ముందే జాగ్రత్తలు చెప్పాము. పాస్ట్ 1 మంత్ లో వాళ్ళు ఏమైనా ఆఫ్రికన్ కంట్రీస్ ట్రావెల్ చేసి ఉంటే కనుక వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నారా, డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మేము అన్ని కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం అన్నమాట.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్య సమస్యల పరిష్కారానికి రాష్ట వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
6: మీరు వింటున్నారు విద్ భారతి. మనమున్నాం ధీరాలో.

మనం ఈరోజు సావిత్రిబాయి గారి గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఆ విధంగా సావిత్రిబాయి గారు చదువు నేర్చుకున్న తర్వాత ఆవిడ అంతటితో ఆగిపోలేదు. ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, నేను మాత్రమే కాదు ప్రతి అమ్మాయి చదువుకోవాలి అనే ఆలోచనతో సావిత్రిబాయి గారు భారతదేశంలోని తొలి బాలికల పాఠశాలను ప్రారంభించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా చరిత్రలో నిలిచిపోయారు. కానీ ఆవిడ చేసిన గొప్ప పనిని అప్పటి సమాజం అంగీకరించలేకపోయింది. ఆవిడ స్కూల్కి వెళ్తుంటే రాళ్లు విసిరారు, మట్టి చల్లారు, అవమానించేవారు. కానీ ఆవిడ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రతిరోజు ఆవిడ స్కూల్కి వెళ్లేటప్పుడు ఒక ఎక్స్ట్రా శారీ తీసుకువెళ్లేవారంట. ఎందుకంటే దారిలో అయిన మట్టి చీరను మార్చుకుని మరీ ఆవిడ పాఠాలు చెప్పేవారు. అది ఆవిడలో ఉన్న పట్టుదల. ఆమెకు అంత అవమానం ఎదురైనా ఆమె ఎక్కడా ఆగిపోలేదు. ఎందుకంటే ఆమె పోరాటం తన కోసం కాదు, రాబోయే తరాల అమ్మాయిల కోసం. ఇప్పుడు వచ్చేస్తుంది మీ అందరి కోసం మౌనంగానే ఎదగమని నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి చిత్రగారు పాడిన ఈ పాట.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

కైలాష్ విష్ణుప్రియ గారు పాడిన చంద్రబోస్ గీతం చిత్రలహరి మూవీ నుండి విన్నారు. ఇప్పుడు మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. సావిత్రిబాయి పూలే గారి చేసిన కృషి పట్టుదలతో ఆమె ప్రారంభించిన చిన్న పాఠశాల కొద్ది రోజుల్లోనే ఆడపిల్లల ఆశాకిరణమైంది. అక్షరాలు నేర్చుకున్న ప్రతి అమ్మాయి కళ్లల్లో కొత్త ప్రపంచం కనిపించింది. సావిత్రిబాయి కేవలం ఒక టీచర్ కాదు, ఆమె ఓ విప్లవం. వితంతువులకు అండగా నిలిచింది, అనాథలకు ఆశ్రయం కల్పించింది, మహిళలకు ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం నేర్పించింది. సమాజం వ్యతిరేకించిన ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఒక్క మహిళ చదువుకుంటే ఒక కుటుంబం మారుతుంది, ఒక కుటుంబం మారితే సమాజం మారుతుంది అని సావిత్రిబాయి గారు దృఢంగా నమ్మారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆ విధంగా సావిత్రిబాయి గారు తాను నమ్మిన లక్ష్యం కోసం కృషి చేస్తున్న సమయంలో 1897 సంవత్సరంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అందరూ భయంతో దూరంగా వెళ్లిపోయారు. కానీ అప్పుడు సావిత్రిబాయి మాత్రం రోగుల దగ్గరకు వెళ్లారు, సేవ చేశారు. చివరికి ఆమె సేవ చేస్తూనే తన ప్రాణాలను కోల్పోయారు. కానీ ఆమె కథ అక్కడితో ముగిసిపోలేదు. ఈరోజు చదువుకున్న ప్రతి అమ్మాయిలో సావిత్రిబాయి గారు జీవిస్తూనే ఉన్నారు. సావిత్రిబాయి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు, చీకటితో పోరాడారు, మహిళల భవిష్యత్తుకు వెలుగులు చూపించారు. అందుకే సావిత్రిబాయి పూలే కేవలం ఒక మహిళ కాదు, ఒక స్ఫూర్తి, ఒక ధీరా.

0: TFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1 hour 54 minutes 19 seconds లో ఉంది వీబీ క్లాక్. మరి ధీరాలో మంచి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ప్రవీణ దగ్గర నుంచి. ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది మహాత్మా చిత్రం నుంచి. కార్తీక్ సంగీత పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ అంతఃపురంలో
1: అందాల చిలక, యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అందిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
6: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
6: కాసేపు

0: చూడొచ్చు కదా.
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

2:33 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మరి ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయడానికి మీ అందరూ రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో మరి నేను అడిగే ప్రశ్నకి ఆన్సర్ పంపించాల్సిన ఫోన్ నంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నంబర్ కి మీరు మెసేజ్ చేయండి. అండ్ దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ చేశారు. అంకయ్య మెసేజ్ చేశారు బండారుపల్లి నుండి. అండ్ నిజామాబాద్ ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి కూడా మెసేజ్ చేశారనమాట. మరి మనం ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం ఈనాటి సందడే సందడి ప్రోగ్రామ్ లో. గెట్ రెడీ.

సో మరి ఒక ప్రశ్నను మళ్ళీ నేను మీకోసం గుర్తు చేస్తున్నాను, మీ అందరికీ కూడా. విషయం ఏంటంటే 1953లో 1953లో మన అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర ఉంది. ఆ తర్వాత 2006లో రామ్ తీసుకుంటే మళ్ళీ అగైన్ 2018లో నాని అండ్ నాగార్జున వీళ్ళు తీసుకున్నారు. ఏంటది? గెస్ట్ చేయండి 8662488114. ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని ఖచ్చితంగా పంపించండి. ఓకేనా? 1953లో ఏఎన్ఆర్ గారి దగ్గర ఉంది, 2006లో రామ్ తీసుకుంటే మళ్ళీ అగైన్ 2018లో నాని నాగార్జున వీళ్ళిద్దరూ కలిసి తీసేసుకున్నారనమాట. ఏంటది? గెస్ట్ చేయండి. ఛాలెంజ్ మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన బేటూరి సుందరామూర్తి గీతం వచ్చేస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో ఈ పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Yes, we are away with Bharti FM 101.3 with me Jyoti. 2 hours 40 minutes 4 seconds lo on the VB clock and manamaithe sandari sandari program lo unnam. Mari first question ichchesan kada, 1953 lo ANR gari daggara undi, 2006 lo Ram teeskunte malli again 2018 lo Nani and Nagarjuna vellidru teeskunnaru anamata. Entadi ani adigaanu. So chuddam messages aithe baane vachesnayi and gurtu chesanu ante entaku mundu mi andarki telisina prashne అని అన్నమాట అర్థం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. మీతో మరో వ్యాఖ్యాత ఉన్నారు కదా, నేను సందడే సందడి జవాబు. అయ్యో తప్పకుండా అండి. అండ్ సో వై వెంకటరెడ్డి గారు కొత్తగా మాట్లాడిన వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, పడిన జోగానందరావు కాలనీ అపల్ రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్, మేడం మీరు ప్రోగ్రామ్కి వస్తే వణుకొస్తుంది. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. ఎనీవే రైట్ ఆన్సర్ అండి. కనకారావు పేట నుండి రైట్ ఆన్సర్. అండ్ నాగా జగ్గయ్యపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ మలాన్బి కర్నూల్ బాలాజీనగర్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ దేవదాస్ ఓకే కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ కొంకలు గ్రామం నుండి అరవింద లహరి గురు కూడా మెసేజ్ చేశారు. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ కూడా మెసేజ్ చేశారు. అండ్ మంగళగిరి జయలక్ష్మి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలింపొలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. నేను చక్కగా భోజనం చేశానండి, వెల్కమ్ టు సందరి సందరి అంటూ ఆన్సర్ రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ

రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ తెనాలి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రబ్బవరం ఇక్కడ నుండి అమీదా బేగం అంట రైట్ ఆన్సర్ని పంపించారు. ఎక్కడండి ఇది రబ్బవరం? ఓకే, ఫస్ట్ టైం విన్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ కోడుమూరు వీరేష్ ఊర్మిళ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అండ్ మల్లిక చిత్తూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్. ప్రోగ్రామ్ చాలా రోజుల తర్వాత వింటున్నాను. నా ప్రోగ్రామా? ఓకే, రైట్ ఆన్సర్ని పంపించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా తీసుకున్నారు. ఓకే, ఎనీవే. అండ్ చిలక నారాయణ అన్సియా యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి అన్నపూర్ణ స్టూడియోనా? అయ్య బాబాయ్, కాదండి. అండ్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లె అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి, అంటే ఇంత ఫన్నీగా ఆన్సర్ పంపించారా మీరు? నేను ఆన్సర్ అయితే చదవలేను కానీ, ఎనీవే అదైతే కాదండి, నేను మూవీ గురించి అడిగాను కదా, అందుకే చెప్పాను నేను పాజిటివ్గా అని అన్నదే అందుకు. రెడ్డి గారు కొంచెం పాజిటివ్గా. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజు నుండి రైట్ ఆన్సర్. అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ బంగారు పాణ్యం నుండి నాగరాజు సంధ్య మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు 2002లో బాలీవుడ్ బాద్షా అబ్బా అబ్బా అక్కడికి కూడా వెళ్ళింది అంటారు. అంటే నేను మన తెలుగు దగ్గరే ఉన్నాను ప్రస్తుతానికి, అది కూడా అంతవరకే ఆగదు అన్నట్టు. ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తే మీరు ఇబ్బంది పడతారని అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ చిన్నమ్మాయి మిరియాలు కూడా నుండి హలో జ్యోతమ్మ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. ఏం తిన్నారంటే అన్నీ తిన్నానండి మొత్తం ఫుల్గా. అండ్ మధ్యలో కృష్ణ గారిని మర్చిపోయారు, నేను మర్చిపోలేదండి, గుర్తుంది, బట్ అక్కడ వరకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పానమాట. అండ్ నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్. ఇప్పటి వరకు మనకు వచ్చిన మెసేజెస్ ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్సే పంపించారు. ఎక్కడ కూడా నాకైతే రాంగ్ ఆన్సర్గా అనిపించలేదు. ఒక్క మెసేజ్ కొంచెం అలా అలా కొంచెం పక్కదారి తప్పింది తప్ప అన్ని రైట్ ఆన్సర్స్ అనమాట. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే దేవదాస్ మూవీ అండి. దేవదాస్ టైటిల్ని నేను చెప్పింది, ఆ సినిమా టైటిల్ని అనమాట. ఫస్ట్ ఏఎన్ఆర్ గారు చేశారు, ఆ తర్వాత కృష్ణ గారు చేశారు, అండ్ 2006లో రామ్ తీసుకున్నాడు, ఆ తర్వాత నాని అండ్ నాగార్జున చేశారు. సో అది మ్యాటర్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. సెకండ్ క్వశ్చన్కి ఏమాత్రం లేట్ చేయకుండా గెట్ రెడీ.

సో క్లాసికల్ డాన్స్ మోహినియాట్టం విన్నారు కదా, మోహినియాట్టం క్లాసికల్ డాన్స్ ఏ రాష్ట్రానికి చెందినది? మోహినియాట్టం క్లాసికల్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్, అంటే ఏ స్టేట్కి సంబంధించింది అనేది నాకు గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించండి, మీ పేరుని ఖచ్చితంగా పంపించండి, ఓకేనా? సో అది మ్యాటర్. మనం ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ విందాం. అండ్ సందడే సందడిలో పార్టిసిపేట్ చేయాలి అంటే తెలుసు కదా, 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీకోసం మన్మద చిత్ర నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం అది, వింటూ స్టే ట్యూన్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

2:51:33 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను. మోహిని ఆటం క్లాసికల్ డాన్స్ ఏ రాష్ట్రానికి చెందినది అన్నది ప్రశ్న అనమాట. సో మెసేజెస్ చాలా వచ్చేసినాయి, చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పడిన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు పంపించారండి రైట్ ఆన్సర్ ని. అండ్ అలాగే సెకండ్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ కేదారి వీరేష్ రాజౌలి మండలం నుండి. అండ్ నెక్స్ట్ విశ్వజ్ఞ విజయవాడ కేరళ, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నా ఇద్దరు ఓకే వాళ్ళ కోడళ్ళు నేర్చుకుంటున్నారా శాంతినగర్ నుండి, ఒకే ఒకడు మెసేజ్ చేశారనమాట రైట్ ఆన్సర్. అండ్ నున్న నుండి

వారని రంగారావు, సాగర్, చాందిని, అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. బట్ ఇది ఫస్ట్ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్ కాదు. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. మంగళగిరి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తీక, వెన్నెలవల్లి, తులసి రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్. కేరళ ఓకే, కొంకల గ్రామం నుండి అరవింద, లహరి, గురు ఓకే. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మండల శ్రీరాములు, లక్ష్మీదేవి, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం, కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు, అయ్యప్ప నగర్, విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. సుదర్శన కృష్ణా జిల్లా, మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కృష్ణా జిల్లా, కాజ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ మై ఆన్సర్ అంటూ విష్ణు ఫ్రమ్ యాదగిరిగుట్ట కాదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ మెలాన్ బి కర్నూలు బాలాజీ నగర్ నుండి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కనకారావు కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నేను ఏ రాష్ట్రం అని అడిగాను అనమాట, ఏ రాష్ట్రానికి చెందినది ఓకేనా. మోహిని అట్టం క్లాసికల్ డాన్స్. అండ్ ఖమ్మం డిస్టిక్ వైరా మండల్ రబ్బవరం నుంచి అమీదా బేగం, సూపర్. ఇందాక రబ్బవరం ఎక్కడా అనేదానికి అనమాట. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ హాయ్ మ్యామ్ అంటూ బాగున్నానండి, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా సెకండ్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి రమా రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి, వెంకటేష్, శ్యామల వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కర్నూలు సుబ్రహ్మణ్యం, రాజశేఖర్, నాగశంకర్ రైట్ ఆన్సర్ని పంపించారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్ రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాలి నుండి రైట్ ఆన్సర్. పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు, మా పెడల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు మేడం, ఒక్క వర్షం పాట వేసి మనం అంటే ఏంటో చూపిద్దాం అంటున్నారు. మీ పెడల్లోనే కాదండి, మా రేడియో స్టేషన్ బయట కూడా పరిస్థితి అలాగే ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి, సమ్మర్ కాబట్టి నాకు ఇంకా ఎన్ని రోజులు ఎండలు ఉంటాయి ఏంటి అనేది తెలీదు. వర్షం పడినా కూడా బయటికి వెళ్ళకండి, ఎందుకంటే వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. అండ్ అవి ఎవరికి హెల్త్కి మంచిది కాదు. పిల్లలు జాగ్రత్త, పెద్దవాళ్ళు జాగ్రత్త, అందరూ జాగ్రత్త అనమాట. సో అది మ్యాటర్. ఎనీవే, వర్షం పడితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అండ్ మనం అనుకున్నాం కదా ఈ ఎండలు ఏంటా అనేది, వాటిని రివర్స్ చేసి చూపిద్దాం మనం వర్షం సాంగ్స్తో అని చెప్పని మనం ఎప్పుడో ప్రామిస్ చేసుకున్నాం. సో మే నెల అంతా కూడా ఆల్మోస్ట్ అలాగే మనం హ్యాపీగా చల్లచల్లగా కూల్ కూల్ వర్షాలు కురిపించేసుకొని మన ప్రోగ్రామ్ తోటి హాయిగా ఎండ ప్రతాపం లేకుండా ఉంటున్నాం అనమాట. మ్యాక్సిమం రేడియో వింటూ మన వివిధ భారతి పెట్టుకుని హ్యాపీగా. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. మోహన్ రెడ్డి పటమట్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, మహబూబా నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ, హాయ్ అండి, అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ లిఖిత దొడ్డదేవరపాడు నుండి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి వెల్లుల నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నాగార్జున, లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నుండి రైట్ ఆన్సర్. సో నేను మాట్లాడిన దానిలోనే మీకు అలా ఆన్సర్ వచ్చేసిందనమాట. అండ్ శిరీష గూడూరు నుండి మెసేజ్ చేశారు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ఓకే. అండ్ నెక్స్ట్ రామళ్ళకోట, దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ని పంపించారు. సో అది మ్యాటర్. మొత్తానికి నేను మాట్లాడేటప్పుడు చాలా మందికి ఆన్సర్ ఏంటనేది రివీల్ అయిపోయిందనమాట. నేను అడిగాను కదా ప్రశ్న, మోహిని ఆటం క్లాసికల్ డాన్స్ ఏ రాష్ట్రానికి చెందినది అన్నాను, కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకొక ఆన్సర్ కూడా ఉందండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్.

థర్డ్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. సినిమాకి సంబంధించిన ప్రశ్నే అడుగుతాను నేను. ఇది ఒక డైలాగ్ అన్నమాట, ఒక హీరో చెప్తారు, మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మోయాలనిపించే బరువు, నా దృష్టిలో నాన్న అంటే ఓ మర్చిపోలేని జ్ఞాపకం. ఇది ఏ సినిమా, గెస్ చేయండి. సినిమా పేరు పంపిస్తే సరిపోతుంది. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని, సినిమా పేరుని పంపించండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత తప్పకుండా మీకోసం మంచి వర్షం పాటైతే నేను ప్లే చేస్తాను. అండ్ కంటిన్యూ చేద్దాం మన సందరి సందడిని.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేఉమారాణి. భారత్ కెనడా ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒట్టావాలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇతర సీనియర్ మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై వారు చర్చలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు ఉన్న అనుబంధంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన అప్నాపన్ పై ఎక్స్పీరియన్సెస్ విత్ నరేంద్ర మోదీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి రావడానికి ఇబ్బంది పడితే కంటైనర్ హాస్పిటల్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే ఉచితంగా ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్య సేవలు అందిస్తారని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు గుంటూరులో తెలిపారు. సర్ ప్రక్రియపై రాష్ట ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ నేతృత్వంలో విజయవాడలో ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. జనాభా గణన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్న రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి సహకరించాలని సీఈఓ వివేక్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం నమోదు, సాగునీరు, విత్తన పంపిణీ తదితర అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి గిరికుమార్ కోరారు. ఈ సందర్భంగా స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల ప్రాముఖ్యాన్ని వివరించారు. గోవధ నిషేధ చట్టాల అమల్లో రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక తదితర శాఖలు పరస్పర సమన్వయంతో అక్రమ రవాణా, చట్టవిరుద్ద కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష హెచ్చరించారు. రాష్ట నైపుణ్యాభివృద్ధి సంస్థ

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇషూ
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి, మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: U.S. Minister Dr. S. Jaishankar and U.S. Secretary of State Marco Rubio in Delhi. The External Affairs Minister said the framework will strengthen resilient and diversified supply chains.
1: This particular framework aims to deepen our cooperation across the entire critical minerals and rare earth supply chain, including mining, processing, recycling, and related investments. It will certainly strengthen resilient and diversified supply chains. It will help us to collaborate in financing and in the effective management of critical minerals and rare earth scrap. So I think it's a very important initiative. I'm very glad, Secretary, that during your visit we could finalize it and
0: The Khadi and Village Industries Commission, KVIC, has achieved a historic milestone in the financial year 2025-26, recording a turnover of 1,87,000 crore rupees. Addressing a press conference in New Delhi today, KVIC Chairman Manoj Kumar said this milestone has been achieved under the leadership of Prime Minister Narendra Modi and the hard work of millions of rural artisans. He said KVIC is providing employment to more than 2 crore people, in which 80% are women. Mr. Kumar highlighted that 12 years ago, the turnover of the khadi industry stood at only 30 to 32,000 crore rupees. Union Minister for Youth Affairs and Sports, Mansukh Mandavia, today said the first World Yoga Sun Championship to be held in Ahmedabad marks an important step in positioning India's traditional wellness practice as a global sporting discipline. Addressing a press conference in New Delhi, the minister said Yoga Sun reflects India's soft power and has emerged as a medium for promoting physical fitness, mental well-being and healthy living across the world. The playoffs in IPL cricket are beginning today, with Gujarat Titans taking on defending champions Royal Challengers Bengaluru in Qualifier 1 in Dharamshala this evening. The match is scheduled to begin at 7:30 p.m. The winner of the match will directly advance to the final, while the losing side will get another opportunity in Qualifier 2. The Indian Meteorological Department, IMD, has issued a yellow alert for heatwave conditions today in Delhi. Heatwave conditions in the national capital are expected to continue till tomorrow, with maximum temperatures remaining between 44 and 46 degrees Celsius. IMD predicted severe heatwave conditions also today in places over Haryana, Chandigarh, East Madhya Pradesh, Punjab, Uttar Pradesh, Vidarbha and West Rajasthan. And with that, we end this news bulletin.
2: Right answer and alage Mangalagiri nundi Jayalakshmi right answer ni pampincharu and Haseena from Karnool right answer and next message Akkarapaka nundi Rama indagadu question kada adi okay Karnool Rajashekar Naga Shankar Ghattam right answer ni pampincharu and Nizamabad Ummeda nundi Mohammed Jainuddin Sneha Banu Jainuddin right answer and alage Lakshmi Pranita Rayansh Vikram ఆశాలతా సుబ్రహ్మణ్యం ఫ్రమ్ పుత్తూరు తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని మెలాన్ బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి నేను లోకల్ కూడా కాదండి అది రాంగ్ ఆన్సర్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రాంగ్ ఆన్సర్ కుసుమ అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు ప్రేమం అంటున్నారు కాదు కదా రాంగ్ ఆన్సర్ అండ్ మీ యాంకరింగ్ సూపర్ ఉంది మా మంచి కోరే వాళ్ళు మీరు కాబట్టి మీరు కూడా ఎండలో తిరగద్దు కర్నూల్ ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ కన్సర్న్కి ఓకేనా అండ్ లంచ్ చేశానండి నేను కాకా నుంచి పద్మ మెసేజ్ చేశారు అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ అవినాష్ రియాన్స్ రిత్విక రైట్ ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్ అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు అయ్యో అగైన్ రాంగ్ ఆన్సర్ అది సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ రాంగ్ ఆన్సర్ అది సో పెడన జోగానంద్ర కాలనీ అప్పుల రాజు అంటే నేను యాక్చువల్గా వర్షం పాట అనగానే ఆ వర్షం పాటలో మీరు మర్చిపోయినట్టున్నారు అసలు నేను అడిగింది ఏంటి అనేది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను నేను మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత పిల్లలు మోయాలనిపించే బరువు నా దృష్టిలో నాన్న అంటే ఓ మర్చిపోలేని జ్ఞాపకం సో గెస్ట్ చేయండి అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజ నుండి మెసేజ్ చేశారు అందరూ నాన్నకు ప్రేమతోనే అంటున్నారు కానూరు నుంచి తాతారావు కూడా అదే అనుకుంటున్నాను అంటూ మెసేజ్ చేశారు దానికంటే ముందు ఇంకొక మూవీ వచ్చిందండి

అయ్యో, నేను క్లూ ఎలా ఇవ్వాలి మీకు అంటే, ప్రకాష్ రాజ్ గారిని క్లూ ఇచ్చేసాను అనుకోండి, ఆన్సర్లు వచ్చేస్తాయేమో. ఓకే, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి కూడా కాదండి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ నవ్య ఫ్రమ్ గుంటూరు, రాంగ్ ఆన్సర్. అది నా చిలుక నారాయణ ఆన్సర్ ఏమన్నా, జానకంపేట నుండి నాన్న అంట సినిమా పేరు. అవునా? కాదు కదా. ఓకే. అండ్ మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ వన్స్ అగైన్ అంట, చాలాసార్లు చెప్పేశాను, శ్రీధర్ రావు ఆదోన్ నుండి. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి మెసేజ్ చేశారు, రాంగ్ రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. సో ఇప్పటి నుండి ఇక వరుస పెట్టి రైట్ ఆన్సర్స్ వెళ్ళు వస్తుందనమాట, ఎందుకంటే క్లూ ఇచ్చాను కదా. సిరిజ గూడూరు నుండి రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ మెలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి, శివం కాదు. నాని మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు, హీరో కరెక్ట్గా గెస్ట్ చేశారు. ఓకే, బట్ మూవీ పేరు తిరువేదల వెంకట సుబ్బారావు, శ్రీదేవి కృష్ణా జిల్లా కాజా నుండి, బొమ్మరిల్లు కాదు. అక్కరపాక నుండి రమ, అరవింద సమేత కూడా కాదు, అన్ని సినిమాలు వచ్చేసింది మనకు మొత్తానికి. లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి బొమ్మరిల్లు అంటున్నారు, కాదు. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ మన్హర్ కూడా బొమ్మరిల్లు అంటూ మెసేజ్ చేశారు. అండ్ సో అది మ్యాటర్. మొత్తానికి చాలా కష్టపడుతున్నారు ఈ ఆన్సర్కి. ఆకాశ వీధిలో అంట, పాము, రాము, వావిలాల, పాలకుర్తి ఎక్కడ నుండి మరిది, ఊరైతే నాకు అర్థం కాలేదు, బట్ అది కాదండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కూడా కాదు. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, రామ్ పోతినేని అంటున్నారు, కాదండి. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ని పంపించారు మొహమ్మద్ ఉమ్మెడ్ నుండి, మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్, భూలక్ష్మి వెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు, రైట్ ఆన్సర్. కర్నూలు సుబ్రహ్మణ్యం, రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్. నూనె నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హాయ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ ఏదండి? ఓకే, ఆన్సర్ పంపించారా మీరు? లేదు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అది. ఓకే, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కాదు అది. అండ్ తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ శ్రీకాకుళం నుండి భాస్కర్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, గోవిందుడు అందరి వారిల, ఆ మూవీ కూడా కాదు. అండ్ మేడం వాన పాట వేశారు, సూపర్ థ్యాంక్స్ అంటూ రామలకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎప్పుడు ట్యూన్ చేసిన ఏంటండి, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏది? తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి వీళ్ళందరూ మెసేజ్ చేశారు, బట్ నాకు ఇక్కడెక్కడ ఆన్సర్ కనిపించలేదు. ఏంటి, గంగోత్రి కాదు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చేసి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల. అండ్ నెక్స్ట్ మెసేజ్, పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు, రైట్ ఆన్సర్. అండ్ కొత్తగూడెం యాకూబ్ పాషా, నూర్జహాన్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, చాలా మెసేజెస్ పంపించారనమాట. కొంచెం ఇష్టం కొంచెం కష్టం కూడా కాదండి, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రాంగ్ ఆన్సర్ అది. విజయలక్ష్మి ఫ్రమ్ తిరుమల, రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ వచ్చి లతా ఫ్రమ్ ఉయ్యూరు. సో అదన్నమాట మ్యాటరు. మొత్తానికి అంత కష్టమైన ప్రశ్న అడిగానా అన్నది ఇక్కడ ప్రశ్న అనమాట. సో చాలా కష్టపడ్డారు ఆన్సర్ కోసం అయితే. ఎనీవే నేనే చెప్పేస్తాను, రైట్ ఆన్సర్ వచ్చి సన్ ఆఫ్ సత్యమూర్తి అండి, అల్లు అర్జున్.

3 hours 16 minutes 35 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరే సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే రుక్మిణీ దేవి అరుండలే ఇస్ రిలేటెడ్ టు విచ్ డాన్స్ ఫామ్, ఓకేనా? ఏ నృత్యానికి ప్రసిద్ధి చెందారు? రుక్మిణీదేవి అరుండలే ఏ నృత్యానికి ప్రసిద్ధి చెందారు అన్నది ప్రశ్న. గెస్ చేయండి రైట్ ఆన్సర్ని, మీ పేరుని 8662488 ఈ నెంబర్కి పంపించేసేయండి. ఎప్పుడైతే మీకోసం జూలై చిత్రం నుంచి సాగర్ రెనరారెడ్డి పాడినటువంటి శ్రీమణి గీతం వస్తుంది దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

வண்டர்ஃபுல் சாங் சங் பை எஸ்பி பாலசுப்ரமணியம், பி சுசீலா கதா. స్వర్ణ కమలం చిత్రం నుంచి సిరివెన్నెల గారు అందించినటువంటి అద్భుతమైన పాట విన్నారు. 3 hours 27 minutes 49 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి, అండ్ సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం.

తిరువెన్నెలుగా అందించినటువంటి అద్భుతమైన పాట విన్నారు. 3:27:49 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి అండ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ప్రశ్న ఇచ్చేసాను, ఆన్సర్స్ అయితే అలా అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఎవరెవరు పంపించారో చూద్దాం. ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను ప్రశ్నని. రుక్మిణీదేవి అరుండలే ఏ నృత్యానికి ప్రసిద్ధి చెందారు అని అడిగాను అనమాట. సో వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పంపించేశారు. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, కనకారావు పెడని నుండి రైట్ ఆన్సర్. అండ్ మండల శ్రీరాములు లక్ష్మీదేవి లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. కర్నూలు డిస్టిక్ట్ కోడుమూరు మండలం నుండి తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు. అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. శిరీష గూడూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ ఐఎమ్ నవ్య ఫ్రమ్ గుంటూరు. ఓకే, నేను డాన్స్ గురించి అడిగాను నవ్య, అదంతా కాదు, ఆ తర్వాతది కాదు. ఓకేనా? ఎనీవే నేను ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాము వావిలాల పాలకుర్తీనా, ఎక్కడి నుంచి అండి ఇది? ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే అంటూ ఎరమిలి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. హసీనా ఫ్రమ్ కర్నూలు రైట్ ఆన్సర్. అండ్ మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ లలిత మురళి భాను కామకూరు తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి సుబ్రహ్మణ్యం రాజశేఖర్ నాగశంకర్ ఘట్టం తమిళనాడు ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హరియతాండా నుండి మంగిలాల్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. ఆన్సర్ ఏంటనేది నేను చెప్తానండి. ఓకే, అండ్ కర్నూతల సునీల్ లక్కిరెడ్డి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొత్తగూడెం యాకూబ్ పాషా నూర్జహాన్ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరుణగిరి ప్రకాష్ సుజాత చోటు కార్తికేయ రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ బ్యాంక్ కాలనీ నుండి తిరుపతి ఇక్కడ నుండి కూడా రైట్ ఆన్సర్ పంపించారు సాయి శిరీష. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ రాజోల్ నుండి జయన్న అండ్ జీ రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరూ కూడా కంగ్రాట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించాలి అంటే 8662488814 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే సినిమాకి సంబంధించిన ప్రశ్న. 1951లో ఎన్టీఆర్ గారి దగ్గర ఉంది. ఓకే, 1951లో 1951లో ఎన్టీఆర్ గారి దగ్గర ఉంది. 2004లో వెంకటేష్ దగ్గరకు వచ్చింది. ఏంటా సినిమా టైటిల్ గెస్ చేయండి. 8662488814 ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి.

పేరుతో సహా ఇప్పుడైతే మీకోసం రౌడీ ఇన్స్పెక్టర్ నుంచి ఒక వానపాట వచ్చేస్తోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి భువనచంద్ర గీతం ఇది బప్పిలహరి మ్యూజిక్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

3:38:43 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ప్రశ్న అయితే ఇచ్చేసాను సినిమాకి సంబంధించిన ప్రశ్న. 1951 ఎన్టీఆర్ గారి దగ్గర ఉంది, 2004 వెంకటేష్ గారి దగ్గరికి వచ్చింది అన్నాను. క్లూ కూడా ఇచ్చాను సినిమాకి సంబంధించిన టైటిల్ అని. సో ఎవరెవరు మెసేజెస్ చేశారో చూద్దాం. మనకి ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎక్కడి నుంచి పంపించారు, ఎవరు పంపించారు అంటే జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి, వెంకటేష్, శ్యామలగూడ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ బి నాగేశ్వరరావు, భోపాల్, పద్మశ్రీ అంటున్నారు, అంటే అర్థం కాలేదు. పాలెంపల్లి, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుండి జయం మనదేరా కాదండి, రాంగ్ ఆన్సర్ అది. నేను ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నది ఇయర్ కూడా చెప్పాను, 1951 అని చెప్పని. అండ్ నెక్స్ట్ శిరీష, గూడూరు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విశ్వజ్ఞ, విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ కనకారావు పేడ నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో ఇంత హుషారైన వాన పాట పడితే వర్షంలో డాన్స్ చేయకుండా ఎలా ఉండగలం అంటూ రైట్ ఆన్సర్ అనేది పంపించారు. సో అది నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్, రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు, లక్కవరం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ఆ తర్వాత రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు, యాకుపాషా, నూర్జహాన్ కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి సుబ్రహ్మణ్యం, రాజశేఖర్, నాగశంకర్, ఘట్టం రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ అక్కరపాక నుండి రమా కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణక్య, శంకర్ కుమారి వీళ్ళందరూ కూడా కర్నూలు డిస్టిక్ట్ నుండి కోడుమూరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. అండ్ అలాగే మొహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట, కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. చెప్పానండి క్వశ్చన్, మళ్ళీ రెండోసారి కూడా చెప్తున్నాను. అండ్ చిల్గా నారాయణ, అనుసూయ, యమునా, జానకంపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వినుకొండ నుండి చారి, విజయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ రాము, టైలర్, వావిలాల, పాలకుర్తి నుండి రైట్ ఆన్సర్. వా, ఇందాక నాకు ఆ ఊరు పేరు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉందో ఇప్పుడు చక్క క్లియర్గా పంపించారు. అండ్ నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ జగిత్యాల, అయ్యప్ప నగర్ కాలనీ నుండి ప్రకాష్, సుజాత, చోటు, శ్రీజన్, కార్తికేయ, తనయ్, మనీష్, రజిత కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే మా జవాబు అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసిరెడ్డి, తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి, అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ లలిత, మురళి, భాను, కామకూరు, తిరుపతి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. కుసుమ, అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దేవసేన, తిరుపతి, గుర్తుకొచ్చింది అంట. ఓకే అబ్బా, అదేంటో అనుకున్నారు, మొత్తానికి గుర్తొచ్చింది, రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ మళ్ళీ వానపాట వేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ బహుత్ బహుత్ శుక్రియా అంట. సూపర్ రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మళ్ళీ మీరు బహుత్ బహుత్ మూడు బహుతులు పెట్టాలి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో వర్షం పాటేస్తాను నేను. అండ్ వైరా మండల్ రబ్బవరం నుంచి అమీదా బేగం రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఎవరు పంపించారు అంటే కర్నూలు జ్యోతి ఘట్టం నుండి రైట్ ఆన్సర్.

అండ్ మెలాన్ బి కర్నూల్ బాలాజీ నగర్ పెళ్లి చేసుకున్న మూవీ కాదండి, అది రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే వై చంద్రవర్ధన్ ఫ్రమ్ కలమదండలపాడ, ఓకే ఇది ఎక్కడండి ఊరు, వెరీ నైస్. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తిరుపతి నుండి సాయి శిరీష బ్యాంక్ కాలనీ, రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దానవీర సూర్యకర్ణన, అది ఎప్పుడుదండి ఇది, ఓహో ఇప్పటిది కాదు. సో ఇప్పుడు పంపించిన మెసేజ్ అయితే రైట్ ఆన్సర్. ఓకే సింపుల్ గా ఆన్సర్ పంపించేశారు కానీ మీ పేరు అయితే పంపించలేదు. ఎక్కడున్నారు మీరు అసలు, మీ పేరు, మీ పేరు ఎక్కడెక్కడో నాకు కనిపించట్లేదు. ఓకే అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ హసీనా ఫ్రమ్ కర్నూల్, పవిత్ర బంధం కాదండి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ, కలిసిందాం రా కూడా కాదు. అండ్ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారా లేదా డాన్స్ పై ఇంట్రెస్ట్ ఉందా, డాన్స్కి సంబంధించిన సాంగ్స్ వేస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు, సాంగ్స్ సూపర్గా ఉన్నాయి మేడం ఈరోజు అంటూ. కర్నూల్ ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనలవల్లి తులసి రాఘవేంద్ర ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. డాన్స్ నేర్చుకుంటేనే డాన్స్ ప్రశ్నలు అడగాల అండి, సినిమాలో యాక్ట్ చేస్తేనే సినిమాలు ప్రశ్నలు వేస్తామా, కాదు కదా, అది మ్యాటర్ అనమాట. బట్ ఇంట్రెస్ట్ అయితే ఉంది అండి. అండ్ నెక్స్ట్ మన్హర్ రైట్ ఆన్సర్ ని పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ 1951 ఎస్ అనంతపూర్ నుండి సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హై ఆన్సర్ లేదు. భానుమతి గారు కత్రినా కైఫ్ హీరోయిన్స్ అంట, ఎలాగా, ఓహో ఆ మూవీ ఈ మూవీ అనమాట. సో ఆన్సర్ నేనే చెప్పుకోవాలి. వివి రెడ్డి గారు, మీరు ఏది కూడా తిన్నగా పాజిటివ్గా ఆన్సర్ పంపించరండి రెడ్డి గారు, అలా ఉన్నారు. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి, రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ మెలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి సూర్యవంశం అంటున్నారు, కాదు. అండ్ నంద్యాల జిల్లా కలబందలపాడు గ్రామం నుండి కాసిం వలి ముతిజావలి, మీరు చదివిన ఊరు పేరా, ఓకే సరిపోయి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ, రైట్ ఆన్సర్ ని పంపించారు. సో మొత్తానికి మనకి చాలా మెసేజెస్ వచ్చినాయి, ఒక 60 మెసేజెస్, ఆల్మోస్ట్ అన్ని కూడా రైట్ ఆన్సర్స్ పంపించారనమాట, ఎక్కడ ఒక 2-3 తప్ప. ఎందుకు రైట్ ఆన్సర్ ఏంటి అంటే, నేను అడిగిన ప్రశ్న 1951 ఎన్టీఆర్ గారి దగ్గర ఉంది, 2004 వెంకటేష్ దగ్గరకు వచ్చింది అన్నాను. మల్లీశ్వరి సినిమా టైటిల్.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

సో మరి సక్సెస్ఫుల్గా మనం 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇంకొక ప్రశ్న అడుగుతాను. కొంచెం ఫన్నీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ సీరియస్గా ఆన్సర్ పంపించాలి కరెక్ట్గా, ఓకేనా? ఫన్నీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ అనుకుంటున్నారా? ఒక హార్మోన్ ఉందండి, హార్మోన్, ఓకే, విచ్ హార్మోన్ ఈజ్ కాల్డ్ లవ్ హార్మోన్? లవ్ హార్మోన్ అని దేనిని అంటారు? మీరు విన్నది కరెక్ట్గానే విన్నారు, లవ్ హార్మోన్ అని దేన్ని అంటారు? గెస్ చేయండి ఆ హార్మోన్ పేరేంటనేది నాకు పంపించండి 8662488 14 ఈ నెంబర్కి. ఆన్సరు మీ పేరు పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, అండ్ నేను లోకల్ చిత్రం నుంచి అనమాట. నరేష్ అయ్యర్, మనీష అయర్బాతిని పాడినటువంటి శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో ఒక లవ్లీ ట్రాక్ వింటూ స్టే ట్యూన్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

3:52 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సండే సందర్లో ఫైనల్ గా వచ్చేసాం కదా లాస్ట్ క్వశ్చన్ కి. విచ్ హార్మోన్ ఈజ్ కాల్డ్ లవ్ హార్మోన్ అన్నాను. లవ్ హార్మోన్ అని దేనిని అంటారు అని అడిగాను. సో మన లిజనర్స్ ఎన్ని మెసేజెస్ వచ్చి ఉంటాయి అనేది మీరు ఏమన్నా గెస్ చేయగలరా? సో నంబర్ గెస్ చేయడం మీ వల్ల కాదు, అన్ని మెసేజెస్ వచ్చినాయి అనమాట. సో అలా అలా పంపించే

పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారు ఏంటనేది. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే పడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు ఇందాకటి ప్రశ్నకి మల్లీశ్వరి ఓకే, అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి మల్లీశ్వరి రైట్ ఆన్సర్, అండ్ అలాగే కేదరి వీరేష్ రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ రైట్ ఆన్సర్, కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు రైట్ ఆన్సర్, అండ్ శ్రీరాములు లక్ష్మీదేవి లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్, కనకారావు పేడ నుండి రైట్ ఆన్సర్, అండ్ శిరీష గూడూరు నుండి రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ నవ్య ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్, అండ్ పాలెంపల్లియ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి శ్రీనివాసులు ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం నుండి రైట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ వైవి రావు త్రిముల్ గెర్రీనా తిరుమల్ గెర్రీ ఓకే రైట్ ఆన్సర్, అండ్ అలాగే సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, సిహెచ్ వేణు జయంపు రైట్ ఆన్సర్, దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, మెలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ వివి రెడ్డి రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యనపల్లి రాజేశ్వరి బాగున్నారా, మంచి మంచి సాంగ్స్ వేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వై చంద్రవర్ధన్ ఫ్రమ్ కలమందలపాడు రైట్ ఆన్సర్, హసీనా ఆదోల్ నుండి మెసేజ్ చేశారు కర్నూలు డిస్టిక్ రైట్ ఆన్సర్, అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్, అండ్ ఉన్న నుండి శోభారాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్, అండ్ చిల్కానారాయణ అనుసూయమ్మ జాన్ కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్, అండ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు, సోషల్ బాండింగ్ పాము రాము వావిలాల పాలకుర్తి జనగాన ఏంటి ఇలా పంపిస్తున్నారు కానీ నాకు ఆన్సర్ అయితే నాకు ఎక్కడ తెలియట్లేదండి మరి ఓకే. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు, ఇంకా మెసేజెస్ ఉన్నాయి ఒక 25 మెసేజెస్, అవన్నీ కూడా నేను చదువుతాను, బట్ బిఫోర్ దట్ మనం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేద్దాం, అండ్ 4 o'clock న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మిగతా మెసేజెస్ కూడా నేను చూస్తాను, స్లోగా వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ఘరాన మొగుడు చిత్రం నుంచి ఈనాటి సందడి సందడిలో చివరిగా ఒక అందమైన పాట మీకోసం వినిపిస్తున్నాను, మనో చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ ఇది, భువనచంద్ర గీతం వింటూ స్ట్రేట్ యూన్ టూ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. భారత అమెరికా దేశాల మధ్య ఖనిజాలు, అరుదైన భూలోహాల తవ్వకం, శుద్ది, సరఫరాపై కీలక ఒప్పందం జరిగింది. భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు గాని నరేంద్ర మోదీ యాప్కు గాని ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. కొత్తగా ఓటర్ అర్హత పొందిన వారు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని, సవరణలు లేదా బదిలీల కోసం ఫామ్ 8, అభ్యంతరాలు తొలగింపుల కోసం ఫామ్ 7 వినియోగించుకోవచ్చునని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని 20 మండలాల్లో 40 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి కోరారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం పొరుగు రాష్టాలకు ఆదర్శంగా నిలిచిందని నేషనల్ హెల్త్ అథారిటీ జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ వాస్కా వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని మంగళగిరి తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసులో రేపు ఎల్లుండి హైబ్రిడ్ విధానంలో మహానాడు కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ దుర్గగుడి ఘాట్రోడ్ మరమ్మతుల దృష్ట్యా ఈ రోజు నుంచి జూన్ 12వ తేదీ వరకు దుర్గగుడి ఘాట్రోడ్ మూసివేస్తున్నట్లు, అలాగే లిఫ్ట్ మార్గంలో అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు సూచించారు. రాబోయే 5 రోజుల పాటు రాష్టంలో తీవ్ర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. రాష్ట వ్యాప్తంగా సంజీవిని కార్యక్రమాన్ని

ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు నేరుగా మార్కెట్ సౌకర్యాలు కల్పిస్తూ వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ ప్రారంభించినట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఎఫ్ఎం రిసెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.

4 hours 5 minutes లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు, వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ సందర్లో కొంచెం పెండింగ్ ఉన్నాయని చెప్పాను కదా, మెసేజెస్ కూడా చూసేద్దాం. సాధారణంగా హార్మోన్ నేమ్ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ రైట్ హ్యాండ్స్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. కొత్తగూడెం యాకూబ్ బాషా నూర్జహాన్ రైట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. యాక్చువల్గా మీరు పంపించాల్సింది హార్మోన్ నేమ్ అండి, నేను అడిగింది నేమ్ అనమాట, దాన్ని ఇంకేమంటారు అనేది కాదు. ఓకే, జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు. అండ్ తర్వాత ఎవరు పంపించారు, సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి సుబ్రహ్మణ్యం రాజశేఖర్ నాగశంకర్ ఘట్టం, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. ఖమ్మం డిస్టిక్ట్ వైరా మండలం రబ్బవరం నుండి అమీదా బేగం, రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ వాన పాట వేస్తానని వేయలేదు మేడం అంటున్నారు, మీరు షో వినలేదా అండి, లాస్ట్లో వేసింది అదే పాట. అయ్యో, రామళ్ళకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నుండి నెల్లూరు డిస్ట్రిక్ట్ హార్ట్ అంటున్నారు, కాదండి హాయ్ జ్యోతి అంటూ. భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. అండ్ పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు, ఈరోజు సందడే సందడిలో 6 ప్రశ్నలతో 3 వానపాటలతో షో సూపర్ సక్సెస్ అయింది. ఇంకా ఒక వానపాట మిగిలే ఉంది, ఆ పాట కూడా పడితే లెక్క సరిపోతుందిట, డెఫినెట్గా పడుతుంది. ఎందుకంటే ఈరోజు మనం వివిధాలో లిరసిస్ట్ స్పెషల్గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటాం, అందులో ముందుగా వచ్చేది అదే పాట అన్నమాట. అండ్ షో బాగుంది మీకు తెలుసా, హైలైట్గా ఉంది ఈరోజు అంటూ మెసేజ్ చేశారు వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ ఐలవరం నుండి దోకుపర్తి గోపాలరావు మెసేజ్ చేశారు, లాస్ట్ సాంగ్ ఈరోజు మన షోలో వేసింది నేను ముగ్గురు వాణి విష్ణు సాంగ్ ఒకటి ప్లే చేశాను కదా నేను, ఘరానా మొగుడు చిత్రం నుంచి కిటుకులు తెలిసిన, అది కూడా వర్షం పాటే, అక్కడ మిస్ అయ్యారనమాట మీరు. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ బిజ్లీ వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అంటూ లాలజలం కాదండి, ఉపేంద్ర పాలమూరు నుండి రాంగ్ ఆన్సర్ అది. అండ్ గుంటూరు నుండి దాసరిపాలెం శివదాసురెడ్డి తిరుపతి.

0: వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ జానకి రామ్ పి జానకి రామ్ నందిగామ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ బాగున్నారా అంటూ మెసేజ్ చేశారు. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ. కడల్ హార్మోన్ కాదు యాక్చువల్గా, ఈ హార్మోన్ ఏంటనేది నేను అడిగాను. ఓకేనా, ఎనీవే నేను బాగున్నాను, థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ చెప్తాను నేను. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. కామతి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి. మరి ఇంతకీ నేను అడిగిన ప్రశ్న దాని ఆన్సర్ చూసేద్దాం. నేనేమడిగాను అంటే లవ్ హార్మోన్ అని దేన్ని అంటారు, విచ్ హార్మోన్ ఈజ్ కాల్డ్ లవ్ హార్మోన్? ఆక్సిటోసిన్ అండి, ఆక్సిటోసిన్ అనేది ఆన్సర్ అనమాట. సో ఏంటంటే ఆ హార్మోన్ని పెంచుకోండి, స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించుకోండి అని చెప్పడం కోసం చెప్పానమాట. సో అది మ్యాటర్. ఈరోజు సందడి సందడి ఇలా మనం కంప్లీట్ చేసుకున్నాం. మరి 4 hours 8 minutes వచ్చేసింది, వీబి క్లాక్ వివిధాలోకి ఎంటర్ అయిపోదాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఫోర్ అవర్స్ 15:30 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం. వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఆఖరి పోరాటం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం.

0: ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం. అభిలాష చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వినబోతున్న పాట పెద్దన్నయ్య ఈ చిత్రానికి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం.

0: भारती एफएम 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మచిలీపట్నం.

0: శ్రీదేవ్ అంటే పడిచస్తా, నాగార్జునతో నడిచస్తా, ముఠామేత్రిని మురిపిస్తా, కంటినెత్తుకు లాలిస్తా.
1: చిలకలాంటి చిలిపి కన్నెకి పులకరింతలు పులికేదెవరో.
0: భద్రగిరిలో

0: ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ.
1: అల్లరి అల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వినబోతున్న తర్వాతి పాట నేటి సిద్ధార్థ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కవితా కృష్ణమూర్తి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇది. లక్ష్మీకాంత్ ప్యారిలాల్ సంగీతంలో వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణప్పురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ 101.3. మరి వివిధలో చివరిగా వినబోతున్న పాట ముత్యమంత ముద్దు. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి వేటూరి సింధు రామూర్తి గీతం.

0: love you.
1: Vintanaru Vivid Bharati FM 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరింతవరకు వివిధ కార్యక్రమంలో వేటూరి సుందరరామూర్తి గారి స్పెషల్ లిరిసిస్ట్ స్పెషల్ గా విన్నారు. 4 hours 50 minutes 12 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ నౌ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జోస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Hello dear friends, welcome to Vennela program. This is your RJ Chetan. Useful information తో పాటు ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను. చెప్పాలంటే నవ్వుతూ సరదాగా చెప్పాల్సిన టాపిక్ కాదు, కానీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. ఈ మధ్య డివోర్స్ రేట్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అడ్జస్ట్ ఎవరితో ఎవరు కాలేకపోతున్నారు. తప్పెవరిది అన్న విషయం పక్కన పెడితే, డివోర్స్ అయితే పర్వాలేదు, దీనిపై మెంటల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఇద్దరిపై. అండ్ స్పెషలీ ఇఫ్ దేర్ ఆర్ చిల్డ్రన్ ఇన్వాల్వ్డ్, అది ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది. తల్లిదండ్రుల విడాకులు అనేవి పిల్లలను మానసికంగా శారీరకంగానూ ప్రభావితం చేస్తాయి. వారి చిన్న మనసుపై చెడు ప్రభావం చూపిస్తాయి. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరం. అటువంటి పరిస్థితుల్లో విడాకులు వారిని మానసికంగా పాడు చేస్తాయి. ఈ షాక్ ని వారు జీవితాంతం మర్చిపోలేరు. తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకుంటే అది వారిపైనే కాకుండా వారి పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. విడాకుల ప్రక్రియ, దాని పరిణామాలు పిల్లలకు మానసికంగా సవాలుగా ఉంటాయని మీకు తెలుసా? తెలుసుకోండి మీ చేతంతో ఈరోజు విన్నన ప్రోగ్రాంలో. మోస్ట్ ఇంపార్టెంట్లీ, 6 నుండి 12 సంవత్సరాల పిల్లలుంటే తల్లిదండ్రుల విడాకులు వారిపై చాలా ప్రభావం చూపుతాయి. ఈ వయసులో పిల్లల జీవితం ఒక దశలో ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అన్ని విషయాలను బాగా అర్థం చేసుకునే తెలివితేటలు వారికి లేవు, కానీ వారు అడిగే ప్రశ్నలు చాలా లోతైనవి. అలాగే ఈ వయసులో ఉన్న ప్రతి బిడ్డ ఎల్లప్పుడూ ఇతరుల ముందు తమను తాము చూపించుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. తమ తల్లిదండ్రులతో కలిసి అటు ఇటు వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా ఈ వయసులో జరిగిన మంచి చెడు సంఘటనలను జీవితాంతం మర్చిపోరు, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందువల్ల ఈ వయసులో తల్లిదండ్రులు పిల్లలని పెంచడానికి చాలా దగ్గరగా ఉండాలి. తద్వారా వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రుల విడాకులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వెనుల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. తల్లిదండ్రుల డివోర్స్ వార్త వినగానే పిల్లలు తరచుగా గందరగోళం, యాంగర్, విచారం, ఫియర్ వంటి భావాలను అనుభవిస్తారు. అన్ని నెగటివ్ ట్రేట్స్, అన్ని నెగటివ్ క్వాలిటీస్, అన్ని నెగటివ్ ఫీలింగ్స్. ఇది ఎందుకు జరుగుతుందో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పొచ్చు. నిన్నటిదాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు రేపటి నుంచి కలిసి ఉండరు అనే చేదు నిజం వారిని మానసికంగా కుంగదీస్తుంది. ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం కలుగుతుంది. పేరెంట్స్ డివోర్స్ పిల్లల్లో సెక్యూరిటీ భావాన్ని బలహీన పరిస్థితి ఉందని మీకు తెలుసా? ఇంట్లో ఎన్వైరన్మెంట్ పిల్లలకు స్ట్రెస్ కలిగిస్తుంది. దీంతో వారు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. తమ కుటుంబం విచ్ఛిన్నమవుతుందని, ఇకపై ఆధారపడే వారు లేరని భావించే అవకాశం ఉంది. ఏ విషయంపైనా సరిగ్గా

ఫోకస్ చేయలేరు, చేసినా మధ్యలోనే వదిలేస్తారు. ఇప్పటి వరకు ఇద్దరు పేరెంట్స్ కలిసి ఉన్నారు, ఒక సెక్యూర్ ఫ్యామిలీ గూటికి చేరాక ఎంత హాయిగా ఉంటామని వాళ్ళకి తెలుసు. చిన్న చిన్న గొడవలు అయితే అని వాళ్ళ పిల్లలకు కూడా అర్థమైంది. కానీ డివోర్స్ అయిపోయింది, ఇక కలిసి ఉండలేరు అంటే ఎవరితో ఉంటాము, ఎక్కడుంటాము, ఒక్క పేరెంట్ అన్నీ చేయగలరా అన్న ఇన్సెక్యూరిటీ వాళ్ళకు వస్తుంది. చేస్తారేమో, పని మనుషులను పెట్టుకుంటారేమో, సర్వెంట్స్, మేడ్స్, నానీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, కేర్ గివర్స్ పెట్టుకుంటారేమో, కానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే అది వాళ్ళ ఏజ్ కాబట్టి అర్థం చేసుకోలేరు. ఏమైపోతామో అని ఆలోచిస్తూ ఉండిపోతారు. దే కెనాట్ పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ ఎనీ సోషల్ యాక్టివిటీస్. దీంతో వాళ్ళ చదువులు కూడా దెబ్బతింటాయి. పేరెంట్స్ డివోర్స్ పిల్లల ఎడ్యుకేషన్ పై పెద్ద ప్రభావం చూపుతుంది. క్లాస్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు, ఫోకస్డ్గా ఉండలేరు, నేర్చుకోలేరు. ఇది వారికి కష్టంగా ఉండొచ్చు. అసలు విషయానికి వస్తే వారికి చదువు పట్ల ఆసక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోవచ్చు. పాఠశాలల్లో ఇతర పిల్లలతో వారి సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. ఇతరుల పిల్లలు తల్లిదండ్రులతో గడిపే విషయాలను చెప్తుంటే ఈ పిల్లలు మనసుకు గాయం అవుతుంది. అటు వాళ్ళతో ఓపెన్గా చెప్పలేరు, ఎందుకంటే అంతా చిన్నపిల్లలే కాబట్టి చెప్తే హేళన చేస్తారేమో అన్న ఒక భయం ఉంటుంది. అలాగని లోపల దాచుకెళ్లేరు. దే గో త్రూ అ గ్రైండ్. పేరెంట్స్ డివోర్స్ తర్వాత పిల్లలు తరచుగా పేరెంట్స్ ఇద్దరితో తక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇది వారి సంబంధంలో ఉద్రిక్తతకు కారణమవుతుంది. తత్ఫలితంగా పిల్లలు తల్లిదండ్రులను నిందించవచ్చు, వారి మధ్య సంబంధం దెబ్బతినొచ్చు. పెళ్లి బంధం అంటేనే ఆ పిల్లలకు విరక్తి కలగొచ్చు. పేరెంట్స్ డివోర్స్ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి, వారి గురించి ఆందోళన చెందేలా చేస్తాయి. తల్లిదండ్రుల్లాగే తమ జీవితంలోనూ ఇలాగే జరుగుతుందని భయపడతారు, చాలా విషయాల్లో వెనకడుగు వేస్తారు, ఆత్మాన్యత భావం ఎక్కువగా పెరుగుతుంది. తల్లిదండ్రుల విరాకులు పిల్లలపై పెను ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలున్నాయి. ఒక కంట్రీ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసే ఆలోచనలో ఉంది. దాని ప్రకారం విడిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు తమ బిడ్డను పెంచడానికి కలిసి పనిచేయాలి అని. ఇలాంటివి చట్టాలు ఎంతున్నా గానీ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు ద మెంటల్ కండిషన్ ఆఫ్ ద చైల్డ్ అని మనము తెలుసుకోవాలి. ఆ ఎఫెక్ట్ ఏంటి, డివోర్స్ ఇంపాక్ట్ ఏంటి, డివోర్స్ ఎఫెక్ట్ ఏంటి పిల్లలపై అని మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారు దంపతులు. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడమే దానికి కారణమవుతుంది. ఇదొక్కటే కాకుండా పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో గొడవ జరిగినప్పుడు వారికి సర్ది చెప్పేందుకు ఇంట్లో పెద్దలు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం అన్నీ మినీ కుటుంబాలే, మైక్రో కుటుంబాలు అయిపోతున్నాయి. ఇదే విడాకుల దాకా వెళ్లేందుకు ప్రధాన కారణంగా మారుతుందని పెద్దలు అంటున్నారు. పేరెంట్స్ విడాకులు పిల్లల్ని మానసికంగానే కాదు, శారీరకంగా వారి హెల్త్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి మీరు అలా ఆ సిటీ సివిల్ కోర్టు ఇంకా ఈ ఫ్యామిలీ కోర్ట్ దగ్గరికి వెళ్తే ఆ కౌన్సిలింగ్ జరిగే దగ్గర కూర్చుంటే ఏమేమి అవుతుందని అందరికీ ఇలా కనువిప్పు అవుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో మనము కార్డ్స్ పుచ్చుకుంటూ ఉన్నాం, పెళ్లి కార్డ్ అంటే ఇన్విటేషన్ తప్పకుండా రావాలని. ఇంకోవైపు చూస్తే డివోర్స్ రేటు క్రమంగా అసలు ఎట్లా అంటే చాలా పెరిగిపోతూ ఉంటుంది. వారిద్దరూ తమ తమ గౌరవాలకు అభిప్రాయాలకు విలువ ఇచ్చుకుంటే సరే కపుల్స్, తమ వల్ల ఈ భూమి మీదకి వచ్చిన పిల్లలకు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వకుండా విడాకులు తీసుకుంటున్నారు. ఏ బిడ్డ అయినా తల్లిదండ్రులు కలిసి తనను ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటాడు. కానీ తల్లిదండ్రి మధ్య ఎవరిని ఎంచుకోవాల్సిన ప్రశ్న ఆ పిల్లలకు వస్తే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఏమంటారు, ఎవరికి ఎలా చెప్పుకుంటారు, అంత తెలివి ఉంటుందా? కాబట్టి విడాకుల ప్రక్రియ పర్యవసనాలు అనేవి పిల్లలను మానసికంగా చాలా దెబ్బతీస్తాయి. విడిపోయిన తల్లిదండ్రులను కలిగి ఉన్న పిల్లలు తల్లి లేదా తండ్రి ఒకరితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆ ఒక్కరు కూడా ఉద్యోగాల పేరుతో వీరికి దూరంగా ఉంటే అది ఇంకా కష్టంగా మారుతుంది. ఇది వారిలో అనుబంధాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని నిందించవచ్చు, వారిపై కోపాన్ని ప్రదర్శించవచ్చు. నిజానికి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉంటేనే పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదుగుతారు. కాబట్టి కేవలం మీ సుఖ సంతోషాల కోసం విడాకుల జోలికి వెళ్ళకండి, మీ బిడ్డ కోసం ఆలోచించండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారంటే ఇంకా చాలా ముఖ్యం, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం దెబ్బతీసినట్టే అవుతుంది. అంతేకాకుండా విడాకుల దాకా ఎందుకండి, ఇంట్లో తరచుగా కొట్లాడుకునే కపుల్స్ ఎంతో మంది ఉన్నారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు, అసలు పై కప్పులు వేసిపోతుందేమో, ఎవరేమనుకుంటారో అని అసలు ఇంత కూడా ఆలోచించకుండా చిన్నపిల్లల ముందే పెద్ద గొడవలు పడుతూ ఉంటారు పేరెంట్స్. ఇలాంటివి కూడా చాలా ప్రభావం చూపుతాయి పిల్లలపైన. అందుకే పిల్లలు ఒక వయసు వచ్చాక, యంగ్స్టర్స్ అయ్యాక, వాళ్లకు తరచుగా

ఏంటంటే అబ్బా ఇంకా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని ఈ మధ్య పేరెంట్స్ సమాజము రిలేటివ్స్ వీళ్ళంతా పొడుస్తూ ఉంటారు. ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ మ్యారేజ్. ఫోర్స్ చేసి మ్యారేజ్ చేసినట్టయితే వాళ్ళ జీవితంతో పాటు ఇంకొకరి జీవితం, వాళ్ళ పార్ట్నర్ జీవితం, ఒకవేళ అనుకోకుండా పిల్లలు కలిగితే ఆ పిల్లల జీవితం, అందరి జీవితాలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెన్ అ పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ డోంట్ ఎన్కరేజ్ దట్ పర్సన్ టు గెట్ మ్యారీడ్. ఏంటంటే పెళ్లి కావాలి కదా, ఇది కావాలి కదా అని అందరూ అంటారు. అది కావాలి కదా అని వాళ్ళని తీసి తీసి మనము ఇంకో దాంట్లో పడేయలేము, ఒక డేంజరస్ జోన్లో వాళ్ళని పెట్టలేము. సో విత్ దిస్ వెరీ షాకింగ్ ఇన్ఫర్మేషన్, దిస్ మైట్ షాక్ యూ బట్ దిస్ ఇస్ ద ట్రూత్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలను విన్నారు విజయవాడ కేంద్రం నుండి ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: అక్క చూడు,
6: హ్యాపీ బర్త్డే రా,
5: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
6: ఎప్పుడు షాపింగే.
5: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
7: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
8: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
8: ఆర్బీఐ అంటుంది
9: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
10: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
11: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
10: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
11: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
12: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
10: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
11: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
10: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
11: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
12: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు విందాం

ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు వింటారు. సమర్పణ శ్రీమతి జె. నిర్మలా.

పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బావున్నారా? ఈనాటి మన వంటకాల కార్యక్రమంలో సరికొత్త వంటకాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా మీకు పచ్చి కొబ్బరి బాగా దొరికే సీజన్లో పచ్చి కొబ్బరి, దీంతో పచ్చి కొబ్బరి కలిపి పాలు కలిపి బెల్లంతో పాయసం చేసుకోవచ్చండి. కానీ దీంట్లో ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఉండాలి. ఇవి ఉంటే కనుక టేస్టీ టేస్టీ పాయసం రెడీ. పళ్ళు లేని వాళ్ళు కూడా హాయిగా తినేస్తారు. అదెలాగో తెలుసుకుందామా? కావలసిన పదార్థాలు: ఒక కప్పు పచ్చి కొబ్బరి, వీటిని ముక్కలుగా చేసుకుని పేస్ట్గా చేసుకోవాలి. అలాగే ఒక కప్పు పాలు, అలాగే ఒక కప్పు బెల్లం ముక్కలు, దాంతోపాటు కొంచెం పంచదార, తర్వాత కొంచెం అంటే కొంచెం అంటే చిటికెడు అంటే చిటికెడు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, 100 గ్రాములు జీడిపప్పు, కిస్మిస్, ఈ రెండు ఉండాలి. కొంచెం యాలకల పొడి ఉంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఓకేనా? మళ్ళీ చెప్తాను కావలసిన పదార్థాలు: ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, లేదంటే పచ్చి కొబ్బరి పేస్ట్ అన్న ఉండాలి. అలాగే దాంతోపాటు ఒక కప్పు పాలు, బెల్లం ముక్కలు, దాంతోపాటు కొంచెం చక్కెర, అంటే టేస్ట్కి తగ్గట్టు మనకు స్వీట్ ఎలా కావాలో అంత అన్నమాట. దానికి తోడుగా కొంచెం చిటికెడు అంటే చిటికెడు ఉప్పు, నెయ్యి, 100 గ్రాములు జీడిపప్పులు. జీడిపప్పులు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవచ్చు. ఈ రెండు అంటే జీడిపప్పులు, కిస్మిస్, ఈ రెండు ఉండాలన్నమాట. 4 యాలకలు ఉండాలి. ఓకేనా? ఇక తయారు విధానం చెప్పేస్తున్నాను, రెడీనా వినటానికి? ముందుగా పచ్చి కొబ్బరిని ముక్కలు ముక్కలుగా చేసుకొని దాన్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకుండా కొన్ని పాలు వేస్తే బాగుంటుంది అనమాట. బాగా మిక్సీ పట్టి పక్క గిన్నెలకు తీసి అందులో నుంచి పాలు బాగా పాలు వచ్చినట్టుగా మెత్తగా ప్రెస్ చేయాలి. బాగా ప్రెస్ చేస్తే ఆ పొట్టు వెళ్ళిపోయి కొబ్బరి పాలు వస్తాయి మనకు. వీటిని ఒక గ్లాస్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు పాలు తీసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేసి స్టవ్ మీద బాగా మరిగించండి. మరుగుతూ మరుగుతూ కొంచెం దగ్గర అవుతున్న టైంలో బెల్లం ముక్కలు వేసేసేయాలి. ఇలాగా బెల్లం కరుగుతూ ఉన్న టైంలో పక్కన ఒక చిన్న కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసి అందులో ఈ చిన్న చిన్న పలుకులుగా ఉండాలి జీడిపప్పులు, అప్పుడే బాగుంటాయి. మీకు ఇంకా కావాలంటే బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి రెడ్గా వేయించాలి. వేయించి దించే ముందు మరి కిస్మిస్ వేయాలి. ముందే వేస్తే మాడిపోతాయండి. దించే ముందు కిస్మిస్ వేసి దాన్ని బాగా అలా కలబెడుతుంటే రెడ్గా వస్తాయి. తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరుగుతుంది కదా బెల్లం, అప్పుడు మీ చిట్కెడు ఉప్పు వేసేసేయండి. వేసిన తర్వాత ఇక దగ్గర అవుతా ఉంటుంది. ఇప్పుడు యాలకల పొడి, జీడిపప్పులు వేసేసి బాగా కలిపేయండి. అది ఒకలాగా అంటే కొంచెం నీరునీరుగా ఉంటుంది, కొంచెం అది బాగా అలాగే గట్టిగా కూడా వస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు వేయటం వల్ల టేస్ట్ డిఫరెంట్గా మారిపోద్ది అనమాట. ఇక మీరు తినచ్చు. ఒకవేళ ఆ కొబ్బరి తురుము పిండగా వచ్చింది ఉంటుంది కదా పొట్టులాగా, దాన్ని కొంచెం తీసుకుని అట్లా నెయ్యిలో వేసి కలుపుకుంటే కూడా కొంచెం బాగుంటుంది. కొంతమందికి గొంతులో పడి దగ్గు వచ్చినట్టు అలా ఉంటే గనక మీరు దాన్ని వాడకండి. లేదు అది కూడా తింటామని అనుకుంటే గనక దాన్ని కొంచెం తీసుకొని బాగా నేతిలో వేయించేసి ఆ పాయసంలో కలుపుకుంటే వెరీ టేస్టీ పాయసం రెడీ. ఓకేనా? మళ్ళీ చెప్పునా, మరి కొబ్బరి ముక్కలు బాగా మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ చేసేటప్పుడు పాలు వేయండి. పాలు వేసి మెత్తగా చేసి దాన్ని బాగా పిండేయండి. పిండేస్తే కొబ్బరి పాలు వస్తాయి. ఆ తర్వాత ఒక కప్పు పాలు ఉన్నాయి కదా, ఈ రెండింటిని కలిపి బాగా మరగనివ్వండి. మరిగిందా? మరిగినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారంటే అందులో బెల్లం వేసేసేయండి. బెల్లము చక్కెర రెండు వేసేసి బాగా మరుగుతూ ఉంటుంది. ఇలాచి పౌడర్ వేసేసేయండి. అలాగే పక్కనే మనం వేయించుకున్నాం కదా మరి జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు, ఎండు ద్రాక్ష, ఇవన్నీ కూడా అందులో వేసేసేయండి. చిన్న ముక్కలైతే నోటికి బాగా టేస్ట్గా ఉంటాయన్నమాట. అప్పుడు అవన్నీ వేసేసి బాగా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు సాల్ట్ మర్చిపోయారా, సాల్ట్ కూడా కొంచెం వేసేసేయండి. చిటికెడు అంటే చిటికెడు కొంచెం వేసేస్తే మంచి కమ్మటి పాయసం రెడీ. ఓకే, మరి చేసుకుని తింటారనుకుంటాను. తర్వాత పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈజీగా చేసుకునే స్నాక్, పెద్దలు కూడా తినొచ్చండి, పిల్లలు కూడా తినచ్చు. అలా చేసుకుంటే గనక వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడో బయటకు పోవాల్సిన అవసరం లేదు, బయట ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఆ స్వీట్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, ఈ స్వీట్కి కావలసిన పదార్థాలు: 3 అరటిపండ్లు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ, లైట్గా స్వీటు 1/2 స్పూన్ పసుపు, తర్వాత గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి, లేదు అంటే మొక్కజొన్న పిండి ఉంటే మొక్కజొన్న పిండి. ఈ రెండు లేవు అంటే మీరు గోధుమ రవ్వ అంటే మన బొంబాయి రవ్వ ఉంది కదా దీన్ని వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా చక్కెర, తర్వాత ఎండు కొబ్బరి, ఇలాచి వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మీరేం చేస్తారంటే గ్రైండ్ చేసేసి ఇది పొడి అయిపోతుంది కదా, పొడి అయిపోయిన తర్వాత 3 అరటిపండ్లు మెత్తగా పేస్ట్ చేయండి. పేస్ట్గా రుబ్బిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకోండి. ఈ మెత్తగా పేస్ట్

పేస్ట్లోకి, అరటిపండు పేస్ట్లోకి ఈ కొబ్బరి ఇవన్నీ కూడా వేసేసి బాగా కలుపుతూ రండి. కలుపుతూ కలుపుతూ అందులో కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు అంటే చిటికెడు ఉప్పు, ఇక మనం ఏది చాయిస్, మొక్కజొన్న పిండ లేకుంటే బొంబాయి రవ్వన లేకుంటే గోధుమ పిండ, వీటిలో ఏదైనా సరే ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని అందులో వేసేసి బాగా కలపాలన్నమాట. బాగా కలిపితే బాగా కొంచెం జోరుగా, అంటే చపాతీ పిండిలా కాకుండా కొంచెం జోరుగా వస్తుంది. ఒకవేళ మీరు గోధుమ పిండి వేస్తే కొంచెం గట్టిగా వస్తే బాగుంటుంది స్వీటు. గోధుమ పిండి కాకుండా మొక్కజొన్న పిండి కానీ రవ్వ కానీ వేసినప్పుడు కొంచెం జోరుగానే ఉండాలి. ఇవి కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టి నూనె వేసి, నూనె కాగిన తర్వాత గరిటెతో ఒక్కొక్క స్పూన్ తీసి ఆ నూనెలో వేయాలి. బాగా కాగాలి నూనె. ఇవి వేసిన తర్వాత సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి వీటిని ఒకవైపు రెడ్గా కాలిన తర్వాత రెండో వైపు మళ్ళించి, రెండో వైపు కూడా రెడ్గా కాలాలన్నమాట. అలా రెండు వైపులో మళ్ళించి కాగిన తర్వాత తీసేసి ఒక గిన్నెలో వేసి పెట్టామంటే పిల్లలు చాలా బాగా తింటారండి. కొంతమంది ఇళ్లలో అరటిపండ్లు బాగా మాగిపోతూ ఉంటాయి, వేస్ట్గా పడేయకుండా ఇలాంటి స్వీట్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్పిన, ముందుగా 3 అరటిపండ్లు బాగా తొక్క తీసేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అందులో మీరేం చేస్తారంటే చక్కెర, కొబ్బరి, ఇలాచీని బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఆ అరటిపండు దీంట్లో వేసేసేయండి. వేసేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే చిటికెడు పసుపు, చిటికెడు అంటే చిటికెడు ఉప్పు, అందులో గోధుమ పిండి అయినా లేదు అంటే మొక్కజొన్న పిండి అయినా లేదు అంటే కొంచెం రవ్వైనా ఒక అరకప్పు వేసేసుకొని అది కొంచెం జోరుగా వచ్చేటట్టు చూసుకోండి. అలా బాగా కలిపేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో కాగిన తర్వాత నూనె ఒక్కొక్క స్పూన్తో ఇవి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కాగిన తర్వాత వేయాలి. ఇవి వేసిన తర్వాత నూనెలో స్టవ్లో మంట తగ్గించేసి సిమ్లో పెట్టుకోవాలండి. అలా కాగిన తర్వాత రెండు వైపులా ఎర్రగా కాలుతాయి. మనకు తెలుస్తుంది అనమాట ఎలా కాల్చాలి, ఆ స్టవ్ మంట ఎంత పెట్టుకోవాలనే తెలుస్తూ ఉంటుంది. అలా బాగా కాగిన తర్వాత రెడ్గా వచ్చిన తర్వాత వాటిని తీసి ఒక గిన్నెలో వేసేసేయండి. ఇక చూసుకోండి, వెరీ వెరీ టేస్టీ స్వీట్. పిల్లలు పెద్దలు ఈ పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా బాగా తినచ్చు అనమాట. వాళ్ళకి ఏం అడ్డం తగలదనమాట. మెత్తగా ఉంటుంది ఈ స్వీటు, చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం పూట మరి తింటే ఉంటుంది చూడండి ఈ స్వీటు. ఏమండి ఇవి ఇంట్లో దొరికే వస్తువులే, మనం బయట అన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చక్కగా టేస్టీగా ఈ హాలిడేస్లో పిల్లలకు తయారు చేసి పెట్టారా? ఓకే, ఇక ఇంకొక వంటకం చెప్పేస్తాను. మరొక వంటకం నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఆంధ్ర స్పెషల్ బందర్ లడ్డు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎలాగ అంటారా? దానికి కావాల్సిన పదార్థాలు చెప్పానా, శనగపిండి, బెల్లం, పంచదార రెండు ఉండాలి, మరి కొంచెం నెయ్యి ఉండాలి, యాలకల పొడి, బియ్యపిండి, దానికి జీడిపప్పు కొన్ని కావాలి అంతే. మళ్ళీ చెప్తాను, శనగపిండి 1 కప్పు, దానికి బెల్లం, పంచదార 2 కొంచెం తీసుకోండి మన టేస్ట్ తగ్గట్టుగా. కమ్మని నెయ్యి ఉంటే కనుక చాలా బాగుంటుంది. జీడిపప్పు పలుకులు, కొంచెం ఇలాచీ పౌడర్ అంతే. కావాల్సింది ఇంకేం అక్కర్లేదు. ఇక తయారీ విధానం చెప్పేస్తాను, ఎలాగో చేసుకుందామా. ముందు శనగపిండిలో కొద్దిగా బియ్యపిండి వేయాలి. బియ్యపిండి వేసి నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. జోరు జోరుగా కాకుండా, జంతికలంటే మురుకులు చేసుకుంటాం కదా, మురుకుల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఈ కలిపేటప్పుడు ఇందులో కొంచెం వేడి నీళ్ళు వేసి కలిపితే బాగుంటుంది. అందులో కొంచెం నూనె కూడా వేయండి. బాగా జంతికల పిండిలాగా బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే అందులో ఈ పిండిని జంతికల గొట్టంలో వేయాలి. అంటే మనం మురుకులు వేసుకుంటాం కదా, ఆ ఫ్రేమ్లో పెట్టేసేయాలి. పెట్టేసి నూనె బాగా వేడెక్కాలండి. మరి లైట్గా వేడెక్కినట్టు వేస్తే కనుక బాగారాదనమాట. ఒక కడాయిలో నూనె పోసి ఈ నూనెలో మీరేం చేస్తారంటే చక్కగా ఈ నూనెలో బాగా కాగిన తర్వాత మురుకుల్లాగా ఒత్తుకోవాలి. అయితే ఇది సన్నటి మురుకులు వేస్తే కనుక చాలా బాగుంటుంది. సన్నటి మురుకులు కానీ ఏదో ఒకటే మురుకులు ఒత్తేసేయాలన్నమాట. అవి బాగా రెడ్గా కాలకూడదు, మీడియంగా కాలాలన్నమాట. కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగా పిండంతా అయిపోయేంత వరకు మీరు ఈ మురుకుల్ని జంతికలు దాంట్లో నుంచి బాగా ఒత్తేసుకొని దాన్ని చక్కగా ఒక ఎల్లో కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చి తీసి పక్కన పెట్టేసుకోండి. ఓకే, అయిపోయిందా, పక్కన పెట్టేశారా? ఇప్పుడు మీరు చేయాల్సిన మరొక పని ఏంటంటే ఇది దీన్ని ఏం చేయాలి, చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి పొడిగొట్టేసేయాలి. ఈ మురుకులన్నీ అబ్బా ఏంటా మురుకుల్లాగున్నాయి బాగా తినేద్దామా అనుకుంటే కుదరదు. చక్కగా మరి మిక్సీలో కొట్టేసేయాలన్నమాట. మిక్సీ కొట్టేస్తే మెత్తగా అయిపోతుంది. అందుకే మీకు చెప్పింది నేను సన్నగా సన్నటి మురుకు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ జల్లెల్లో జల్లి పట్టాలి. జల్లి పట్టిన తర్వాత ఆ మెత్తని పిండి అంతా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం మిగులుతుంది కదా, దాన్ని కూడా మిక్సీ పట్టి అలా మొత్తాన్ని మీరు మిక్సీ పట్టేసి మెత్తటి పిండిగా చేసి పెట్టుకోండి. చేసుకున్నారా? ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకోండి. వేసుకొని ఆ తర్వాత ఏం చేస్తారంటే

అంటే మీరు ఈ మిశ్రమం అలాగా ఉండగానే యాలకల పొడి వేసేసేయండి. యాలకల పొడి వేసేసి ఆ యాలకల పొడిలో ఏం చేస్తారంటే బాగా కలపాలన్నమాట. అంటే యాలకలు ఒక దగ్గర ఉండడం ఇంకో దగ్గర ఉండడం కాకుండా సాఫ్ట్గా లడ్డు రావాలంటే ఇది కూడా మొత్తం కలిపేసి మీ జీడిపప్పులు బాదం పప్పులు సన్నగా చేసి అందులో వేసేసి ఇప్పుడు మనం మెత్తగా సాఫ్ట్గా వచ్చినటువంటి జంతికల పొడి చల్లగా ఉండకూడదు అన్నమాట. ఇది కొంచెం వేడిగా ఉండగానే దాంట్లో వెంటనే వేడివేడి నెయ్యి పోసేసేయాలి. ఒకవేళ మళ్ళీ చేద్దాంలే అని చల్లగా చేసేసారనుకోండి మళ్ళీ గట్టిగా అయిపోద్ది అనమాట, చాలా కష్టం. కాబట్టి ఇది గోరువెచ్చనిగా ఉంటుంది జల్లి పట్టినప్పుడు. ఆ గోరువెచ్చినప్పుడే ఒక పప్పుకు తీసుకోండి, దాంతో మళ్ళీ ఒకసారి దంచుకోవాలన్నమాట. అప్పుడు అది బాగా సాఫ్ట్గా వస్తుంది. లడ్డు తింటుంటే నోట్లో కరిగిపోయే లడ్డులాగా రావాలంటే దాన్ని మళ్ళీ పప్పు గుత్తితో దంచాలన్నమాట. దంచితే ఇంకా ఎక్కడన్నా సరే అతుక్కున్నట్టుగా కొంచెం గట్టి గట్టి గడ్డలుగా ఉన్నట్టుగా ఉంటే కనుక మొత్తం కరిగిపోద్ది. అప్పుడు వేడివేడి నెయ్యి వేసేసి ఇక మీరు ఆల్రెడీ చక్కెర అంతా రెడీ చేసుకున్నారు కదా, దీని అంతా కూడా అందులో పోసేసి బాగా కలబెట్టి ఇప్పుడు అందులో వేడివేడి నెయ్యి పోయండి. ఈలోగా ఒక గిన్నెలో చక్కెర బెల్లం రెండు వేసి పాకం పట్టుకోండి. ఈ పాకము మనము కరెక్ట్ పాకం రావాలి అంత అక్కర్లేదన్నమాట. ఈ పాకము జస్ట్ ఉరికే తీగలాగా వస్తే చాలు. ఆ తీగలాగా వచ్చిన ఈ పాకంలో మనం ఆల్రెడీ దంచిపెట్టుకున్నాం కదా జంతికల పిండి, ఆ జంతి అంటే మురుకుల పిండి, ఆ దాన్ని తీసి వేసేసేయాలి. వేసేసి వెంటనే బాగా కలిగి పెట్టాలన్నమాట, గడ్డలు కట్టకుండా ఉండలు రాకుండా బాగా కలిగి పెట్టేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు కొంచెం గోరువెచ్చన అయిన తర్వాత చేతికి నీళ్లు కలుపుకొని చల్లటి చేతులతో అప్పుడు దీన్ని ఉండలు చేసుకోవాలి. ఉండలు చేస్తూ పైనే ఒక జీడిపప్పు పెట్టేసి పక్కన ఆరపెట్టేయండి. ఇక అంతే అన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే ఈ లడ్డు. తయారీ విధానం ఈజీ, తినటం కూడా చాలా బాగుంటుంది, ఈజీగానే ఉంటుంది. అంటే నోరులో పళ్ళు లేని వాళ్ళు కూడా హాయిగా తినేయచ్చు, పిల్లలు తినచ్చు, పెద్దలు తినచ్చు, అందరికీ హెల్దీ ఫుడ్ అన్నమాట ఈ లడ్డు. ఇది మనం బయట కొన్నామంటే వాళ్ళు ఏం ఆయిల్ వేస్తారు, నెయ్యి ఎలాంటిది వేస్తారు, ఒక కొంతమందికి అనుమానం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ఒక డబ్బాకి చేసి పెట్టుకుంటే దాదాపు 20 రోజులు ఏం పాడవదు చక్కగా, ఎందుకంటే మనం జంతికలతో పొడి చేసాం కాబట్టి ఏమీ కాదనమాట. మళ్ళీ ఒకసారి చెప్పిన ఈ యొక్క ఫుడ్ తయారు చేసుకునేది, ఈ లడ్డూలు తయారు చేసే విధానం మళ్ళొకసారి. మనం ముందుగా శనగపిండిని బాగా కలిపేసేసి జంతికల పిండిలాగా కలిపేసిన తర్వాత దీన్ని మురుకుల్లాగా కలపాలన్నమాట. అంటే నూనె, కాగిన నూనెలో మురుకుల గొట్టంతో సన్న మురుకులు వేసేసుకోవాలి. అది ఆ మురుకులు రెడ్గా కాలకూడదు, పసుపుగా కాలాలన్నమాట, ఎల్లో. ఎందుకంటే అందులో ఎక్కువ శనగపిండి ఉంది, కొంచెం బియ్యపిండి ఉంది కదా, అదంతా కలిపిన తర్వాత ఇప్పుడు పసుపు రంగు రాగానే తీసేసేయాలి. తీసేసి అంతా పక్కన పెట్టేసుకొని కొంచెం గోరెచ్చలుగా ఉండగానే దీన్ని మిక్సీలో వేసి పొడిగొట్టేయాలి. పొడిగొట్టిన వెంటనే జల్లి పట్టాలి. జల్లి పట్టినప్పుడు మెత్తటి పిండి అంతా కింద పడిపోతుంది. ఇక మళ్ళీ కొంచెం గరుకు అనేది పగని పైనే ఉంటుంది కదా, దాన్ని మీరు మళ్ళీ మిక్సీ పట్టండి. అలా మెత్తటి పిండి మాత్రమే తీసుకోండి. ఇంకా ఎక్కువగా ఎన్నిసార్లు చేసినా జల్లు వస్తూ ఉందంటే కనుక తినేయచ్చు, చక్కగా పిల్లలు మెత్తగా ఉంటుంది కాబట్టి. దీంట్లో మీరు ఏం చేస్తారంటే చక్కగా యాలకల పొడి వేసేసేయండి. యాలకల పొడి వేసేసి నెయ్యి వేసి కలిపేయండి. నెయ్యి వేసి కలిపేసిన తర్వాత ఒక్క కడాయిలో మనం అనుకున్న బెల్లము చక్కెర రెండు కలిపి పాకం చేయండి. అంటే కొంచెం నీరేసి పాకంలాగా పెట్టండి. ఈ పాకము బాగా ముదురు రావాలి లేకుంటే కరెక్ట్ రావాలి అన్న ఏమీ లేదన్నమాట. జస్ట్ ఒక చేత్తో అలా పట్టుకుంటే తీగ వస్తే చాలన్నమాట. తీగ వస్తే ఇక పాకం వచ్చేసినట్టే. స్టవ్ ఆపేసేసి ఈ పొడి వేసేసి బాగా గరిటెతో కలపండి. గరిటెతో కలబెట్టినప్పుడు అదంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోయి కొంచెం ఆరనిస్తే గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు వీటిని లడ్డూలాగా మీరు మనం తయారు చేసుకొని దానిపైనే ఒక జీడిపప్పు పెట్టేస్తే ఇక చూడటానికి చాలా బాగా అందంగా ఉంటుంది. తింటూ ఉంటే ఉంటుంది చూడండి, అబ్బా అసలు తింటూ ఉంటే ఎన్ని లడ్డూలను తినాలనిపిస్తుంది. జస్ట్ మనకు పళ్ళు లేకపోయినా బాగా తినచ్చండి, చాలా బాగుంటుంది. కొంతమంది ఏది కూడా తినరు పాప పళ్ళు లేని వాళ్ళు. దీంట్లో ఇలా పళ్ళు లేని వాళ్ళు తినాలనుకుంటే కనుక అందులో జీడిపప్పులు పలుకులు వేయకండి. చక్కగా ఆ లడ్డు అట్లా ఇచ్చేస్తే బాగా తింటారు తృప్తిగా అనమాట. ఓకేనా? మరి చిన్నపిల్లలు కూడా కొంతమందికి పళ్ళు ఊడిపోయి ఉంటాయి, వాళ్ళు కూడా తినచ్చు అనమాట. సో మరి ఇలాంటి లడ్డుని పిల్లలకి సెలవుల్లో చేసి ఒక డబ్బాకి వేసి పెడితే ఇవి చెడిపోవు, అలాగే ఉంటాయి, బూజు పట్టవు, మంచిగా ఉంటాయి అనమాట. మరి ఈ లడ్డూని చేసుకుంటారనుకుంటాను. అలాగే ఇంట్లో ఈ ఎండాకాలం కొంచెం కొబ్బరి ముదిరి కొబ్బరి నీళ్లు తాగేస్తుంటారు, ఆ కొబ్బరి అంతా అలాగా ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది ఇంట్లో ఈ గాలికి చెట్లు కొబ్బరి చెట్లు ఉంటే కనుక కొబ్బరి అంతా పడిపోతుంది, దాంతో మనం ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళు కొబ్బరితో లడ్డూలు చేసుకోవచ్చు. అది ఎలా అంటారా, నేను చెప్పే వెరైటీ చాలా స్పెషల్గా ఉంటుంది, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ

0: ఒక చిప్ప అనుకోండి, ఒక టెంకాయ రెండు చిప్పలుగా కొట్టేస్తే వస్తాయి కదా, దాన్ని మెల్లగా మీరు మంచిగా కట్ చేసేసుకొని దాన్ని ముందుగా నేతిలో వేయించేసేయాలి. ముందుగా వేయించేసి దాన్ని పొడి కొట్టేయాలన్నమాట. పొడి కొట్టేస్తే ఇప్పుడు అది మెత్తగా అయిపోతుంది. దీన్ని ఇలా పెట్టుకోండి, దానికి మీరు మంచి బెల్లము చక్కెర రెండు వేయాలి. ఎప్పుడైనా సరే లడ్డూకి బెల్లం ఎంతో చక్కెర అంత వేసి పాకం పట్టాలన్నమాట. పాకం పట్టేటప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి, చాలా మంచిగా వస్తుంది అన్నమాట. తింటున్నప్పుడు గట్టిగా పళ్ళకు అతుక్కోకుండా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. మనం బయట కొన్ని లడ్డూలు కొనుక్కుంటాము, అవేమవుతాయంటే గట్టిగా ఉంటాయన్నమాట, దాంతోపాటు చక్కగా పళ్ళకంతా అతుక్కొని పోతుంటాయి. అలా కాకుండా దాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నేను చెప్పేస్తాను. ఇంట్లోనే మేము చక్కగా చేసుకొని సాయంత్రం పూట హ్యాపీగా తినేయచ్చు. దీనికి మరి కొబ్బరి పొడి పెట్టుకోండి, దాంట్లోకి జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఇలాచి కావాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బెల్లం చక్కెర అని చెప్పాను కదా, ఈ బెల్లాన్ని ఏం చేస్తారు, చక్కెరని రెండు కలిపి మీరు పాకం పట్టాలి. పాకం పట్టినప్పుడు ఎలా ఉంటుందంటే బుడగలు వస్తుంది అనమాట. బుడగలు వస్తూ ఉంటే పాకం వచ్చినట్టే, కొంచెం ముదురు పాకం వస్తుంది అనమాట బుడగలంటే. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అలా వచ్చినప్పుడు కొబ్బరి పొడి ఉంది కదా, ఈ కొబ్బరి పొడి అంతా కూడా అందులో వేసేసి దానికి చిన్ని చిటికెడు అంటే చిటికెడు కొంచెం సాల్ట్ వేసేయాలి. సాల్ట్ వేసి జీడిపప్పులు వేసేసి ఇలాచి పౌడర్ వేసేసి దీన్ని బాగా కలిపి పెట్టేయాలండి. ఇక మీరు ఎక్కువగా నీరు వేయడం కానీ లేకుంటే ఎక్కువగా నెయ్యి వేయడం కానీ చేస్తే ఇది టేస్ట్ మారిపోతుంది. జస్ట్ లిటిల్ బిట్ నెయ్యి వేసుకోండి చాలు. జస్ట్ పాకంలో చక్కెర వేయాలి, బెల్లము రెండు వేయాలి. రెండు వేస్తేనే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. వేసిన తర్వాత దీనికి బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం ముదురు, మరీ ఎక్కువ ముదురు కాదు, కొంచెం ముదురు పాకం అంటే దాన్ని బాగా ఎక్కువ బుడగలు వస్తుంది అనమాట. బుడగలు వచ్చినప్పుడు మీకు పాకం తెలిసిపోద్ది. అప్పుడు దాన్ని ఇంకా వేసేసి బాగా కలిపి పెట్టేసి సంగటి అంటే ఒక ముద్దలాగా వస్తుంది అనమాట, దాన్ని అలా పెట్టేయండి. అంత వేడితో మనం మన చిన్న చిన్న లడ్డూలు చేసుకుంటే చాలా చేయి కాలిపోతుంది కాబట్టి కొంచెం చల్లారించి అప్పుడు మీరు చేయి తడుపుకొని దాంతో ఈ లడ్డూలు చేసి పెట్టేయండి. అంతే అండి, ఇంట్లో ఉన్న కొబ్బరి ఎలా సేల్ అవ్వాలా అర్థం కాదు కాబట్టి ఈ కొబ్బరిని మీరేం చేస్తారంటే చక్కగా లడ్డూలు చేసి పెట్టేయండి. ఎవరైనా ఇష్టపడడానికి తింటారు, ఎవరైనా ఇష్టపడి తింటారు. అంతేకాకుండా ఇంటికి వచ్చిన గెస్టులు కూడా మనం వెతుక్కునే పని ఉండదు. మరి ఈరోజు టేస్టీ లడ్డూలు రెండు చెప్పాను, ఈ రెండు కూడా చేసుకొని తినండి. నాకైతే చాలా ఇష్టము ఈ కొబ్బరి లడ్డూలైనా ఇష్టము, తర్వాత మనకు బందర్ లడ్డు. ఈ బందర్ లడ్డూలు మన వైపు అంతా బాగో కానీ అంటే చేయడము డిఫరెంట్గా ఉంటుంది. బందర్కి వెళ్ళి తెచ్చుకుంటుంటాం మనం కదా, కానీ బందర్ లడ్డు కంటే టేస్టీగా ఫ్రెష్గా ఎంతో ఆనందంగా తినడానికి ఈరోజు నేను మీకు చెప్పిన లడ్డూని తయారు చేసుకొని తినండి. ఓకే, చేసుకున్న తర్వాత నాకు చెప్పాలి ఎలా వచ్చాయి లడ్డూలు అని చెప్పాలంటే మీరు ఒక పని చేయాలి. ఇప్పుడు నేను ఒక అడ్రస్ చెప్తాను, ఆ అడ్రస్కి ఉత్తరం రాయాలి. ఉత్తరం రాస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట, ఎందుకంటే నేను కూడా చేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చాయి. మరి మీరు చేసుకుంటే ఎలా వచ్చాయో నాకు చెప్పాలి. ఓకే, మా అడ్రస్ పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి. మళ్ళీ చెప్తాను అడ్రస్, పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి. అంతేనండి, వెరీ సింపుల్. ఈ అడ్రస్కి మీరు తప్పకుండా తెలపాలని కోరుతున్నాను. మరి వచ్చే వారం మరికొత్త సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఇంతవరకు పసందైన వంటకాలను విన్నారు, సమర్పణ శ్రీమతి జె నిర్మల. ఇప్పుడు ప్రకటనలు వింటారు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఇంతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు విందాం

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం వింటారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు యువవాణి యోజనల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం విందాం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జూలై 2027 సంవత్సరానికి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ విభాగాల్లో పోస్టుల భర్తీకి పురుషులు మహిళల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. కోర్సుల వివరాలు AFCAT ఎంట్రీ ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్, NCC స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్లో, గ్రేట్ స్కోర్ ఎంట్రీ గ్రాండ్ డ్యూటీ టెక్నికల్లో. ఫ్లయింగ్ బ్రాంచ్కు 20 నుండి 24 సంవత్సరాల ఏళ్ళు, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ బ్రాంచ్కు 20 నుండి 26 మధ్య ఉండాలి. పేస్కేల్ ఫ్లయింగ్ ఆఫీసర్కు 56,100 రూపాయల నుండి 1,77,500 రూపాయలు వరకు పేస్కేల్ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026. ఆన్లైన్ చివరి తేదీ 19 జూన్ 2026. వెబ్సైట్ https://afcat.cdac.in. మరిన్ని వివరాలకు వెబ్సైట్ మరొకసారి https://afcat.cdac.in.

0: ఉద్యోగ సమాచారం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమంలో క్రీడా ప్రపంచం విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంకు స్వాగతం. ముందుగా ఐపీఎల్ విశేషాలను తెలుసుకుందాం. గత బుధవారం నాడు ఈ సీజన్లో ఇప్పటికే 3 జట్లు ప్లే ఆఫ్ చేరుకోగా 4 బర్త్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ బలంగా పోటీ పడుతుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆ జట్టు ఈడెన్ గార్డెన్స్లో బుధవారం జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచి రేసులో నిలిచింది. 13 మ్యాచుల్లో 13 పాయింట్లతో 6 స్థానానికి చేరుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ పోరులో తొలుత ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 స్కోరు చేసింది. కార్బన్ బోష్ 18 బంతుల్లో 32 పరుగులకి నాటౌట్ టాప్ స్కోరర్. ఆరంభంలో ఆ టీం టాప్ ఆర్డర్ తేలిపోయింది. కెమెరాన్ గ్రీన్ 2 వికెట్ల దెబ్బకు ఓపెనర్ ర్యాన్ రికల్టన్ 6 పరుగులు, సుమందీర్ 0-3 ఓవర్లలోనే పెవిలియన్ బాటపట్టగా 2 సిక్సర్లతో అలరించిన రోహిత్ శర్మ 15

పరుగులు మాత్రమే చేసి ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. అనంతరం మనీష్ పాండే 45 పరుగులు, రోమన్ పావెల్ 40 పరుగులు మెరుపులతో కేకేఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 148 స్కోరు చేసి గెలిచింది. కార్బన్ బాష్ 3 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ ఫిన్ అలెన్ 8, కెమరన్ గ్రీన్ 4, నిరాశపరిచిన రహనే 21 పరుగులతో పావెల్తో కలిసి కీలక భాగస్వామ్యులు జోడించిన కోల్కతా విజయం ఖాయం చేశాడు. గత గురువారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటన్స్ జట్టుతో తలపడింది. 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. గుజరాత్ టైటన్స్ కొట్టిన ఆఖరి పంచుకు 19వ సీజన్లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. బ్యాటింగ్ బౌలింగ్లలో తేలిపోయిన ఆ జట్టు గురువారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్లో 89 పరుగుల తేడాతో టైటన్స్ చేతిలో చిత్తైంది. దాంతో సాంకేతికంగా మాత్రమే రేసులో ఉన్న చెన్నై ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. సిఎస్కేపై భారీ విజయంతో 2వ స్థానాన్ని పదిలం చేసుకుంది. తొలుత సాయి సుదర్శన్ 53 బంతుల్లో 84 పరుగులు, కెప్టెన్ శుభ్మన్ గిల్ 37 బంతుల్లో 64 పరుగులు, బట్లర్ 27 బంతుల్లో 57 పరుగులతో నాటౌట్, అర్ధ సెంచరీలతో గుజరాత్ 20 ఓవర్లతో 4 వికెట్ల నష్టానికి 229 స్కోర్ చేసింది. అనంతరం మహ్మద్ సిరాజ్ 3, రబడా 3, రషీద్ ఖాన్ 3 వికెట్ల బౌలింగ్ దెబ్బకు సిఎస్కే 13.4 ఓవర్లలో 140 రన్స్కే ఆలౌట్ అయింది. శివం దూబే 17 బంతుల్లో 47 పరుగులు తప్ప మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గత శుక్రవారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 55 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో లీగ్లో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో హైదరాబాద్ 6వసారి 250 ప్లస్ స్కోర్ చేసింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో తమను ఓడించిన బెంగళూరుపై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. అయినా టాప్ 2లో నిలిచేంత భారీ విజయం సాధించలేకపోయినా సన్ రైజర్స్ 3వ స్థానంలో సరిపెట్టుకుంది. ఈశాన్ కిషన్ 46 బంతుల్లో 79 పరుగులు, అభిషేక్ శర్మ 22 బంతుల్లో 56 పరుగులు, హెన్రిచ్ క్లాసన్ 24 బంతుల్లో 51 పరుగులు విజృంభించడంతో ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో 55 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది. తొలుత హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల స్కోర్ చేసింది. ఆర్సీబీ బౌలర్లతో భువనేశ్వర్తో సహా 3 50 ప్లస్ రన్స్ ఇచ్చుకున్నారు. అనంతరం చేతనలో ఆర్సీబీ ఓవర్లన్నీ ఆడి 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ రజిత్ పాటిదార్ 39 బంతుల్లో 56 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 19 బంతుల్లో 44 పరుగులు జట్టు భారీ తేడాతో ఓడిపోకుండా చూసి టాప్ ప్లేస్ ఖాయం చేశారు. ఈశాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆర్సీబీ గుజరాత్ హైదరాబాద్ తలో 18 పాయింట్లతో నిలిచిన రన్ రేట్లో వెనకబడిన హైదరాబాద్ 3వ స్థానానికి పరిమితమైంది. ఇక గత శనివారం వరుసగా 6 ఓటములతో ప్లేఆఫ్ రేస్ నుంచి దాదాపు వెనకబడిన పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకు లీగ్ దశ చివరి మ్యాచ్లో గెలుపు రుచి చూసింది. శనివారం లక్నోలోని ఎకనా స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన డూ ఆర్ టై మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో లక్నో విసిరిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ ప్రప్ సిమ్రాన్ సింగ్ 69 పరుగులు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 51 బంతుల్లో 101 నాటౌట్ అద్భుతమైన ఐపీఎల్ కెరీర్ తొలి సెంచరీతో జట్టును ముందుండి నడిపించి విజయాన్ని అందించాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్లతో 15 పాయింట్లతో లీగ్ దశను ముగించి పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి 4వ స్థానానికి చేరుకుంది. పంజాబ్ తన వంతు ప్రయత్నంగా ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్నప్పటికీ వారి లక్ మాత్రం ఆదివారం జరిగే

మిగిలిన రెండు లీగ్ మ్యాచ్ల ఫలితాలపై పూర్తిగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్ వర్సెస్ ముంబై ఇండియన్స్, అలాగే కోల్కతా నైట్ రైడర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో పంజాబ్ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. పంజాబ్ కింగ్స్ అధికారికంగా క్వాలిఫై అవ్వాలంటే ఆదివారం మొదటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా గెలవలసి ఉంటుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ గెలిస్తే 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్కు చేరుకుంటుంది. దాంతో పంజాబ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే కేకేఆర్ మరియు ఢిల్లీ మ్యాచ్ ఫలితం కీలకంగా మారుతుంది. ఆ మ్యాచ్లో ఢిల్లీ గెలిస్తే పంజాబ్ నేరుగా క్వాలిఫై అవుతుంది. ఒకవేళ కోల్కతా గెలిస్తే వారు కూడా 15 పాయింట్లకు చేరుకుంటారు. అయితే పంజాబ్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడం వల్ల కోల్కతా అతి భారీ తేడాతో గెలిస్తే తప్ప పంజాబ్ టాప్ 4 స్థానానికి ఎలాంటి టోకా ఉండదు. ఇక ఆదివారం నాడు డబుల్ హెడర్ మ్యాచ్లు జరిగాయి. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడింది. ఈ సీజన్లో లీగ్ దశ ఆఖరి రోజు వరకు ఉత్కంఠ రేపిన 4వ ప్లేఆఫ్ బర్త్ రాజస్థాన్ రాయల్స్ వశమైంది. జోఫ్రో ఆర్చర్ 15 బంతుల్లో 32 మరియు 3 వికెట్ల ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్కు చెక్ పెట్టిన రాయల్స్ 16 పాయింట్లతో 4వ స్థానంలో నేరుగా ప్లేఆఫ్ చేరుకుంది. ఆదివారం సాయంత్రం వాంకాడే స్టేడియంలో జరిగిన రాజస్థాన్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్స్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 స్కోరుకు పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్ 42 బంతుల్లో 60 అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 34 పరుగులు, విల్ జాక్స్ 33 పరుగులు పర్వాలేదనిపించుకున్నారు. ఆర్చర్కు తోడు బర్గర్, బ్రిజేష్, యశ్రాజ్ 2 వికెట్లతో రాణించారు. అంతకుముందు ధ్రువచురల్ 26 బంతుల్లో 38 పరుగులు, ఆర్చర్ కీలిక ఇన్నింగ్స్లలో ఆకట్టుకోవడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల స్కోర్ చేసింది. దీపక్ చహర్ 2, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. ఆర్చర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. బుధవారం జరిగే ఎలిమినేటర్ పోరులో సన్ రైజర్స్తో రాజస్థాన్ తలపడనుంది. ఇక అదే రోజు రాత్రి జరిగిన మరో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 30 బంతుల్లో 60 పరుగులు మెరుపులకు తోడు, బౌలింగ్లో స్పిన్నర్కు కుల్దీప్ యాదవ్ 3, పేసర్ లుంగి ఎగండి 3 వికెట్లతో సత్తా చాటడంతో ఐపీఎల్ 19వ సీజన్కు ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. ముంబైని ఓడించిన రాజస్థాన్ 4వ ప్లేఆఫ్ బర్త్ దక్కించుకోవడంతో నామమాత్రమైన ఈ మ్యాచ్లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 స్కోర్ చేసింది. అనంతరం ఆదిత్య కేకేఆర్ 18.4 ఓవర్లలో 163 రన్స్కే ఆలౌట్ అయి ఓడిపోయింది. కెప్టెన్ అజింక్య రహనే 39 బంతుల్లో 63తో పాటు ఫిన్ అలెన్ 20, మనీష్ పాండే 24 పరుగులతో రాణించడంతో ఓ దశలో 3 వికెట్ల నష్టానికి 128తో మెరుగైన స్థితిలో నిలిచిన కేకేఆర్ కుల్దీప్ దెప్పకు వరుస వికెట్లు కోల్పోయి డీలా పడింది. గ్రీన్ 2, రింకు 0, తేజస్వి దహియా 1 ఫెయిర్ల చివర్లలో రోమన్ పావెల్ 29 పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి. కుల్దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈరోజు జరిగే మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గుజరాత్ టైటన్స్ జట్టు తలపడనుంది. రేపు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈరోజు జరిగే మ్యాచ్లో ఓడిపోయే జట్టు రేపు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫైర్ 2 మ్యాచ్ను శుక్రవారం నాడు ఆడనుంది. క్వాలిఫైర్ 1 విజేత మరియు క్వాలిఫైర్ 2 విజేతల మధ్య ఫైనల్స్ ఆదివారం నాడు

0: అహ్మదాబాద్లో జరుగుతుంది. ఇంతవరకు ఐపీఎల్ విశేషాలను తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రకటన విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. యువవాణి యువజనుల కార్యక్రమంలో క్రీడా ప్రపంచం వింటున్నారు. U23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజరర్లు స్వర్ణాలతో హోరెత్తిస్తున్నారు. సోమవారం జరిగిన ఫ్రీస్టైల్ విభాగంలో అక్షయ్, విక్కీ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. 57 కేజీల విభాగం ఫైనల్లో అక్షయ్ 4-2 తేడాతో అమన్ గెల్డ్ పై 97 కేజీల విభాగంలో విక్కీ 7-5 తేడాతో ఉజ్బెకిస్తాన్కు రెజ్లర్ షర్జోద్ పోయినవ్పై గెలిచాడు. మహిళల 53 కేజీల ఫైనల్లో ముస్కాన్ 6-2 తేడాతో వియట్నాం రెజ్లర్ తిమైలిన్ గుయన్ను ఓడించి పసిడి పతకాన్ని ముద్దాడింది. తపస్య కుజకిస్తాన్కు చెందిన షగయోవాన్ను చిత్తు చేసింది. భాగ్యశ్రీ పుల్కిత్ కూడా పసిడి పతకాలను నెగ్గారు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో సీడెడ్ ప్లేయర్లు మీరా ఆండ్రివా, బెలిందా బెన్సిచ్, మార్తా శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో 8వ సీడ్ రష్యా యువ సంచలనం ఆండ్రివా 6-3, 6-3 స్థానిక ఫేవరెట్ ఫియోనో ఫెన్రోపై ఏకపక్ష విజయం సాధించి 2వ రౌండ్కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్లో 11వ సీడ్ బెన్సిచ్ 6-2, 6-3 సియాజ్ క్రాస్ను చిత్తు చేసింది. 15వ సీడ్ కొస్యుక్ 6-2, 6-3 ఒక్సానాపై విజయం సాధించగా 26వ సీడ్ హెల్లీ పాపిస్ట్ 6-7, 7-6, 6-2 మాజీ ఛాంపియన్ బార్బోరా క్రెజికోవాను ఓడించారు. ఇక పురుషుల సింగిల్స్లో 2వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరవ్ 6-3, 6-4, 6-2 బెంజమిన్ బోన్జోను వరుస సెట్లతో చిత్తు చేసి 2వ రౌండ్లో అడుగుపెట్టగా, మరో మ్యాచ్లో రష్యా ప్లేయర్ కారన్ కచనోస్ 6-3, 7-6, 6-0 ఆర్థర్ కియాపై విజయం సాధించాడు. భారత టాప్ జిమ్నిస్ట్ ప్రణతి నాయక్ అంతర్జాతీయ వేదికపై మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఉజ్బెకిస్తాన్లోని తష్కంట్లో జరిగిన FIG వరల్డ్ ఛాలెంజ్ కప్ మహిళల వరల్డ్ విభాగంలో రజత పతకం సాధించింది. ఒడిశాకు చెందిన ప్రణతి శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో తన 2వ వాల్ట్ ప్రయత్నాలలో వరుసగా 12.950, 12.700 స్కోర్లు నమోదు చేసి మొత్తంగా 13.025 సగటు స్కోరుతో 2వ స్థానంలో నిలిచింది. వియత్నాంకు చెందిన తిక్విన్ ఎన్గుయన్ 13.375 స్కోరుతో స్వర్ణం కైవసం చేసుకోగా, ఉజ్బెకిస్తాన్ జిమ్నిస్ట్ షాకినోబోను 12.950 స్కోరుతో కాంస్యం దక్కించుకుంది. భారత అథ్లెటిక్స్లో సరికొత్త సంచలనం నమోదైంది. పరుగు పందెంలో మనకు ఒక ఉసేన్ బోల్ట్ దొరికేశాడంటూ క్రీడాభిమానులు

0: సంబరాలు చేసుకుంటున్నారు. రాంచీ వేదికగా జరుగుతున్న 2026 అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్పులో పంజాబ్కు చెందిన 25 ఏళ్ల గురందర్ వీర్ చిరుతలా పరిగెత్తాడు. పురుషుల 100 మీటర్ల ఫైనల్లో కేవలం 10.09 సెకండ్లలో గమ్యాన్ని చేరి స్వర్ణ పథకాన్ని ముద్దాడాడు. సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. 10.10 సెకండ్ల కంటే తక్కువ సమయంలో 100 మీటర్ల దూరాన్ని పూర్తి చేసిన మొట్టమొదటి భారత అథ్లెట్గా నిలిచాడు. అద్భుతమైన టైమింగ్తో గురిందర్ వీర్ 2026 కామన్వెల్త్ గేమ్స్లో కూడా అర్హత కూడా సాధించారు. కామన్వెల్త్ క్రీడల అర్హత మార్క్ 10.16 సెకండ్లు కాగా దాన్ని వీర్ సునాయాసంగా అధిగమించారు. మలేషియా మాస్టర్స్ టోర్నీలో భారత యువ షట్లర్ అష్మిత్ చాలిహా క్వార్టర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో 21-13, 21-16లతో లోకల్ షట్లర్ జోజిన్ వీపై అలవోక విజయం సాధించింది. క్వార్టర్స్లోనూ తన 8వ సీడ్ డెన్మార్క్ ప్లేయర్ లైన్ హజ్మార్క్ తలపడనుంది. హజ్మార్క్ 16-21, 21-8, 21-15తో మరో భారత షట్లర్ మాలవిక బన్సోద్ను ఓడించింది. ఇంకో మ్యాచ్లో దేవికా సెహగ్ 16-21, 19-21తో చెన్ యుఫీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్లో హరిహరన్ ఎంఆర్ అర్జున్, మిక్స్డ్ డబుల్స్లో కన్పురం సాత్విక్ రాధికా శర్మ ప్రీక్వార్టర్స్లోనే ఇంటిదారి పట్టారు. ఆకాశవాణి వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచం ఇంతటితో సమాప్తం. నమస్కారం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఇంతవరకు యువవాణి యోజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలను వింటారు. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం భక్తి కుసుమాలు భక్తిగీతాల కార్యక్రమం వినవచ్చు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడి కోత అనంతరం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసులు గారి ప్రసంగం వినవచ్చు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం వినవచ్చు. 8:30 జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ఆపాత మధురాలు పాత చిత్రాలలోని మధుర గీతాలను వినవచ్చు. 10:00 హరికథ వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాలు ఉదయం 5:53 ప్రారంభమవుతుంది. 6:00 ప్రబోధ గీతం దేశభక్తి గీతాన్ని వినవచ్చు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలను వినవచ్చు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం ప్రొఫెసర్ ఎస్వి రామారావు. 6:35 పొలం కబుర్లు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం చరిత్రలో ఈరోజు. అనంతరం వైద్య విజ్ఞానంలో పక్షవాతం కారణాలు చికిత్స గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర రుయా హాస్పిటల్ న్యూరో సర్జరీ విభాగపు ప్రొఫెసర్ డాక్టర్ వి అనంత్ కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి శ్రోతలు వాట్సాప్ ద్వారా కూరిన చిత్రగీతాలను వినవచ్చు. 10:00 రైల్వే పార్సల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం మా ప్రసారాలలో వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వినవచ్చు. 5:30 యువవాణి యువజనుల

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. వివరాలు: గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పరిశ్రమ వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండవ రోజు పర్యటనలో భాగంగా వెంకటనగరం వద్ద స్థానిక ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. కాలుష్య నివారణ చర్యల విషయంలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ,
1: మీరు ఎలాబరేట్ గా కనుక ఎక్స్టెన్సివ్ గా కన్సర్న్ తో చేయకపోతే మాట ఇది మనం తప్పు చేసాము. ఎందుకంటే మనం కొన్నిసార్లు సహజంగా వదిలేసినా పర్లేదు, కానీ ఇది మీరు సంవత్సరం పెట్టుకుని స్టిల్ మీరు ముందుకు తీసుకెళ్ళాం. టైం తగ్గే కొద్దీ మీకు సబ్స్టాండర్డ్ వర్క్స్ పెరిగిపోతాయి. నాసిరక పనులు అయిపోగానే తర్వాత మీరు ఎందుకంటే బెడ్స్ గానీ మీకు గాడ్స్ గానీ మీరు బలంగా చేయకపోతే మీరు మన నమ్మొస్తారు. లెట్ అస్ బి యాజ్ ట్రాన్స్పరెంట్ అస్ పాసిబుల్.
0: ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి భారత పౌరుడు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా నమోదు కావటం, చనిపోయిన వారు, రెండు మూడు చోట్ల ఓటర్లుగా పేర్లు నమోదైన వారు, ఇతర ప్రాంతాలకు మారినవారు లేదా అనర్హులైన వ్యక్తులు జాబితాలో లేకుండా చూడటం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన ఫారాల పంపిణీతో పాటు వివరాల సేకరణ నిర్వహిస్తారన్నారు. ముసాయిదా ఓటర్ జాబితా జూలై 21 ప్రచురించబడుతుందని, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎక్కడా లేవని, పలు సాంకేతిక కారణాలతోనే కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని

0: చెప్పారు. రాష్ట్రంలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని చెప్పారు. అత్యధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతినడం, ట్రాన్స్ఫారాలు వేడెక్కడం వంటి సాంకేతిక కారణాలతోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని మంత్రి వివరిస్తూ,
1: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాము, పవర్ తీసుకుంటున్నాము, పవర్ ఉంది. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ విపరీతమైన ఎండ వల్ల మాత్రమే దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా మా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్ గా సమాచారం ఇస్తే ఇమీడియట్ గా వచ్చేస్తాం.
0: రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ రంజన్ మిశ్రా వివిధ వర్గాల నుంచి వినతి పత్రాలు ఈరోజు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి సమగ్రమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్ల అమలుకు ఈ సమాచారం ఎంతో కీలకమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఎడ్సెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఎడ్సెట్లో 99.30% ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 19,880 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 19,741 మంది అర్హత సాధించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈరోజు నిర్వహించారు. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విదేశీ ప్రయాణికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది వైరస్ పరీక్షలు చేపట్టారు. ఎబోలా వైరస్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనలో దేశంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతోంది. అనంతపురం జిల్లాలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, గ్రామీణ సడక్ యోజన పథకాల వల్ల తాము ఎంతో అభివృద్ధి చెందామని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా బుక్రాయి సముద్రం మండలానికి చెందిన లబ్ధిదారులు మీనాబాల ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: నా పేరు మీనాబాల. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో 2020 కరోనా నాటి నుంచి ఇంతవరకు ఈ 6 సంవత్సరాలుగాను మేము ఉచిత బియ్యం పొందుతున్నాము. ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో మేము ఇవన్నీ లబ్ధి పొందుతూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాము.
0: అదే మండలానికి చెందిన మరొక లబ్ధిదారులు అక్కులప్ప, ఇల్లు లేని తమకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సొంత ఇల్లు కల నెరవేరిందని పేర్కొంటూ,
3: నా పేరు పూలకుంట అక్కులప్ప, బుక్రాయి సముద్రము. మాకు ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద పక్కా గృహం మంజూరు చేసినారు. గతంలో మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళము. పక్కా గృహం చేసినందువల్ల పక్కా గృహంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. మాకే కాదు, కోట్లాది మంది భారతీయులకు మన ప్రధానమంత్రి మోడీజీ గారు గృహాలు మంజూరు చేసి వారందరినీ సంతోష పెడుతున్నారు.
0: ఎన్డీఏ ప్రభుత్వం 12 పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా తమ కుటుంబాలకు ప్రత్యేక లాభాలు చేకూరాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆకాశవాణితో ఈరోజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమ జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆరోగ్య భరోసా, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని చెప్పారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు ఏఐను వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు

0: ఆదర్శంగా నిలిచిందని నేషనల్ హెల్త్ అథారిటీ జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ వాస్క వెల్లడించారు. మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఈరోజు నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ భాగస్వాముల సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలిసారిగా ఏఐ ఆధారిత ఇన్నోవేషన్లను వైద్య సేవలో ఉపయోగించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ నవదిల్ల్యాం క్వాడ్ విదేశమంత్రిణాం సభాయాః అధ్యక్షత కృతా. క్వాడ్ సమూహేన స్థిర సురక్షిత ఊర్జా స్వీకరణాయ ప్రతిబద్ధతా ప్రకటితా. భారత అమెరికా దేశౌ అద్య మహత్వపూర్ణానాం ఖనిజానాం దుర్లభానాం భూతత్వానాం చ ఆపూర్తిం ఖననం ప్రతిక్రియాం చ సురక్షితం కర్తుం ప్రముఖ ద్వైపాక్షిక సంరచనాయాం హస్తాక్షరం కృతవంతౌ. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః రాజస్థానస్య సాంచో సీమాస్థానే గత్వాన్ రాజ్యస్య సీమక్షేత్రేషు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2 ఇత్యస్య ఆరంభం అకరోత్. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాః ప్లే ఆఫ్ క్రీడాయాః క్వాలిఫైయర్ 1 క్రీడాయాం గుజరాత్ టైటన్స్ దళం గత విజేతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళం ధర్మశాలాయాం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అద్య నవదిల్ల్యాం క్వాడ్ విదేశమంత్రిణాం సభాయాః అధ్యక్ష అభవత్. ఆస్ట్రేలియా దేశస్య విదేశమంత్రి బెనివోంగ, జాపాన్ దేశస్య విదేశమంత్రి తోషిమిత్సు మోటేగి, అమెరికా దేశస్య విదేశ సచివ మార్కో రుబియో చ అస్యాం సభాయాం భాగం భజితవంతః. సభాయాః అనంతరం సంయుక్త వార్తాహర సమ్మేళనం అభిసంబోధయన్ డాక్టర్ జయశంకరః క్వాడ్ రాష్ట్రేషు సహయోగం సుదృఢీకరణాయ పరస్పరం సహాయం కర్తుం చ అవధానం ప్రదత్తవాన్. సః అవదత్ యత్ క్వాడ్ దేశాః ముక్త సమాజాః సంతి, యే సమృద్ధేః వికాసస్య చ అన్వేషణే నవాన్వేషణే చ సృజనాత్మకతాం పోషయంతి.
2: Economic resilience should be promoted.
3: बैठक में आर्थिक मजबूती बनाए रखने, आपूर्ति श्रृंखला को मजबूत करने, विश्वसनीय और सुरक्षित तकनीकों का प्रसार करने तथा उत्पादन क्षमता में वृद्धि करने पर चर्चा हुई. ऊर्जा और उर्वरक की वर्तमान उपलब्धता के साथ साथ महत्वपूर्ण खनिजों और संसाधनों की उपलब्धता पर भी बात हुई. हमारा लक्ष्य आपसी सहयोग को मजबूत करना तथा दूसरों की सहायता करना है. हम क्वाड देश आदान प्रदान से विकास और समृद्धि की खोज में नवाचार और रचनात्मकता को बढ़ावा देते हैं.
1: డాక్టర్ జయశంకర అవధానం ప్రదత్తవాన్ యత్ భారత్ ప్రశాంత ప్రదేశ వైశ్విక వృద్ధేః స్థిరతాయాః చ చాలకః భవేత్. సః అవదత్ యత్ సముద్రీయ లోకతంత్ర రూపేణ బహువాది సమాజ రూపేణ ఆపణ అర్థ వ్యవస్థా రూపేణ చ క్వాడ్ రాష్ట్రాః స్వతంత్రం ముక్తం చ హింద ప్రశాంత ప్రదేశం ప్రతి దాయిత్వం వహంతి. స్వస్య వక్తవ్యే అమెరికా దేశస్య విదేశ సచివః మార్కో రుబియో ఇత్యేషః అకథయత్ యత్ సంయుక్త రాజ్యం అస్య వర్షస్య అంతే క్వాడ్ సహభాగిభ్యః ఇంధన సురక్షా మంచస్య కృతే ఆతిథేయత్వం కరిష్యతి, యేన అస్య విస్తారః అధికం భవేత్. క్వాడ్ దేశాః దృఢమూల్యాని సంబద్ధహితాని చ ధారయంతి ఇతి కథయిత్వా సచివః రుబియో అవదత్ యత్ క్వాడ్ సహభాగితాయాః కృతే అమెరికా దేశః గభీరతయా ప్రతిబద్ధః అస్తి. జపాన్ దేశస్య విదేశమంత్రి తోషిమిత్సు మోటేగి ఇత్యేషః స్వస్య సంయుక్త వక్తవ్యే హార్మోజ్ జలసంధౌ స్వతంత్రం సురక్షితం చ నౌ పరివహనం సునిశ్చేతుం తథా పశ్చిమ ఏషియా దేశే స్థిరతాం ఆనేతుం కూటనీతిక ప్రయాసానాం మహత్వం ప్రతిపాదితవాన్. ఆస్ట్రేలియా దేశస్య విదేశమంత్రి పెని

0: गत विजेता राजस रॉयल चैलेंजर्स बेंगलुरु दलं धर्मशालायां सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः सायं सार्धसप्तवादने भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలను వింటారు. ఆల్ ఇండియా రేడియో అధికారంగా ఆకాశవాణి. భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1923 జూన్లో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే ద్వారా ప్రసారం చేయబడతాయి. 1927 కోల్కత్తా, బాంబే నగరాలలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రసారాలు చేసింది. 1936 సంవత్సరం ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా అవతరించింది. గత 9 దశాబ్దాలుగా ఆకాశవాణి ప్రతి తెలుగు ఇంటి నేస్తంగా నిలిచింది. 1930వ దశకం మధ్యలో ప్రారంభమై ప్రపంచ సమాచారాన్ని తన ముంగిటకు తెచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా 215 ఆకాశవాణి కేంద్రాలు ఉన్నాయి. ఆకాశవాణి మద్రాస్ కేంద్రం తెలుగులో తొలి ప్రసారాలు చేయగా 1948 తొలి తెలుగు రేడియో స్టేషన్గా విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. ప్రసంగాలు, గోష్ఠలు, సంచిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సమస్యా పురాణాలు, ధర్మ సందేహాలు, పరిచయాలు, శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు గ్రామస్థులకు, స్త్రీలకు, పిల్లలకు, విద్యార్థులకు, యువతరానికి, కవులకు, రచయితలకు, అంతేకాకుండా నాటికలు, నాటకాలు, రూపకాలు, మీరు కోరిన సినిమా పాఠాలు, శబ్ద చిత్రాలు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఒక జీవననాటిలా పనిచేస్తుంది. క్రికెట్ కామెంటరీ ద్వారా స్టేడియం అనుభూతిని మారుమూల గ్రామాలకు చేరవేసింది. షార్ట్ వేవ్ నుండి మీడియం వేవ్, ఇప్పుడు డిజిటల్ ఎఫ్ఎం వరకు అద్భుతంగా రూపాంతరం చెందింది. డిజిటల్ యుగంలో యాప్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి చేరువైంది. 90 తర్వాత కూడా విశ్వసనీయమైన వార్తలకు ఆకాశవాణి మారుపేరుగా ఉంది. ఇది కేవలం ఒక రేడియో మాత్రమే కాదు, తెలుగు చరిత్రకు సజీవ సాక్ష్యం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో 90 తెలుగువారి వెలుగు దివ్యగా ఆకాశవాణి వెలుగుతోంది. ఇవండి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలను విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్.

0: షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా. యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు భక్తి కుసుమాలు, భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం వింటున్నారు.

ఇంతవరకు భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఆర్కిడేరియం, నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శించారు. ఆర్కిడేరియం వద్ద గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్, ఇతర ప్రముఖులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాతావరణ నియంత్రణ పద్ధతిలో వివిధ రకాల ఆర్కిడ్ పూల మొక్కలను ప్రదర్శించే ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ ఆమె సిక్కిం రాష్ట్ర విశిష్ట పర్యావరణ వృక్ష సంపదను తిలకించారు. రేపు రాష్ట్రపతి నాథులా పాస్ను సందర్శించడంతో పాటు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పర్యటనలో చివరి రోజున ముర్ము సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పతకాన్ని బహూకరిస్తారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాజస్థాన్ బికనేర్ జిల్లా సంచు సరిహద్దు అవుట్పోస్టులో జరిగిన బీఎస్ఎఫ్ సైనికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బాహ్య శత్రువులతో పాటు వారికి దేశం లోపల సహకరిస్తున్న అంతర్గత శక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ భద్రత కోసం బీఎస్ఎఫ్, సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, పౌరులతో కూడిన 4 అంచెల రక్షణ వ్యూహం ఎంతో అవసరమని అమిత్ షా అన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వ కార్యక్రమాలను కొనియాడుతూ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అమృతకాలంలో దేశం ముందంజలో దూసుకుపోతున్న తరుణంలో ముఖ్యంగా నారీశక్తి, యువత, రైతన్నలకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఉపరాష్ట్రపతి తన వ్యాసంలో చక్కగా వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వామి వివేకానంద, తిరువళ్లూర్, సుబ్రహ్మణ్య భారతి వంటి మహానుభావుల ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి ఈ వ్యాసం ద్వారా పిలుపునిచ్చారని ప్రధానమంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రగతి, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై సభ్య దేశాలు సుదీర్ఘంగా సమీక్షించాయి. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి కె నాగరాజ్ నాయుడు వెల్లడించారు. సముద్ర భద్రత, ఆర్థిక శ్రేయస్సు, సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ అనే 4 ప్రధాన అంశాలపై ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రులు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించారని తెలిపారు.
1: The foreign ministers meeting has demonstrated the Quad's continued focus on practical cooperation and delivery oriented initiatives that contribute to peace, stability, resilience and prosperity of the Indo-Pacific. At the end of the meeting, Quad partners have adopted 4 documents, a joint statement on the Indo-Pacific energy security and the Quad critical minerals initiative framework.
0: న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తో

0: షిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి స్థిరత్వానికి కీలకంగా మారిందని చెప్పారు. స్వేచ్ఛ పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో క్వాడ్ దేశాలదే ప్రధాన బాధ్యత అని జయశంకర్ స్పష్టం చేశారు.
1: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges as we intend to do.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమని అన్నారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాలుగు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల తదుపరి ప్రక్రియలు, రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫైయర్ వన్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్స్కు చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫైయర్ 2 రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. రేపు మొహాలీలోని న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ షెట్లర్లు పివి సింధుతో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు 21-17, 21-18 తేడాతో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్ధానిపై వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. మరోవైపు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడీ 26-28, 21-15, 21-13 స్కోరుతో అమెరికాకు చెందిన ప్రెస్లీ స్మిత్, చెన్ జీఈ జోడీపై విజయం సాధించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈ టోర్నమెంటుకు సంబంధించిన అధికారిక లోగో, జెర్సీ, మాస్కట్ను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం

0: అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ వన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ఇవాల్టి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడి కోత అనంతరం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఏ శ్రీనివాసులు. నేను కృషి విజ్ఞాన కేంద్రం కలికిరి నందు ఉద్యాన శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ప్రస్తుతం ఉద్యాన పంటలలో ప్రధాన పంట అయినటువంటి పళ్ళ తోటల్లో ప్రధాన పంట అయినటువంటి మామిడి సాగుకు సంబంధించిన అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మామిడి కోత దశలో ఉంది. కొన్ని చోట్ల కోత కంప్లీట్ అయిపోయింది, కొన్ని చోట్ల కోత చేయవలసిన అవసరం కూడా ఉంది. రైతులు ప్రస్తుతం మామిడిలో చేయవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు మామిడి కాయ కోత అనంతరం రైతులు చేయవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, మామిడిలో కాయ కోత అనంతరం మామిడి చెట్లకు ఒక 10 నుంచి 15 రోజులు విశ్రాంతిని ఇవ్వాలి. తద్వారా కాయ కోత అనంతరం చెట్టుకు ఏర్పడిన స్ట్రెస్ నుంచి చెట్టు కొంచెం రిలాక్స్ అవుతుందండి. దాని తర్వాత మొక్కలకు మనము కొమ్మ కత్తిరింపులు అనేది చేపట్టాలి. సో మామిడిలో కొమ్మ కత్తిరింపులు అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మామిడి పంటను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తీసుకోవాలన్నా, అదేవిధంగా చెట్లలో ఉన్న పురుగులు తెగుళ్ళ సమస్యలను తగ్గించుకోవాలన్నా, వ్యాధిగ్రస్తులైన కొమ్మలను భాగాలను తీసివేయాలన్నా మనము కొమ్మ కత్తిరింపులు ఖచ్చితంగా చేపట్టాలి. ఈ కొమ్మ కత్తిరింపుల గురించి మీకు క్లుప్తంగా చెప్తానండి. మామిడిలో కొమ్మ కత్తిరింపులు చేయాల్సిన విధానం గురించి, మామూలుగా చిన్న వయసున్న చెట్లకు మనము 1 నుండి 3 సంవత్సరాల వయసున్న చెట్లకు మనము ట్రైనింగ్ విధానంలో చెట్లను మనము కొమ్మ కత్తిరింపులు చేస్తాం, దాన్ని ట్రైనింగ్ అంటాం. దాని తర్వాత 3 లేదా 5 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము కొమ్మ కత్తిరింపులు అనేవి చేస్తూ రావాలి. ఈ మొదటి 3 సంవత్సరాల్లో మనము కొమ్మ కత్తిరింపులను ప్రతి 3 లేదా 4 నెలలకు ఒకసారి మనం జరపాల్సి వస్తుంది. సో దీన్ని మనము కొమ్మ కత్తిరింపులు ప్రతి 1 అడుగు మన మొక్క నాటిన ఎత్తు నుండి పైనుండి కిందకు 1 అడుగు మనం కట్ చేసినట్లయితే, మొక్క నాటిన తర్వాత కట్ చేసిన భాగం నుండి మనకు గుబురుగా వచ్చే శాఖలను అందులో 1-3 కొమ్మలు ఉంచి మిగతా అన్నీ మనం వివిధ దశల్లో ఉన్న 3 కొమ్మలను మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసేయాలి. దాని తర్వాత మనము దాని నుండి 1-3 నెలలు మిగతా భాగాలు పెరిగిన తర్వాత మళ్ళీ దాని నుండి 1 అడుగు లేదా అంటే 1½ అడుగు లేదా 1 కనుపు వెనక్కి కట్ చేయడం ద్వారా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా చిగురు లేత చిగురు వస్తుంది, దాని నుంచి మళ్ళా కొమ్మలు వస్తాయి. సో ఈ రకంగా మనము మామిడిలో మొక్కలు

నాటిన తర్వాత కొమ్మ కత్తిరింపులు చేసుకోవడం వల్ల ఒక 3 లేదా 4 సంవత్సరాలకు మొక్క పెరుగుదల ఎలాగుంటుందంటే, మనము వర్షాకాలంలో వర్షంలో తడవకుండా గొడుగు పట్టుకున్నప్పుడు దాని ఆకారం ఎలాగైతే ఉంటుందో, పైన గొడుగు క్లాత్ ఉన్న భాగము, ఆ రకంగా మనకు ఒక 3 లేదా 5 సంవత్సరాల లోపల మనము చెట్టుని వచ్చేటట్టుగా చూసుకోవాలి. దీనిని ట్రైనింగ్ అని అంటారు. దీని తర్వాత ప్రూనింగ్. ప్రూనింగ్ ఎలా చేసుకోవాలంటే, ప్రూనింగ్ చేసుకునేటప్పుడు మొక్క ఎత్తు అనేది కొద్దిగా ఎత్తులో ఉంటుంది. 5 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న చెట్ల అన్నిటికీ ప్రూనింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రూనింగ్ చేసేటప్పుడు రైతు అన్ని కొమ్మలను చేరుకోలేడు. కనీసం 30% కొమ్మలనైనా మనము ప్రూనింగ్ ద్వారా కొమ్మ కత్తిరింపులు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ కొమ్మ కత్తిరింపులు చేసే విధానం గురించి, ముఖ్యంగా గత సంవత్సరం వచ్చిన పంటలో కాయ కోత అనంతరం మిగిలిపోయిన తొడిమలను మనము మొదటగా ఈ కొమ్మ కత్తిరింపులో ఏదైతే మనం పనిముట్లు వాడతామో, సికేచర్స్ అంటామో, వాటి సహాయంతో ఒక కనుపు వెనక్కి కత్తిరించడం ద్వారా ఆ అవశేషాలను తీసివేయడానికి ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత అదేవిధంగా మొక్కలు అక్కడక్కడ ఎండిపోయిన కొమ్మలు లేదంటే వ్యాధిగ్రస్తమైన కొమ్మలను కూడా సికేచర్ లేదా లాపర్ లేదా రంపం సహాయంతో మాత్రమే మనము కొమ్మ కత్తిరింపులు చేయాలి. సో మామిడిలో కొమ్మ కత్తిరింపులకు ఉపయోగించే పనిముట్లు విషయానికి వచ్చినట్లయితే, సికేచర్, దీన్ని మనం కేవలము 1 ఇంచు లేదా అంతకంటే తక్కువ మందం గల కొమ్మలను కత్తిరించడానికి మాత్రమే ఉపయోగిస్తాము. నెక్స్ట్ వచ్చేసి లాపర్ అంటారు. ఇదేంటంటే కొంచెం 1 లేదా అంతకంటే ఎక్కువ మందం గల కొమ్మలను కత్తిరించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా 6 అడుగుల నుంచి 7-8 అడుగుల ఎత్తు వరకు మనము ఈ లాపర్ సహాయంతో కొమ్మ కత్తిరింపులు చేసుకోవచ్చు. 3 ఇంచులు లేదా అంతకంటే ఎక్కువ మందం ఉన్న కొమ్మలను మనం కత్తిరించడానికి రంపంని ఉపయోగించవచ్చు. ఈ రంపంలో కూడా నార్మల్ చేత్తో కట్ చేసే రంపం ఉంటుంది, అదేవిధంగా చైన్సా అంటాం. సో ఇది యంత్రం ద్వారా నడిచే రంపం ఉంటుంది. సో దీని ద్వారా మనము లావు కొమ్మలను, పెద్ద దలసరిగా ఉన్న కొమ్మలను కత్తిరించడానికి ఆస్కారం ఉంటుంది. కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు రైతులు చేసే పొరపాట్లు ఏంటంటే, కొడవలు లేదా గొడ్డలి తీసుకుని కొమ్మ కత్తిరింపులు చేయకూడదు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, పెద్ద కొమ్మలను గొడ్డలు లేదా కొడవలతో నరకడం ద్వారా దాంట్లో చీలికలు ఏర్పడి, ఆ చీలికలు అలాగే కొనసాగించబడి నెక్స్ట్ బ్రాంచ్కి కూడా స్ప్రెడ్ అయ్యే చీలికలు ఏర్పడతాయి. ఈ చీలికల నుంచి మనకు వర్షాలు వచ్చినప్పుడు ఆ భాగంలో బంక కారణం వల్ల వ్యాధి కారకమైన బ్యాక్టీరియా, ఫంగస్ చేరి అది పూర్తిగా ఆ కొమ్మ భాగం ఎండిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అది వ్యాధి ఉధృతి ఎక్కువైనప్పుడు పూర్తి చెట్టు కూడా ఈ వ్యాధి అనేది సంక్రమించి పూర్తి చెట్టు తీసివేయాల్సిన అవసరం కూడా వస్తుంది. సో తద్వారా మామిడి రైతులు ఖచ్చితంగా మామిడి కొమ్మ కత్తిరింపులు వాడే పనిముట్ల ద్వారా మాత్రమే మనము ఈ కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. సో కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మనకు చెట్టు లోపలికి గాలి వెలుతురు ప్రసరించేటట్టుగా మనము చెట్టు పైభాగంలో, అంటే మనం చెట్టు కింద నిలబడితే తల మీద భాగం వచ్చేటట్టుగా ఉండే ప్రధాన కొమ్మను మనం తీసివేసినట్లయితే, పైనుండి వచ్చే సూర్యరశ్మి ద్వారా చెట్టు లోపల ఉండే వివిధ బ్రాంచెస్, చిన్న చిన్న కొమ్మలు అన్నింటి మీద మనకు ఎండపడే అవకాశం, ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం దిశల్లో కూడా మనము ఈ కొమ్మలు దట్టంగా లేకుండగా మనము పల్చగా చేసుకున్నట్లయితే, ఆ దిశల్లో మనకు గాలి ప్రసారం జరిగినప్పుడు కూడా లోపలికి మనకు ఈ గాలి అనేది బాగా ప్రసరించి మైక్రోక్లైమేట్ అనేది నెలకొల్పబడకుండగా కాపాడుకోవచ్చు. ఈ రకంగా చేసుకోవడం వల్ల చాలా రకాల మామిడిలో ప్రధాన సమస్య అయినటువంటి పురుగులు, తెగుళ్ళు, ముఖ్యమైనటువంటి తేనెమంచు పురుగు, అదేవిధంగా తామర పురుగు, ఇలాంటి పురుగుల ఉధృతిని మనము చాలా వరకు నివారణ చేసుకోవచ్చు. సో ఈ రకంగా కొమ్మ కత్తిరింపులు చేసుకోవడం వల్ల మన మామిడిలో సహజమైన గుణం ఏంటంటే, ముదిరిన కొమ్మల్లో మనకు పూత మరియు పిందె వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొమ్మ కత్తిరింపులు చేపట్టిన 6 నెలలకు మనకు మామిడిలో కొమ్మ కత్తిరింపులు ఆవశ్యకత ఏంటంటే, సహజంగా మామిడిలో ముదిరిన కొమ్మల మీద మాత్రమే మనకు పూత అనేది వస్తుంది. కాబట్టి మనము జూన్, జూలై లేదా ఆగస్టు మాసంలో కొమ్మ కత్తిరింపులు చేపట్టడం ద్వారా ఆ లేత ఎగుర్లు రావడం జరుగుతుంది. ఆ లేత ఎగుర్లు మనకు నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ముదిరి వాటి మీద మనకు ఎగురు అనేది రావడం జరుగుతుంది. సో మనము ఖచ్చితంగా ఈ కొమ్మ కత్తిరింపులు చేపట్టిన ప్రదేశంలో కొత్త ఎగుర్లు వస్తాయి. ఆ ఎగుర్ల నుంచి మనము డిసెంబర్, జనవరి మాసాల్లో మనము పూతను గమనించడం జరుగుతుంది. కాబట్టి మామిడిలో కొన్ని రకాలైనటువంటి ఆల్టర్నేట్ బేరింగ్, అంటే

ప్రతి సంవత్సరం కాపుకురాని రకాల్లో కూడా మనము చాలా వరకు మనకు పూత మరియు పిందె మరియు ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో కొమ్మ కత్తిరింపులు అనేది ఖచ్చితంగా మామిడిలో చేపట్టాలి. నెక్స్ట్ మనకు మామిడిలో కొమ్మ కత్తిరింపులు చేపట్టిన తర్వాత ఏర్పడిన గాయం ప్రదేశంలో మనము బోడో మిక్సర్ 1% లేదా కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా నెక్స్ట్ ఆ ఏర్పడిన భాగం నుంచి ఏ రకమైన రోగాలు సంక్రమించకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ పెద్ద కొమ్మలు అయినట్లయితే అలాంటి కొమ్మలకి మనం బోడాక్స్ పేస్టు లేదా కాపరాక్సి క్లోరైడ్ని పేస్ట్ మాదిరి తయారు చేసి దాని మీద పూయాలి. పెద్ద కొమ్మలను కత్తిరించేటప్పుడు కొద్దిగా ఏటవాలుగా ఉంచి రంభంతో కత్తిరించడం ఉత్తమం. తద్వారా వర్షం వచ్చినప్పుడు నీళ్లు నిల్చకుండా ఏటవాలుగా ఉండడం వల్ల అది జారిపోయి వెంటనే ఆరిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు రైతులు ఖచ్చితంగా పాటించి నెక్స్ట్ పంటను క్రమం తప్పకుండా తీసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ కొమ్మ కత్తిరింపులు చేపట్టిన తర్వాత రైతులు చేయవలసిన ప్రధానమైన పని ఏంటంటే ఎరువుల యాజమాన్యం. సాధారణంగా మామిడి తోటలు బహువార్షిక పంటలు కాబట్టి అక్కడ నేలల్లో చాలా వరకు కార్బన్ శాతము లేదంటే నేలలో సత్తు అనేది చాలా వరకు తగ్గుతూ వస్తుంది సంవత్సరం సంవత్సరం. సో ఖచ్చితంగా మామిడి రైతులు ఎండిన పశువుల ఎరువు లేదంటే వర్మి కంపోస్టు లేదంటే కోళ్ళపెంట అలాంటి మెన్యూర్స్ని ప్రతి సంవత్సరం 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల వయసున్న చెట్లకు సుమారుగా 50 నుంచి 70 కేజీల వరకు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత మనకు మామిడిలో ప్రధానంగా ఎరువుల యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా నత్రజని, భాస్వరము, పొటాష్ ఈ ఎరువులను మనము చాలా వరకు ఈ సూటి ఎరువుల రూపంలో ఇచ్చుకోవడం ఉత్తమం. అందులో ముఖ్యంగా యూరియా, సూపర్, పొటాష్ ఈ రూపంలో ఇచ్చుకోవడం ఉత్తమం. దాంట్లో ముఖ్యంగా మనము యూరియాను 10 సంవత్సరాల వయసున్న చెట్టుకు 1 సంవత్సరానికి సుమారుగా 2 కేజీల 150 గ్రాముల దాకా ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా భాస్వరాన్ని సుమారుగా 6 కిలోల 250 గ్రాముల దాకా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా పొటాష్ను 1 కేజీ 600 గ్రాముల దాకా ఇవ్వవలసిన అవసరం వస్తుంది. సో ఈ సూచించిన ఎరువుల మొత్తాన్ని ఒకే దఫగా కాకుండా 3 సమాన భాగాలుగా చేసి మొదటి భాగాన్ని జూన్ జూలై మాసంలోను, 2వ భాగాన్ని సెప్టెంబర్ అక్టోబర్ మాసంలోను, 3వ భాగాన్ని కాయ ఎదుగుదల దశ ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి మార్చ్ మాసంలోను ఇవ్వవలసిన అవసరం అయితే ఉంటుంది. ఈ సూచించిన ఎరువుల్లో ఈ నత్రజని శాతాన్ని మనము ఈ పశువుల ఎరువు వాడకం వల్ల 50% మనం తగ్గించి వేసుకోవచ్చు. తద్వారా మనం వాడే యూరియాను కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ పశువుల ఎరువు కనుక రైతు ఆ సంవత్సరంలో వేయకపోతే ఖచ్చితంగా నత్రజని దాన్ని సూచించిన మొత్తాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. మామిడిలో స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల ఆవశ్యకత కూడా చాలా ఇవ్వవలసిన అవసరం. ఎందుకంటే బహువార్షిక పంటల్లో భూమిలో సూక్ష్మ పోషకాల లభ్యత చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రైతు బయట నుండి పిచికారి రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మామిడిలో సూక్ష్మ పోషకాలు మనకు ఐఏహెచ్ఆర్ వాళ్ళు రూపొందించిన అర్కా మ్యాంగో స్పెషల్ లేదంటే బయట మార్కెట్లో దొరికే ఏవైనా సూక్ష్మ పోషకాలను తీసుకుని లీటర్ నీటికి 5 గ్రాములుగా కలిపి పిచికారీ చేయాలి. సో మామిడిలో పిచికారీ చేసేటప్పుడు 3 నుంచి 4 దఫాలుగా మామిడిలో ఈ సూక్ష్మ పోషకాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా స్టార్టింగ్ మనము జూన్ జూలై మాసంలో కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత ఒకసారి, సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో 2వసారి, అదేవిధంగా పిందె ఏర్పడిన తర్వాత ఒకసారి, కాయ ఎదుగుదల దశలో ఇంకొకసారి, ఈ విధంగా 4 దఫాలుగా మనము ఈ సూక్ష్మ పోషకాలను మామిడి చెట్లకు పిచికారీ చేసినట్లయితే మనకు ప్రతి సంవత్సరం కాయ నాణ్యత తగ్గకుండగా అదేవిధంగా ప్రతి సంవత్సరం కాపు కాయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కాయలో ఎటువంటి పోషకాలోపాలు లేకుండగా దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. సో ఖచ్చితంగా రైతులు ఎరువుల యాజమాన్యం ఖచ్చితంగా చేపట్టాలి. ఎరువుల యాజమాన్యం చేపట్టే ముందు మనకు జూన్ జూలై మాసంలో వర్షాలు పడేటప్పుడు ఈ పచ్చిరొట్ట ఎరువులను కనుక రైతులు వాడినట్లయితే చాలా వరకు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువులైనటువంటి జనుము లేదా జీలుగ విత్తనాలను జూన్ లేదా జూలై మాసంలో మనము 1 ఎకరాకు 10 కేజీలు చల్లుకుని ఆ మొక్కలు 45 రోజుల తర్వాత లేదంటే మనకు మొక్కల్లో పూత 50% వచ్చిన తర్వాత కనుక దాన్ని భూమిలో కలిపి దున్నేసినట్లయితే ఆ నేల అనేది గుల్ల

బారి వర్ష నీటిని బాగా గ్రహించడము, అదేవిధంగా నేలలో కర్బన శాతం పెరగడము, అదేవిధంగా నేలలో ఉండే బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా సమృద్ధిగా పెరిగి మనకు నేల యొక్క ఆరోగ్యం అనేది పెరుగుతుంది. సో మామిడి రైతులు ఖచ్చితంగా పచ్చిరొట్ట ఎరువులను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాడితే నేలని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మామిడి రైతులు కొంతమంది చాలా సంవత్సరాల చెట్లను లేదంటే ముదిరిన తోటలను ప్రస్తుతం పెట్టుకొని తక్కువ

0: అదేవిధంగా ప్రస్తుతం మామిడి రైతులు కొంతమంది చాలా ముదిరిన చాలా సంవత్సరాల చెట్లను లేదంటే ముదిరిన తోటలను ప్రస్తుతం పెట్టుకొని తక్కువ దిగుబడితో ఆదాయాన్ని తక్కువ ఆర్జిస్తున్నారు. అలాంటి తోటలున్న రైతులకు ఈ జూలై నుంచి సెప్టెంబర్ మాసం వరకు తోటలను పునరుద్ధరించుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో మామిడి తోటల పునరుద్ధరణ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి తోటల పునరుద్ధరణ ఎందుకు చేసుకోవాలి అనేది ఫస్ట్ రైతులు తెలుసుకోవాలి. సో పాతకాలంలో పెట్టిన 40 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న చెట్లలో దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా యాజమాన్య పద్ధతులు కూడా చేపట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా కాయలు తెంచడం, కొన్ని రకాల పిచికారులు చేయడానికి కూడా రైతులు అంత ఎత్తులో వెళ్ళి చేయలేరు. అదేవిధంగా కాయల కోత కూడా ఇబ్బందిగా డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే కొన్ని పాత తోటల్లోన దిగుబడి అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి సమస్యలన్నీ తగ్గించి దిగుబడి పెంచుకోవడానికి రైతు ఖచ్చితంగా మామిడి తోటలను పునరుద్ధరణ చేసుకోవాలి. సో ఈ పునరుద్ధరణ చేసుకునేటప్పుడు రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే తోట మొత్తం ఒకేసారి కాకుండా ఒక వరుస మార్చి ఒక వరుస లేదంటే ఒక చెట్టు వదిలి ఒక చెట్టు ఒక ఈ సంవత్సరం చేసుకుని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం వల్ల కొద్ది భాగమైనా వచ్చే ఇన్కమ్తో ఆ ఇయర్ రైతుకి ఆదాయం అయితే వస్తుంది. సో ఈ తోటల పునరుద్ధరణ విషయానికి వచ్చినట్లయితే మనం సెలెక్ట్ చేసుకున్న చెట్లను ఏదైతే పునరుద్ధరణ చేసుకోవాలి దాన్ని టాప్ వర్కింగ్ చేసుకోవాలి అనే చెట్లను భూమి నుండి 6 లేదా 7 అడుగుల దాకా వదిలి దాని పై భాగంలో మనము రంపము లేదా చైన్సా యంత్ర సహాయంతో కట్ చేయాలి. ఈ కట్ చేసేటప్పుడు సైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక అడుగు ముందుకు వదిలేసి కట్ చేయడం ఉత్తమం. తద్వారా ఏమవుతుందంటే మొక్క మళ్ళీ గుబురుగా ఎక్కువ శాఖలు వచ్చేటట్టుగా వివిధ దశల్లో మనకు కొమ్మల పెరుగుదల వచ్చేటట్టు సహాయపడుతుంది. దాని తర్వాత ఈ కత్తిరించిన భాగంలో బోడో పేస్ట్ లేదా కాపరాక్సిక్లోరైన్ పేస్ట్ మాదిరి తయారు చేసి మనం కత్తిరించిన భాగాల్లో పుయ్యడం ద్వారా వర్షాల ద్వారా వచ్చే రోగాలను లేదంటే కత్తిరించడం ద్వారా ఏదన్నా ఎండిపోవడం లాంటి సమస్యను రైతు నివారించుకోవచ్చు. ఈ కత్తిరించిన తర్వాత మొక్కలను ఒక 3 నుంచి 6 నెలలు వదిలేస్తే వాటి కత్తిరించిన భాగం నుంచి కొత్త శాఖలు అనేవి సమృద్ధిగా వస్తాయి. ఇందులో మనము కేవలము వివిధ దిశలలో ఉన్న ఒక 4 నుంచి 6 లేదా 7 శాఖలను మాత్రమే వదిలేసి మిగిలిన శాఖలను తీసివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు కావలసిన బ్రాంచెస్ మాత్రమే మనం పెట్టుకొని మిగతా వాటిని తగ్గించుకోవచ్చు. దాని తర్వాత మనం పునరుద్ధరణ చేసుకునేటప్పుడు మనకు కావలసిన రకాలు ఏవైనా బయట నుంచి మనం సాయాన్ని కలెక్ట్ చేసుకొని ఈ శాఖలను ముదిరిన కొమ్మల్లో ఒక పెన్సిల్ థిక్నెస్ అంటే పెన్సిల్ మందం ఉన్న పెన్సిల్ దడసరి ఉన్న శాఖలను ఎంచుకొని వాటిని వినీర్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో మనం అంటు కట్టుకొని ఒకే చెట్టులో వివిధ రకాల మామిడి రకాలను మనము పొందడానికి ఆస్కారం ఉంటుంది. లేదా ఒకే చెట్టులో మొత్తం రకాలను ఒకే రకంగా కూడా మనము తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా అంట్లు కట్టిన తర్వాత 1.5 నెల లేదంటే 2 నెలలు 45 డేస్ 45 రోజుల నుంచి 60 రోజుల తర్వాత అంటు కట్టిన భాగంలో ఉంచిన ప్లాస్టిక్ కవర్ను తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఈ కొమ్మ కత్తిరింపులు పునరుద్ధరణ చేసే చెట్లు అంటు కట్టిన తర్వాత మనము సమృద్ధిగా నీరు పెట్టి మరియు 2 కిలోల యూరియా, 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 1.5 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను 2 సమభాగాలుగా చేసి 6 నెలలకు ఒకసారి మనము ఇచ్చి సమృద్ధిగా నీరు ఇచ్చినట్లయితే ఈ భాగాల నుంచి మనకు 2 లేదా 3 సంవత్సరాల్లోనే ఈ చెట్లు మరీ కాపుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా రైతు వెంటనే ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ రకమైన జాగ్రత్తలు చేపట్టడం వల్ల మామిడిలో రైతులు క్రమం తప్పకుండా మంచి దిగుబడి మంచి నాణ్యతతో కూడిన దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో మామిడి రైతులు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. నమస్కారం.
1: ఇంతవరకు మామిడి కోత అనంతరం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసులు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ

0: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: రెండు వేల 2025-26 మార్కెటింగ్ సీజన్కు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2025-26 మార్కెటింగ్ సీజన్లో అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను రైతులకు అందించేందుకు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2025-26 మార్కెటింగ్ సీజన్లో పండించే రబీ పంటలకు అందించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలు ఒకింటికి ఈ విధంగా ఉన్నాయి. గోధుమ 2025-26 సంవత్సరానికి గాను క్వింటాలు ఒకింటికి 2425 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 150 రూపాయలు ఎక్కువ. బార్లీ 1980 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 130 రూపాయలు ఎక్కువ. పప్పుధాన్యాలు 2025-26 సంవత్సరానికి క్వింటాల్ ఒకింటికి 5650 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 210 రూపాయలు ఎక్కువ. కందులు క్వింటాల్ ఒకింటికి 6700 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 275 రూపాయలు ఎక్కువ. ర్యాపిడ్ సీడ్ ఆవాలు, ఇది 2025-26 సంవత్సరానికి గాను క్వింటాల్ ఒకింటికి 5950 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 300 రూపాయలు ఎక్కువ. కుసుమలు 5940 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 140 రూపాయలు ఎక్కువ. ఇంకా కూలీలు, ఎద్దులు, యంత్రాల కిరాయి, కౌలు చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల కోసం అయ్యే ఖర్చులు, పనిముట్లు, వ్యవసాయ నిర్వహణ వ్యయాలు, పెట్టుబడిపై వడ్డీలు, పెంపు సెట్ల నిర్వహణకు డీజిల్, విద్యుత్ ఖర్చులు, ఇతర చెల్లింపులు, కుటుంబ శారీరక శ్రమ విలువతో కలిపి నిర్ణయించడం జరిగింది. ఇది 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కేంద్రం ఆమోదించిన కనీస మద్దతు ధర.
2: ఎంగటేశన్న, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మనం ఎరువులేనా పురుగు మందులేనా ఇన్నీ వేసి పంటలు దిగుబడి రాక నానా యాతనలు పడతా ఉండం కదా. వెనకటికి మన పెద్దోళ్ళు ఏమీ లేకనే భూముల్లో బంగారం పండించరు కదయ్యా.
3: నిజమే చిన్నమ్మ, మనమేం చేస్తిమి? పోటీ ఇవ్వడి రసాయనాలు నేలలో కుమ్మరిస్తిమి, నేల పాడు చేసుకుంటుమి.
2: మరది అందుకేనయ్యా పెద్దల మాట సద్దిమూట అంటారు.
3: బాగా చెప్తివి చిన్నమ్మ, ఇప్పుడు కూడా మించిపోలే. ఆ ఎనకటి సేద్యం చెయ్యండనేసి ప్రభుత్వం రైతులందరికీ చెప్తా ఉంది. దీనికోసమే పరంపరాగత్ కృషి వికాస యోజన అనే పథకం తెచ్చి దీనికోసం 300 కోట్లు ఖర్చు చేయాలని ఉండదంట.
4: तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. अरे अब पहली वाली बात कहाँ,
5: पर हम तो सभी डाले हैं.
4: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं. खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
5: सच है?
4: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
5: ठीक है भाई, मैं भी अर्थ जैविक खेती शुरू करूंगा.
6: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

0: ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.
1: ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం చేస్తారు.

0: ವಾರು ಶ್ರೀಮತಿ ಟಿ ಸಂಯುಕ್ತ.
1: ಉಪಾಧಿ ಅನಗಾ ಮನುಷ್ಯ ತನ್ನ ಜೀವನ అవసరాల కొరకు ఎంచుకున్న ఆదాయ మార్గం. ప్రతి వ్యక్తి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఉపాధి అత్యంత ఆవశ్యకం. ఉపాధి ద్వారా వ్యక్తిగత ఆదాయం లభించి అవకాశాలు పెరిగితే నిరుద్యోగం తగ్గుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించడానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కొన్ని రకాల నైపుణ్య శిక్షణను ఇప్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. ఈ పథకం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకు వివరంగా తెలియజేస్తున్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి చిలుక కృష్ణ గారు. నమస్కారం సార్.
2: నమస్తే మేడం.
1: సార్, ముందుగా చెప్పండి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే ఏమిటి?
2: మేడం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వం వారు నిరుద్యోగులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఏర్పాటు చేసిన స్కీమ్. దీనినే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు.
1: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది?
2: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది గతంలో 1993లో ప్రధానమంత్రి రోజర్ యోజన అనే ఒక పథకము మరియు 1995లో ఉన్న REGP రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే ఒక పథకం. ఈ రెండు పథకాలను కలుపుతూ ప్రధానమంత్రి ఎంప్లాయ్ జనరేషన్ స్కీమ్ కింద PMEGP పథకాన్ని 2008 ఆగస్టు 15న గౌరవ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది.
1: ఓకే సార్, మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
2: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు, చేతి కళాకారులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడంతో పాటు మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ల డెవలప్మెంట్ చేయడం కోసం గ్రామాల్లో పట్టణాల్లో సబ్సిడీ కింద ఈ యొక్క PMEGP స్కీమ్ కింద ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటారు. బాగుంది సార్. మరి ఈ పథకానికి ఎవరు అర్హులంటారు? ఇంకా వారి వయస్సు ఎంతవరకు ఉండాలంటారు?
2: ఈ పథకానికి ముఖ్యంగా ఇండియన్స్ అయి ఉండాలి. భారతదేశంలో ఉంటూ భారతీయులై ఉండాలి. వాళ్ళ వయస్సు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. మరియు దీనికి మినిమం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. మరియు వీళ్ళు ఆధార్, పాన్ కార్డ్, EDP సర్టిఫికేట్ పొంది ఉండాలి.
1: EDP సర్టిఫికేట్ అన్నారు కదండి సార్, EDP సర్టిఫికేట్ అంటే ఏంటి సార్?
2: EDP సర్టిఫికేట్ అనగా ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో నిరుద్యోగులు కానీ చేనేత వృత్తి వారు కానీ వాళ్ళకు సంబంధించిన రంగాన్ని ఎంచుకొని ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళకు బహుకరించే సర్టిఫికేట్ ని EDP సర్టిఫికేట్ అంటారు.
1: బాగుంది సార్. మరి ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? దానికి అవసరమైన పత్రాలు ఏమిటి సార్?
2: ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గరలో ఉన్న ఏదైనా గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులలో మనకు కావలసిన లోన్ గురించి ముందుగా సంప్రదించాలి. మన యొక్క ప్రాజెక్ట్, మనం ఎలాంటి మైక్రో యూనిట్ ఏర్పరుచుతున్నామో వాళ్లకు తెలియజేసి ఆ మైక్రో యూనిట్ ని ఏర్పరచుకోవడానికి ఎంత అవుతుంది, దాని ద్వారా మనకు ఎంత లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో సంబంధిత బ్రాంచ్ మేనేజర్ కు మరియు ఫీల్డ్ ఆఫీసర్ కి చూపించడం ద్వారా వాళ్ళు మన యొక్క ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని బట్టి లోన్ మంజూరు చేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో PMEGP సైట్లో ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
1: ఈ పథకాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి వెబ్సైట్లను ఉపయోగించుకోవాలో చక్కగా తెలియజేశారు సార్. మరి లోన్ అన్నారు కదా, ఈ పథకం కింద ఎంతవరకు రుణ సహాయం లభిస్తుంది, దానికి వడ్డీ రేటు ఏ విధంగా ఉంటుంది సార్?
2: మేడం, ఈ పథకం అనేది 2 రకాలుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సపరేట్గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు స్థాపించబోయే మైక్రో యూనిట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అని 2 కేటగిరీలుగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్

0: సెక్టార్లో అప్ టు 10 లాక్స్ నుంచి అప్ టు 50 లాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే సర్వీస్ సెక్టార్లో మినిమం 5 లక్షల నుంచి మ్యాక్సిమం 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
1: పట్టణ ప్రాంత నిరుద్యోగులకు మరియు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఎలాంటి రుణ సదుపాయం ఎంతవరకు అందుతుందో చక్కగా వివరించారు సార్. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీ వస్తుందా? ఒకవేళ వస్తే ఎంతవరకు వస్తుంది?
0: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది సబ్సిడీ లింక్డ్ స్కీమ్. ఈ పథకం పెట్టడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించడం ద్వారా మైక్రో యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం. దీని ద్వారా వచ్చే సబ్సిడీ మనం పెట్టుకున్న మైక్రో యూనిట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి మినిమం 15% నుంచి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మనము పట్టణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పెట్టడం ద్వారా మినిమం జనరల్ కేటగిరీకి 15%, అదే ఎస్సీ ఎస్టీ మహిళా హిల్ ఏరియా ప్రాంతాల్లో ఉండే వారికి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు వాళ్ళు మైక్రో యూనిట్ పెట్టడం ద్వారా జనరల్ కేటగిరీకి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే మహిళా ఎస్సీ ఎస్టీ హిల్ ఏరియాలో నివసించే వారికి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సబ్సిడీ అనేది పట్టణ ప్రాంత మరియు గ్రామ ప్రాంత ప్రజలకు వేరువేరుగా ఉంటుందంటారు. చక్కగా తెలియజేశారు సార్. మరి ఒకవేళ అంతకు ముందే వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి, అంటే ఆ పాత వ్యాపారానికి రుణం అందే అవకాశం ఉందా?
0: ఉంటుంది మేడం, తప్పకుండా. ఇంత ముందుకు ఎస్టాబ్లిష్డ్ అయిన మైక్రో యూనిట్స్ ని కొనసాగించడానికి మరియు వాటిని అప్గ్రేడ్ ఇంకా మెరుగుపరచడానికి కావలసిన ఫైనాన్స్ ని సంబంధిత మైక్రో యూనిట్ డెవలప్ చేయడం కోసం ఎంతైతే క్యాపిటల్ అవసరం ఉంటుందో దానికి తగినట్టుగా మరికొంత పిఎంఈజీపీ పథకం కింద రుణం మంజూరు చేయడం జరుగుతుంది.
1: ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి వ్యాపారాలను నిర్వహించుకోవచ్చు?
0: ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన కొన్ని ఎంటర్ప్రైజెస్కు మాత్రమే ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది. అందులో ఎస్ఎస్జీలు, చారిటబుల్ ట్రస్టులు, సొసైటీలు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కోఆపరేటివ్ సొసైటీస్, ముఖ్యంగా అగ్రో ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఫారెస్ట్ బేస్డ్ సర్వీసెస్, మినరల్ బేస్డ్ సర్వీసెస్లలో ఈ యొక్క పిఎంఈజీపీ పథకం యొక్క సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ల ఆధ్వర్యంలో కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మరియు కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని నడిపించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గతంలో 2021-25 సంవత్సరానికి గాను పంచవర్ష ప్రణాళిక ప్రకారం 13,554 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దీనివల్ల 4 లక్షల యూనిట్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్కు 8 మంది చొప్పున 32 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను సందర్శించి మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఈడిపి సర్టిఫికేట్ను జత చేస్తూ మీరు పెట్టదలుచుకున్న యూనిట్ యొక్క వివరాలను తెలియజేసినట్లయితే ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్లు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్, అంటే అది రన్ అవుతుందా లేదా అనే దాని మీద విచారించి దానికి తగినట్టుగా ఎంత క్యాపిటల్ కావాలి మరియు అందులో మనం ఎంతవరకు ఓనర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద విచారించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకసారి బ్యాంక్ నుంచి మనము ప్రాజెక్ట్ రిపోర్టు అప్రూవ్ చేయించుకొని బ్యాంక్ నుంచి లోను వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలోని ఆన్లైన్ సెంటర్ ద్వారా పిఎంఈజీపీ సైట్లో మన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఆధార్ పాన్ కార్డు ఉపయోగించి మనం లోన్కు అప్లై చేసుకోవడం ద్వారా సంబంధిత యూనిట్ శాంక్షన్కు కావలసిన లోను మంజూరు చేయబడుతుంది.
1: సార్, మరి ఉదాహరణగా తీసుకుంటే ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణం తీసుకున్నారనుకోండి, ఎంతవరకు ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది? సబ్సిడీ ఎంతవరకు వస్తుంది?
0: మేడం, పిఎంఈజీపీ కింద లోన్ తీసుకున్నప్పుడు దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు, ఎలాంటి సెక్యూరిటీ తీసుకోకుండా ఇచ్చే లోన్. ఈ లోన్లో

0: టు బ్యాంక్ ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ ఆ బ్యాంకు నిర్ధారించుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది. సామాన్యంగా 11 నుంచి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్న లోన్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో మన లోన్ అనేది 2 కేటగిరీలుగా చేయబడడం జరుగుతుంది. మన ప్రాజెక్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా లేదా సర్వీస్ సెక్టారా అని నిర్ధారించుకున్నాక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఓనర్ కాంట్రిబ్యూషన్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంక్ వాళ్ళు లోన్ రూపంలో అందిస్తారు. ఆ విధంగానే సర్వీస్ సెక్టార్లో కూడా మనం మినిమం ఓనర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ పోను, మిగిలిన అమౌంట్ని బ్యాంక్ లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
1: తీసుకున్న రుణానికి ఎంతవరకు వడ్డీ పడుతుంది, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొదలైన అంశాల గురించి చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా నా మనసిస్తారా చిత్రం కోసం రాజేష్, సునీత పాడిన ఈ పాటకు సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, రచన సీతారామ శాస్త్రి.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్ర కుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట బావగారు బావున్నారా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు సంగీతం మణిశర్మ, రచన చంద్రబోస్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం సౌజన్యంతో ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
4: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర

0: నాటికలు సామాజిక ప్రయోజనం. ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ప్రసంగం వింటారు.
1: 1936 జూన్ 8 తేదీన ఆల్ ఇండియా రేడియో అనే నామకరణం జరిగింది. తర్వాత రోజుల్లో ఆకాశవాణిగా రూపాంతరం చెందిన ఆల్ ఇండియా రేడియో 90 ఏళ్లు నిండి తన నవతీతరణం పండుగను ఈ సంవత్సరం జూన్ 8 తేదీన చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి ఉద్యోగులందరికీ నా అభినందనలు, శ్రోతలందరికీ నా శుభాకాంక్షలు. ఈ 90 సంవత్సరాలలో దేశ ప్రగతికి, భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి ప్రజాజీవితంతో పెనవేసుకుని రేడియో ప్రభావం ఎదుగుతూ వచ్చింది అనే విషయం మనందరికీ తెలుసు. రేడియో కేవలం ఒక లిటరీ క్లబ్ కాదు. సామాన్య శ్రోతల అభిరుచిని, అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని వారి తపన తీరేలా సామాన్య శ్రోతలకు అర్థమయ్యే భాషను ప్రోత్సహించడం, తద్వారా దేశ ప్రగతికి తోడ్పడటం ఆల్ ఇండియా రేడియో విధానం అని స్వతంత్ర భారత తొలి సమాచార ప్రసార శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశంలోని రేడియో వ్యవస్థకు కొత్త ఊపిరిలూదుతూ భాషా సాహిత్య సేవకు, సంవిధానానికి దిశానిర్దేశం చేశారు. రేడియోతో నాకు 73 సంవత్సరాల అనుబంధం ఉంది. అవును, అక్షరాల 73 సంవత్సరాలు. 1953 సంవత్సరంలో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఆట విడుపు కార్యక్రమంలో రామాగుమ్మడి మీంట ఉందా, రత్నాగుమ్మడి మీంట ఉందా అంటూ తన కోడిపిల్లలను ఎవరో దొంగిలించుకుపోతే ఇంటింటికి తిరిగి వాటిని వెతికే కోడి కథ మా అమ్మగారు నాకు చిన్నతనంలో నేర్పింది. ఆట విడుపు కార్యక్రమంలో చెప్పాను. రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావు గారు ప్రోగ్రాం అయిపోయాక తొక్కుడు మిఠాయి మా పిల్లలందరికీ ఇచ్చారు. అలా 73 సంవత్సరాల క్రితమే తొక్కుడు మిఠాయి తీపి గుర్తుతో ఆల్ ఇండియా రేడియోతో నా అనుబంధం ఆరంభమైంది. ఇక ప్రస్తుతానికి వస్తే 1963లో ప్రారంభమైన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 1971లో పూర్తిస్థాయి ప్రసారాలు అందించే కేంద్రంగా మారింది. అప్పట్లో ఆకాశవాణి కేంద్రం ద్వారకానగర్లో ఉండేది. అక్కడ నుండే కోకా సంజీవరావు గారు, భౌడిపాటి విశ్వనాథం గారు, పాండురంగ గారు అనేక నాటకాలు, కార్యక్రమాలు సమర్పించారు. విశాఖపట్నం కేంద్రం ఆధ్వర్యంలో ప్రసారమైన మొట్టమొదటి కార్మికుల కార్యక్రమం 1971 జనవరి 2 తేదీన కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ తరఫున నా నిర్వహణలో భౌడిపాటి విశ్వనాథం గారి సమర్పణలో ప్రసారమైంది. నేను రాసిన గ్యాలం కోరికిన చాప నాటికకు మా కంపెనీ కార్మికులు గళం అందించారు. అదొక మరిచిపోలేని అనుభూతి నాకు. గంధపు చెట్లను నరికి విదేశాలకు తరలించే స్మగ్లింగ్ ముఠ ఆట కట్టించిన విషయంలో సాగిన నాటకం అది. అలా గత 55 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి సుమారు 50కి పైగా నాటికలు, నాటకాలు, రూపకాలు, ఇంకో 50కి పైగా కథలు, వ్యాస ప్రసంగాలు రాసే అవకాశం నాకు కలిగింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పూర్తిస్థాయి ప్రసార కేంద్రంగా రూపొందించిన తర్వాత నాటక విభాగం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నో గంట నాటకాలు, ఇంకెన్నో అరగంట నాటకాలు, ఇంకెన్నో పావుగంట నాటకాలు, దేశభక్తిని పెంపొందించేవి కొన్ని, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేవి కొన్ని, కార్మిక భద్రతను ప్రబోధించేవి కొన్ని, వినియోగదారునికి అవగాహన కల్పించేవి కొన్ని, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసేవి ఇంకొన్ని, సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును తొలగించి ప్రగతి పథం వైపుకు దారి చూపి నడిపించేవి కొన్ని, వరకట్న దురాచారంపై ధ్వజమెత్తును కొన్ని, కడుపుబ్బా హాస్యంతో నవ్వించి ఆహ్లాదపరిచి ఆనందపరిచేవి మరికొన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే మన చుట్టూ ఉండి సమాజాన్ని నిత్యము ఉత్తేజపరిచే విధంగా విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైన నాటకాలు, నాటికలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్నీ వివిధ కోణాల్లో సమాజ ప్రగతికి, తద్వారా దేశ ప్రగతికి దోహదం చేసేవే. ఆకాశవాణి వార్షిక నాటక పోటీల్లో మొట్టమొదటిసారిగా బహుమతిని సంపాదించి పెట్టిన ఖ్యాతి శ్రీమతి మంజులూరి కృష్ణకుమార్ గారిదే. 1992 సంవత్సరంలో వారి నిర్వహణలో వచ్చిన జీవని నాటకానికి ప్రథమ బహుమతి వచ్చింది. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రాసిన జీవని కథను అనౌన్సర్ పివి శేషారత్నం గారు నాటకంగా మలిచారు. పోటీకలు పంపే సమయంలో కావలసిన ఇంగ్లీష్ అనువాదాన్ని కథకులు త్రిపుర అనే కలం పేరుతో పిలువబడే రాయసం త్రిపురాంతకేశ్వరరావు గారు చేశారు. హిందీ అనువాదం ఆంధ్ర విశ్వవిద్యాలయం లైబ్రేరియన్ నరసారెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. ఈ నాటకంలో ఏబి ఆనంద్ గారు, కె విజయలక్ష్మి గారు, మానసిక వికలాంగురాలైనటువంటి బాలికగా ముంజులూరి కృష్ణకుమార్ గారు, ఇంకా నాగమణి గారు తదితరులంతా పాల్గొన్నారు. జీవన నాటకం ద్వారా విశాఖపట్నం రేడియో కేంద్రానికి చాలా బహుమతులు వచ్చాయి. 1992 వార్షిక పోటీల్లో 2వ బహుమతి తీసుకొచ్చిన నాటకం అతడు అడవిని జయించాడు. ఎన్నో పదులు రేడియో నాటికల్లో నటించిన నటుడు ఎస్కే మిశ్రో గారు దాటిగా దాదాపు 40 నిమిషాల పాటు తన స్వర నటనతో శ్రోతలను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తారు. డాక్టర్ కేశవరెడ్డి గారు రచించిన నవలను విరియాల లక్ష్మీపతి గారు రేడియో నాటకీకరణ చేశారు. దీనికి ఆంగ్ల

అనువాదాన్ని డాక్టర్ చల్లా జయప్రద గారు, హిందీ అనువాదాన్ని నిర్మలానంద గారు అందించారు. కెవి రావు గారు, శ్రీమతి ఉషశ్రీగారులు సహకరించగా ఏవి రామారావు గారి నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రసారమైంది. పి ఉన్నికన్నన్ గారు సాంకేతిక సహకారం అందించారు. దరిచేరే దారి నాటకం 2005లో పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ విభాగం తరఫున బహుమతి సాధించింది. తుఫాను లాంటి విపత్కర సమయాలలో సముద్రం మీదకు వెళ్లిన జాలర్లను అప్రమత్తం చేయడంలో రేడియో నిర్వహించే పాత్ర గురించిన ఈ నాటకాన్ని అనౌన్సర్ బండి సత్యనారాయణ గారు రచించారు. కాకరపర్తి సత్యనారాయణ గారి నిర్వహణలో ఇది ప్రసారమైంది. 2009లో రొక్కం కామేశ్వరరావు గారి నిర్వహణలో ప్రసారమైన రంకె నాటకం ప్రశంసాపత్రాన్ని పొందింది. ఈ నాటకాన్ని బండి నారాయణస్వామి గారు రచించారు. చంద్రశేఖర్ ఆజాద్ ప్రధాన నాయకుడిగా కానుక నాటిక ప్రసారమైంది. 1794 జూలై 10వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీకి, విజయనగర సంస్థాన రాజులకు మధ్యన జరిగిన యుద్ధం పద్మనాభ యుద్ధం. పద్మనాభ యుద్ధం పేరుతో విశాఖపట్నం కేంద్రం గంట వ్యవధి గల నాటకం ప్రసారం చేసి ఉత్తరాంధ్ర ప్రజలను ఎంతో ఉత్తేజపరిచింది. గాహే తవజయ గాథ 1857 నుండి 1947 వరకు జరిగిన స్వాతంత్రోద్యమ చరిత్ర సంగ్రహాన్ని ఎంతో ఉత్తేజం కలిగించే రీతిలో 18 భాగాలు గల ఒక ధారావాహికగా నాటకీయత గల రూపకంగా తీర్చిదిద్ది 2017 ఆగస్టు 15 నుండి డిసెంబర్ 14 వరకు ప్రసారం చేసింది. ఈ రూపకంలోని విశేషం ఏమిటంటే ఆకాశవాణి విశాఖ కేంద్రంలో గల సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రూపకంలో ఏదో ఒక చోట తమ స్వర సహకారాన్ని అందించారు. సివి సూర్యనారాయణ గారు ఆకాశవాణిలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరడానికి ముందే నాటకరంగం మీద మంచి పట్టు ఉండడంతో ఆకాశవాణిలో నాటకాల నిర్వహణకు ఆయన అనుభవం ఎంతో తోడ్పడింది. డైలాగు తాను ఆశించిన మేరకు అందంగా స్పష్టంగా వచ్చే వరకు నటులకు సూచనలిచ్చి పలికించి రికార్డింగ్ చేయటంలో ఆయన ఎంతో ఓపిక ప్రదర్శించేవారు. ఏవి రామారావు, ఏబి ఆనంద్, ఏవి శేషారత్నం, మంత్రవాద మహేశ్వర్, కాటూరి విజయసారథి మొదలైన ఆకాశవాణిలోని వివిధ భాగాల ఉద్యోగులందరూ కూడా తమ శ్రావ్యమైన కంఠాలతో ఆకాశవాణి నాటకాలకు అందం సమకూర్చి పెట్టినవారే. రామవరపు శరత్బాబు గారి రచన వైజయంతి విలాసం, విశ్వనాథ సత్యనారాయణ గారి నవల స్వర్గానికి నిత్యంలకు శరత్బాబు గారి రేడియో నాటకీకరణ, విరియాల లక్ష్మీపతి గారి పంచమవేదం, ఆకెళ్ల గారి అమ్మ, శ్రీరాజు గారి కలికాలం, అత్తిలి కృష్ణారావు గారి నీడల క్రీడలు, కొత్తుత్తి భాస్కర్రావు గారి త్యాగరాజు, శూద్రక మహాకవి రచించిన మృత్యకటికకు తెలుగు నాటకీకరణ మట్టిబండితో పాటు వేమనయోగి, సింగినాథం జీలకర్ర, సర్దార్ కాకారాయుడు వంటి నాటికలను అందించిన కాశీ విశ్వనాథ్ గారు, సింధూరం రచించిన కృష్ణప్రసాద్ గారు, ఇంకా నాలుగో సింహం, ఇట్లు భవదీయుడు, పల్నాటి వీరచరిత్ర, చక్రవాక నాటకాలు, ఇలా అసంఖ్యాకమైనటువంటి నాటకాలను నాటికలను ప్రసారం చేసింది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కథా సరిత్సాగరం కూడా కొంతమంది రచయితల చేత నాటక రూపంలోకి మార్చి ప్రసారం చేయించడం జరిగింది. 2002 ప్రాంతంలో డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు రాసిన అశ్వత్థామ నాటకంలో ఏవి రామారావు గారి నిర్వహణలో ప్రసారమైంది. కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు హాస్యానికి పెద్దపీట వేస్తూ హాస్యతరంగం కోసం జంపజమా వెండి పండు, బడిత పూజ, 50-50 వంటి సుమారు 12కు పైగా హాస్య నాటికలను పండుగలు పబ్బాలకు ప్రత్యేకంగా రాంభట్ల నృసింహశర్మ గారి చేత రాయించి ఎక్కువగా ఆకాశవాణి సిబ్బంది గాళాలనే వినియోగించి వారి స్వీయ నిర్వహణలో ప్రసారం చేశారు. సాహిత్య చారిత్రక నాటకంగా రంగాభట్ల వారి రంగాజమ్మ కూడా కాకరపర్తి వారి సమర్పణలో ప్రసారమైంది. 1993-94 ప్రాంతాల్లో ఏ వెలుగులకి ప్రస్థానం అనే నా నవలికను పులిస్వారి పేరుతో గంట నాటకంగా మలిచి ప్రసారం చేయడం జరిగింది. అప్పట్లో ధనార్జన కోసం గల్ఫ్ దేశాలకు పరిగెత్తే ఉద్యోగుల కుటుంబాలు మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వలన ఇక్కడ ఎలా చితికిపోతున్నాయో వివరించిన నాటకం ఇది. 2013 ప్రాంతంలో దేవుడే రక్షించాలి అనే నా నవలను సదా మీ సేవలో అనే పేరుతో రేడియో నాటకంగా మలిస్తే అది రొక్కం కామేశ్వరరావు, సివి సూర్యనారాయణ గారుల నిర్వహణలో రొక్కం వారి సమర్పణలో 13 వారాల సీరియల్గా ప్రసారమైంది. ఇది ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్కి సంబంధించిన నాటకం. హఠాత్తుగా ఒక విపత్తు సంభవిస్తే ఆ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ప్రజలు ఎలా సహకరించి స్పందించాలి అనే విషయం మీద రాసిన నాటకం ఇది. ఇది విన్న అప్పటి పోలీస్ కమిషనర్ రచయితనైన నన్ను పిలిపించి అభినందించడం జరిగింది. నేను రాసిన మొట్టమొదటి గంట నాటకం జీవనయాత్ర. 1978 ప్రాంతాల్లో సలాది కనకారావు గారి సమర్పణలో ప్రసారమైంది. అంతకుముందు నీలిమంట, అద్దం, ప్రకృతి కిరణం వంటి అనేక పావుగంట నాటికలు వచ్చాయి. పానుగంటి వారి సాక్షి వ్యాసాలు 6 నేను నాటకీకరణ చేస్తే వాటిని భూషణరావు గారు తమ నిర్వహణలో ప్రసారం చేశారు. శ్రోతల నుంచి

0: మంచి స్పందన రావడంతో తర్వాత ఆదూరు సీతారామమూర్తి, ఇచ్చాపురపు రామచంద్రం, శ్రీరాజ్ మొదలైన వారిచే మొత్తం 24 వారాల వరకు జంఘాల శాస్త్రి జ్ఞానోపదేశాల పేరుతో వాటిని ప్రసారం చేయడం జరిగింది. వీటన్నిటిలోనూ పిచ్చివాని పాత్రను ఏవి రామారావు గారు పోషించారు. వినియోగదారులు కొన్ని సందర్భాల్లో ఎలా మోసపోతున్నారో వివరించి చెప్పే 6 నాటికలను లోకం పోకడ పేరుతో నేను రాసి ఇచ్చినవి ప్రసారం చేశారు. వాటికి రామానుజ సూరి గారు సంగీతం సమకూర్చారు. శ్రీమతి దుర్గాభాస్కర్ గారు ఇన్ఛార్జిగా ఉండగా మోహన్ కళ్యాణి అనే పేరుతో 6 నాటికలను, అలాగే సరిగమల పేరుతో 6 నాటికలను, పదనిసల పేరుతో మరో 6 నాటికలను నేను రాసిన వాటిని ప్రసారం చేశారు. వాటిలో మంత్రవాద మహేశ్వర్ గారు, శేషారత్నం గారు, కాటూరు విజయసారథ గారు, దుర్గాభాస్కర్ గారు మొదలైన వారు పాల్గొన్నారు. 1983 ప్రాంతాల్లో రైల్వే కార్యముఖుల జీవన విధానాన్ని నేపథ్యంగా తీసుకుని గండికోటి బ్రహ్మాజీరావు గారు రచించిన శ్రామిక శకట నవలను నేను నాటకీకరణ చేస్తే దాన్ని సీరియల్ నాటకంగా 6 వారాల పాటు కార్మికుల కార్యక్రమంలో ప్రసారం చేశారు. నాకు తెలిసినంతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించిన మొట్టమొదటి సీరియల్ నాటకం ఇదే. అలాగే 2017 చైతన్య దీపాలు పేరుతో సోషల్ అవేర్నెస్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ మొదలైన విషయాల మీద నేను రాసిన 1/2 గంట నాటకాలను 13 వారాల పాటు ప్రసారమయ్యాయి. ఈ సందర్భంగా కొంతమంది ఆకాశవాణి ఉద్యోగులు నాకు రేడియో నాటిక రాయడంలో సలహాలు ఇచ్చి మెళకువలు కూడా నేర్పించారని చెప్పడం సముచితం. 70 ప్రాంతాల్లో శ్రీ భౌడిపాటి విశ్వనాథం గారు నాటకం ఎత్తుగడలో ఉండే టెక్నిక్ గురించి చెబితే, తర్వాత రోజుల్లో సివి సూర్యనారాయణ గారు సన్నివేశాల పేర్పు, చిన్న డైలాగుల గురించి చెప్పారు. ఏబి ఆనంద్ గారు నటుడు పలకడానికి సులువైన డైలాగులు ఎలా ఉండాలో నేర్పించారు. దేవళ్ల బాలకృష్ణ గారు ఎలాంటి కథలు నాటకీకరణకు పనికి వస్తాయో వివరించి చెబితే, మిత్రుడు కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు డ్రామా ఎలా క్లోజ్ చేస్తే పండుతుందో, శ్రోతల హృదయాల్లో గుర్తుండిపోతుందో వివరించి చెప్పి కొన్ని నాటికలకు ఆ మార్పులను ఆచే చేయించారు. ఆకాశవాణిలో అడుగు పెట్టగానే చిరునవ్వుతో పలకరించి రికార్డింగ్కు అన్ని విధాలా సహకరించే దిలీప్ గారు లాంటి ఉద్యోగులు ఎంతమందో, ఆ రకంగా ఆకాశవాణిలోని మిత్రుల ద్వారా నేను నా రచనలకు మెరుగులు దిద్దుకోవడమే కాకుండా ఈ 80 ఏళ్ల వయస్సులో ఉత్సాహంగా ఆకాశవాణికి రాయగలుగుతున్నానని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. రచయిత ఎప్పుడూ నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉండాలని సూత్రం, నేను 100కి 100 పాళ్ళు నమ్ముతాను. అలా నా విషయంలో అయితే ఆకాశవాణి నా రచనా వ్యాసాంగాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా సహాయం చేసింది. చదువురాని సామాన్య జనాల్లో కూడా నాకు మన్నన తెచ్చిపెట్టింది కేవలం ఆకాశవాణి మాత్రమే. ఎందుకంటే 70వ దశకంలో రేడియోలో నాది ఒక కథ లేదా నాటిక వచ్చిందంటే ఆ మర్నాడు మా కోర్లకొట్టు మంగమ్మ, లాండ్రీ అప్పారావు, పాలు పోసే నాగయ్య, హెయిర్ కటింగ్ సెలూన్ తాతారావు, బజ్జీల బండి రామస్వామి, మా కంపెనీ బస్సు క్లీనర్ కొండలరావు అందరూ కూడా నన్ను ఓ హీరోని చూసినట్టు చూసి పలకరించేవారు. ఒక ఎక్కువ సర్క్యులేషన్ గల పత్రికలో నాది ఒక కథ వస్తే వచ్చే స్పందన కంటే రేడియోలో ఒక కథ లేదా నాటిక వస్తే లభించే స్పందన కనీసం 5-6 రెట్లు ఎక్కువ ఉండేది. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న విషయం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న ఆకాశవాణి సందేశం మున్ముందు మరింత సాకారం కావాలని ఆశిద్దాం.
1: మీరింతవరకు 90వ సంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర నాటికలు సామాజిక ప్రయోజనం ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫైను తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వివరాలు. దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాత్సవ, ఆర్థికవేత్త డాక్టర్ శమికా రవి సభ్యులుగా ఉంటారని, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. జనాభా మార్పు సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు పెను సవాలుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తుందని చెప్పారు. దేశంలో మారుతోన్న జనాభా తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాట్లను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. సెమీ కండక్టర్లు, విద్యుత్ వాహనాలు, సౌర ఫలకాలు, అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల తయారీలో, అత్యంత కీలకమైన ఖనిజాల విషయంలో భారత్ అమెరికా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో, కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, పెట్టుబడులు వంటి అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడమే ఈ ఒప్పందం లక్ష్యంగా చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై క్వాడ్ దేశాలు దృష్టి సారించాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: Our four nations are also market economies. We believe strongly that economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability, as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves, while also assisting others.
0: Anantaram, America Videshanga Karyadarshi మార్కో రూబియో మాట్లాడుతూ, భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4 జరిగిన క్రిటికల్ మినరల్స్ ఫోరంలోనే ఈ ఒప్పందానికి పునాది పడిందని ఆయన గుర్తు చేశారు. ఇలా ఉండగా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మెటోగి తదితరులు హాజరయ్యారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పీఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆవిర్భవించిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఆమోదం పొందుతోందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, అనేక దేశాల్లో దైనందిన జీవితంలో యోగా అంతర్భాగంగా మారిందని చెప్పారు. అహ్మదాబాద్లో జరగనున్న మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 భారతదేశ సాంప్రదాయ ఆరోగ్య సాధనమైన యోగాను ప్రపంచ క్రీడా విభాగంగా నిలబెట్టడంలో కీలకమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఈ ఛాంపియన్షిప్ కోసం సుమారు 75 నమోదు చేసుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 500 పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. యోగా భారతదేశ సాత్వికమైన శక్తిని ప్రతిబింబిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి యోగా ఒక కీలక మాధ్యమంగా ఆవిర్భవించిందని మన్సుఖ్ మాండవీయ వెల్లడిస్తూ, ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లి నిల్వల కనీస హామీ సేకరణ ధరను క్వింటాల్కు 1,270 రూపాయల నుంచి 1,580 రూపాయలకు సవరించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు సవరించిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు.

0: వినియోగదారుల వ్యవహారాల శాఖ, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NAFED, నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా NCCF అధికారులతో కేంద్ర మంత్రి సమావేశం నిర్వహించారు. నాణ్యమైన ఉల్లి నిల్వలను సమర్థవంతంగా సేకరించడానికి రైతులకు మెరుగైన ప్రతిఫలాలు లభించేలా చూడాలని ప్రహ్లాద్ జోషి అధికారులకు సూచించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశ వృద్ధి మరింతగా పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈ 12 ఏళ్ల కాలం సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ పరివర్తనకు చిరునామాగా భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వం సాధించిన 22 ముఖ్యమైన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుకుంటుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్య భారతం, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఈరోజు ఢిల్లీలో వడగాలుల పరిస్థితులపై IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఢిల్లీలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని IMD శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ తెలియజేస్తూ,
1: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 3-4 డేస్, ఈస్ట్ అండ్ అడ్జాయినింగ్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్, బట్ దేర్ ఆఫ్టర్ రిడక్షన్ ఇన్ మాక్సిమం టెంపరేచర్స్ అండ్ అబేట్మెంట్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ లైక్లీ, దట్ ఈస్ ఫ్రమ్ 29th May ఆన్వర్డ్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ అండ్ అడ్జాయినింగ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్ అండ్ ఓవర్ కేరళ అండ్ తమిళనాడు టుడే.
0: ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ KVIC 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక చారిత్రక మైలురాయిని సాధించింది. ఇది ఏకంగా 187,000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. కేవీఐసి చైర్మన్ మనోజ్ కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోట్లాది మంది గ్రామీణ కళాకారుల పరిశ్రమ వల్లే ఇది సాధ్యపడిందని తెలిపారు. ఇలా ఉండగా కేవీఐసి 2 కోట్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని, వీరిలో 80% మంది మహిళలని ఆయన పేర్కొన్నారు. 12 ఏళ్ల క్రితం ఖాదీ పరిశ్రమ టర్నోవర్ కేవలం 30,000 నుంచి 32,000 కోట్ల రూపాయల మధ్య మాత్రమే ఉండేదని మనోజ్ కుమార్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2/107.5 MHz పై తిరుపతి FM వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ప్రకటనలు విన్నారు, చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా హనుమాన్ జంక్షన్ చిత్రం కోసం శంకర్ మహదేవన్ స్వర్ణలత పాడిన ఈ పాటకు సంగీతం సురేష్ పీటర్, రచన వేటూరి.
1: ఖుషి ఖుషిగా ఉంది సుమ, మదనుడికే మనోరమ. ఖుషి ఖుషిగా ఉంది సుమ, మిసమిసల వయారమ. మదనుడికే మనోరమ, మనసిస్తే

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. 103.3

రెండు 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత పాట తొలి ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు సంగీతం దేవ, రచన సీతారామ శాస్త్రి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు

0: మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట బంగారు పుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు సంగీతం రాజ్కోటి, రచన వేటూరి.

ఇంతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆ పాత మధురాలు పాత చిత్రాలలోని మధుర గీతాలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఘర్షణ చిత్రం కోసం వాణి జయరాం పాడిన ఈ పాటకు సంగీతం ఇళయరాజా, రచన రాజశ్రీ.

ఆపాత మధురాలు పాత చిత్రాలలోని మధుర గీతాలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట రాంబంటు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు సంగీతం ఎంఎం కీరవాణి, రచన వేటూరి.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఆ పాత మధురాలు, పాత చిత్రాలలోని మధుర గీతాలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అంతఃపురం చిత్రం కోసం చిత్ర పాడిన ఈ పాటకు సంగీతం ఇళయరాజా, రచన సీతారామ శాస్త్రి.

కార్యక్రమం చివరగా చెలి చిత్రం కోసం బాంబే జయశ్రీ పాడిన ఈ పాటకు సంగీతం హరీష్ జయరాజ్, రచన భువనచంద్ర.

0: ఇంతవరకు ఆ పాత మధురాలు, పాత చిత్రాలలోని మధుర గీతాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హరికథ వింటారు.
1: సీతాపహరణం హరికథ గానం వింటారు కథకులు శ్రీ బుర్రా శివరామకృష్ణ శర్మ భాగవతార్.

లోకరక్షణ దీక్షా దక్షుడైన రామచంద్రుడు పినతల్లి కోరిక మేరకు, తండ్రి ఆజ్ఞ మేరకు దండకారణ్యంలో సంచరిస్తున్నారు. జనస్థానంలో 14,000 మంది రాకాసులతో కలిసిన కరదూషణాదులను సంహారం చేశారు. శూర్పణఖకు ముక్కు చెవులు కోసి పరాభవం చేశారు. శూర్పణఖ తన కోరిక కొరకై తన వారినందరినీ బలి చేసింది. 14,000 మంది రాక్షసులు మరణించిన తరువాత అప్పటికైనా ఆలోచించలేదామె. పెద్దన్న రావణాసురుడికి లంకాధిపతి దగ్గరకు వెళ్ళింది. లంకేశుడు కొలువు తీర్చి ఉన్నాడు. అక్కడ ప్రవేశించి చెప్పింది, అన్నా ఇంతటి జగజెట్టివి కదా, నీ చెల్లెలికి ఎంత అపకారం జరిగిందో చూచేవా, నా రూపం చూడవలసింది, ముక్కు చెవులు పోగొట్టుకున్నాను, నా కొడుకును చంపాడని రోషంతో వెళ్ళి ఎందుకు నా పుత్రుణ్ణి చంపావని ప్రశ్నిస్తే నా ముక్కు చెవులు కోశారు ఎవరు అన్నాడు రావణాసురుడు. అన్నదమ్ములు ఇరువురున్నారు, పెద్దవాడు రాముడట, రెండవవాడు లక్ష్మణుడట, ఇంత పరాభవం చేశారన్నా, నీ ఎంతటి జగజట్టికి చెల్లెలనయ్యి ఔరా ఇట్టు పరాభవింపబడితి. ఇలా పరాభవించబడ్డానే నీవు ఒకసారి ఆలోచించవలసిందంటే ఆశ్చర్యపడ్డాడు రావణాసురుడేమేమి, మానవులు మనకు ఆహారం కదా, మనకు ఆహారమైన మానవులు మనలని సంహరించడమా, ఇది చాలా ఆశ్చర్యం సుమా అన్నాడు రావణాసురుడు. ఆశ్చర్యము

அம்மா ஊரடிலும் அம்மா இப்புடே வாணி சண்டாரதா இப்புடே வாணி சண்டாடதம் ఎంతటి ఘోరం చెల్లి, ఇంత దారుణం జరిగిందా? సామాన్య మానవుడేమి, ఖరాసురుడు నాతో సమానమైన బలం కలవాడే, అలాంటి ఖరాసురుణ్ణి సంహరించాడా? నేను వెంటనే వెడుతున్నాను, ఇప్పుడే వెళ్ళి ఆ దుర్మార్గ మానవాధమ సంహారం చేస్తాను. నీవేం చింతించవద్దన్నాడు చెల్లెలితో. కానీ దుష్ట కామేచ్ఛ ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది కదా. అందుకే భగవంతుడు కామము, క్రోధము, లోభము మూడింటినీ చంపడానికి అవతారం తీసుకోవలసి వచ్చింది. కామము యొక్క స్వరూపం రావణ కుంభకర్ణులు, వారిని రామచంద్రుడు ఒక్కడే సంహరించాడు. క్రోధము యొక్క స్వరూపం శిశుపాల దంతవక్త్రులు, వారిని ఇద్దరినీ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే సంహరించాడు. లోభం యొక్క స్వరూపం హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, వారినిద్దరినీ సంహరించడానికి స్వామి రెండవతారాలు ధరించవలసి వచ్చింది. హిరణ్యాక్షుణ్ణి ఆదివరాహ రూపంలో, హిరణ్యకశిపుణ్ణి నారసింహ రూపంలో ఇలా అవతరించి సంహరించారు. కామక్రోధముల కంటే కూడా బలమైంది లోభం సుమా. లోభం అంటే దురాశ. ఆ ఆశ ఈమెను పీడిస్తున్నది. ఈమె ఎప్పుడైతే రావణాసురుడు సంహరిస్తానన్నాడో అలా కాదనుకున్నది. అయ్యయ్యో, మా అన్న మహావీరుడు కదా, దేవేంద్రాదులను సంహరించిన బలశాలి కదా, నిజంగానే సంహరిస్తాడేమో. రాముడు నా సోదరుని చేత సంహరింపబడడానికి వీరలేదు. ఎలాగైనా జీవించి ఉండాలి, అతడు నా పాణిగ్రహణం చేయాలి అనుకున్నదాన్ని. తన కరగ్రహణం చేయడం కోసం రాముడు బ్రతికుండాలి అనుకున్నదండి చుప్పనాతి. అందుకే ఆ నాతి మామూలు నాతి కాదు, చుప్పనాతి. లోకరక్షణ దీక్షా దక్షుడైన భగవంతుణ్ణి భగవంతుడుగా గుర్తించలేదు, సామాన్యుడుగా గుర్తించింది ఆమె. రావణుని యొక్క సంకల్పాన్ని మరల్చాలనుకున్నది చుప్పనాతి. అన్నా, నీవు సంహరించడం ఒక లెక్కనా? ఇప్పుడే వెళ్ళి వాణ్ణి సంహరించగలవు నాకు తెలుసు, కానీ ఒక్క మాట నీకు చెబుదామనుకున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఏమమ్మా అన్నాడు, ఆ రాముని ఇల్లాలున్నదన్నయ్యా. అబ్బా, ఏమి సౌందర్య రాశి! రావణుని బలహీనత ఆమెకు తెలుసు, అందుకని సీత సౌందర్య వర్ణన చేసింది చుప్పనాతి. ఆమె సామాన్యం కాదు సుమా.

అన్నా, అంత సౌందర్య రాశిని నేను చూడలేదన్నది చుప్పనాథు. ఆ మాట నిజమే, కానీ ఆ సౌందర్యం జగన్మాతృ సౌందర్యంగా గుర్తించలేకపోయింది. సౌందర్యం ఎక్కడ ఎక్కడ సౌందర్యం ఉంటుందో అదంతా భగవత్ స్వరూపమని గుర్తిస్తే మానవ జీవితం సార్థకం. అది రాక్షసి అయి సీతా దివ్య సౌందర్య వర్ణనం చేసి, నా ఎంత సౌందర్య రాశి అనుకున్నావు, ఒక్కసారి వినవలసింది ఆమె సౌందర్యం.

గోరు వంకలు భ్రమశీము రోగుతూ చిరబరుతుంది అన్నా బళిర అద్దాని చెలువు చూచి.

అంతటి దివ్య సౌందర్య రాశి సుమాతని ఇల్లాలు అని ఎప్పుడైతే జ్ఞాపకం చేసిందో. రావణునికి చెల్లెలికి జరిగిన పరాభవాన్ని మరిచిపోయాడతను. ఈ సౌందర్యం మాట వినేటప్పటికీ భ్రష్టచిత్తుడయ్యాడు. వికలచిత్తం కలిగిన వాడై వెంటనే, అమ్మాయి ఏమేమి, అలాగైతే బయలుదేరి వెళుతున్నాను, ఇప్పుడే ప్రయత్నిస్తాను, ఆ పెనికరికి తీసుకువస్తానన్నాడు. చెల్లెలిపై చెల్లెలి ముక్కు చెవులు కోసిన వారిపై పగదీర్చుకునే అభిప్రాయాన్ని విరమించుకుని విన్న సౌందర్యాన్ని ఒక్కసారి కనుడారా చూడాలనే సంకల్పంతో బయలుదేరాడు దుష్ట రావణుడు. వేదవేదాంగ విధుడు, వేదమునకు క్రమం చెప్పినవాడు, ఎంత గొప్పవాడైనా ఎంత చదివినా ప్రకృతి కేవలంగా జగత్తులన్నిటికీ తల్లి అయిన సీతమ్మ యొక్క దివ్య సౌందర్యం వినేటప్పటికీ మాతృత్వం గుర్తు రాలేదు వానికి. అందుచేత తనకై వెంటనే బయలుదేరి ఏం చెయ్యాలనుకున్నాడు రావణుడు. మేనమామ అయిన మారీచుని దగ్గరికి వెళ్ళాడు. మారీచుడు మహామాయావి. మామా, ఏం రావణ ఇలా వచ్చావు? ఏం లేదు, జనస్థానంలో దశరథుని కుమారులట, రామలక్ష్మణుడనే అన్నదమ్ములు ఉన్నారట, అందులో రాముని ఇల్లాలు చాలా సౌందర్య రాశి అట, ఆమెను పట్టుకురాదలుచుకున్నాను, నీ ఒక ఉపకారం చెయ్యాలి అన్నాడు మారీచుడితో. ఏం ఉపకారం అయ్యా? ఏం లేదు, రామలక్ష్మణులను అక్కడ నుండి పర్ణశాల నుండి దూరంగా తీసుకెళ్ళాలి, ఏ ఒంటరిగా ఉన్న సీతను నేను ఎత్తుకు వస్తాను అన్నాడు. రామలక్ష్మణులను దూరంగా తీసుకెళ్ళమని చెప్పేటప్పుడే ఈతనికి వారి వల్ల భయం ఉన్నది అని మనకు అర్థమవుతున్నది. లేక మహావీరుడై కైలాసాన్ని కూడా చేత్తో ఎత్తేసిన రావణాసురుడు, ఇద్దరు మానవులుంటే భయపడవలసిన అవసరం ఉన్నదా? ఎందుకు తీసుకువెళ్ళమన్నాడంటే, వాళ్ళు సామాన్యులు కాదనే ఏ

ఒక అనుమానం ఇతనికి లోపల నుంచి చెబుతూనే ఉన్నది. వారిద్దరిని అవతలికి తీసుకెళ్లవలసిందంటే మారీచుడు అన్నాడు. ఔరా శ్రీరాముడనై ఎవరనుకుంటివి?

ஸ்ரீராமுடனை எவரன் கொள்டிவி.

నీకు శక్యముగా నీ శివ విల్లు, నీకు శక్యముగా నీ శివ విల్లు. అవలీల విరచే త్వత్తుల్యులను విరాధకర దూషణలు ఎట్లా అవలీల ఆఘవ మందుతుని మే అట్టి జగదేక వీరుని ఆలి పొందు కూడా వచ్చితే నీకేమి చేటు.

రావణ, నాకిప్పటికీ జ్ఞాపకం ఉన్నదన్నాడు మారీచుడు. ఏమది? రకారాదీని నామాని రా అని వినిపించేటప్పటికి రాముడు ఏమో అన్న భయం కలుగుతున్నది. ఆ జగజట్టి అస్త్రమిటు లబ్ధిపడున్నట్టు నన్ను నుర్యోజనములు రువ్వే. నువ్వే ఒకప్పుడు వాని చెంత నీ రక్షోజనమాయ చెల్లదు. రక్షోజనమాయ చెల్లదు. రాక్షసమాయలు రాముని దగ్గర చల్లవు సుమా. సాక్షాత్తు దైవమునకు మాయ లోకువ. మాయ అతనికి అధీనంలో ఉంటుంది. ఆ మాయ యొక్క అధీనంలో సర్వ జగత్తులు ఉంటాయి. 14 జగత్తులు మాయ యొక్క అధీనమే. ఆ మాయ సర్వేశ్వరునికి లోకువ, ఆయన అధీనంలో ఉంటుంది. అందుచేత రక్షోజన మాయ చల్లదు, రాక్షస మాయ అక్కడ చెల్లదు. రావణ నా మాట విని పండు వంటి లంక ప్రాణ పాడు చెయ్యవద్దు అన్నాడు మారీచుడు. వెంటనే చంద్రహాసం తీశాడు దుష్ట రావణాసురుడు. మరీచ, మేం చెప్పిన పనిని నిర్వహిస్తావా లేకపోతే ఈ కరవాలానికి బలి అవుతావా అన్నాడు. మారీచుడు ఆలోచించుకున్నాడు. ఓహో, మనకు సమయం సమీపించింది. విడితే రాముడు చంపేస్తాడు, వెళ్ళకపోతే రావణుడు చంపేస్తాడు. కనుక చావు నిశ్చయము. అయినప్పుడు ఎలా చస్తే మంచిది అని ఆలోచించాడు. సాక్షాత్ దైవమైన రామచంద్రుడి చేతిలో చచ్చిపోవడం మంచిది. మాట వినట్లు ఉంటుంది, మంచి గతి పొందవచ్చు. రాముని చేత రామబాణమునకు హతులైన రాక్షసులంతా స్వర్గాధిరోహణం చేశారు. రామరావణ యుద్ధంలో రామబాణము చేత హతులైన వారందరూ భగవత్ స్పర్శ చేత కేవల స్వర్గాధిరోహణం చేశారు. కనుక నేను ముందుగా వెళ్ళి రాముణ్ణి తప్పిద్దామని ప్రయత్నం చేద్దామనుకున్నారు. అలాగే వెళ్తానన్నాడు మారీచుడు. రామచంద్ర ప్రభు సీతమ్మ కూర్చుని మాట్లాడుకుంటున్నారు పర్ణశాలలో. లక్ష్మణుడు ఆకులలములు ఏరుకు రావడానికి ఎటో వెళ్ళాడు. ఈమె అంటుంది, ఎవరనమన్నారు ఈ మాట అంటే, రాబోయే సంగతులు కొన్ని కొన్ని ఈశ్వరుడు అప్రయత్నంగా మన నోటి వెంట వచ్చేట్టు చేస్తాడండి. మనం గమనించలేము. ఆ మాటలు పొరపాటున వచ్చినాయను

అనుకుంటాం. జరగబోయే సంగతులు పలికిస్తాడు మన చేత కూడా. అమ్మ సీతమ్మ అంటుంది కదా జగదా, రామప్రభు ఎదురుకుండా కూర్చుని, ప్రాణేశ నాకికే కొరము తండ్రి.

వేరుగా ఉండలేను అన్నదండి ఆమె. రామచంద్ర, ఏదైనా పని మీద మీరు వెళ్ళినా నేను విడిగా ఉండలేనన్నది. అందుకే కాత్యాయని మాత పరమశివునిలో సగం శరీరం పంచుకుని ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది. విడిగా ఉండడం అనేది లేదు, వారే వీరు కదా. ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ సీతారాములు. నేను విడిగా ఉండలేను రామా, నీలో కలుపుకోవలసింది అన్నదండి. ఇలా అంటుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మనకు ఎప్పుడూ వేరు లేదు కదా అన్నారు రామచంద్రమూర్తి. ఎందుకోలా అనిపిస్తోంది, మునులైన నిన్ను చూచి మోగము భుచందంగా.

నీవే భర్తవు కావాలని అది అదృష్టమని కోరుకుంటున్నాను రామా, విడిచి ఉండలేను అంది ఆమె. అంటే విడవవలసిన సంబంధం ఏదో ఏర్పడుతున్నది కనుక ముందుగా ఈశ్వరుడు ఆ నోట ఆ మాట అనిపించాడు. జనకజ ఎట్టుల పలుకుతుండనా.

ఎన్నడూ ప్రకృతిలో మృగము లేడి బంగారు రంగులో కనిపించలేదు. కానీ ఆ పర్ణశాల ప్రాంతంలో విచిత్ర చిత్ర వర్ణాలతో కూడిన ఒక లేడి తిరుగుతున్నది. చూచింది సీతమ్మ తల్లి. ఆ లేడిని చూచి సహజమైన ఆనందాన్ని పొందింది. రామా, అటు చూడవలసింది ఒకసారి ఆ లేడి చూచారా?

ఎంత చక్కని లేడీ రామచంద్ర, ఒక్కసారి ఆ లేడీని నేను ఆడుకుంటాను. ఇంతకు ముందే అన్నాను కదా ఏకాంతం అనుభవించలేకుండా ఉన్నానని. ఒక్కవేళ నేను ఒక్కతేనే ఉన్నప్పుడు ఆడుకోవడానికి పనికి వస్తుంది. తప్పనిసరిగా ఆ లేడీని తీసుకురండి. ఒక్కవేళ కుదరకపోతే ఈ సమీపంలోనే ఆ లేడీ ఉండేట్టు చూడండి. నేనెప్పుడూ ఆ లేడీని చూస్తాను అన్నదండి సీతమ్మ. అదే ప్రారంభం కదా. ఎందుకంటే రాముని కంటే ఆనందం ఇవ్వగలిగిన వస్తువు ప్రపంచంలో ఉందా? ఉండదు కదా. రమయతీతి రామః, రమించు వారెవరురా రఘుద్వహ నిన్ను వినా అన్నారు త్యాగరాజస్వామి. ఆనందం అంటే అతడు, ఆనందింపు చేయవాడతడు. అందుచేత రాముడు తనకు భర్త అయి ఉండగా రామప్రభువు కంటే ఆనందాన్ని కలగజేసే వస్తువు ఇతరంగా ఉన్నది అనుకోవడం చేత బాధలు తప్పలేదు అంతటి తల్లికి కూడా. వెంటనే వెళ్ళి రావలసింది, ఆ దాన్ని పట్టుకోవలసింది అన్నదండి ఆ లేడిని. స్వామి మారు మాట్లాడకుండా బయలుదేరారు. అలా బయలుదేరి వెడితే ఒక్క మాట అంటారండి నారాయణదాసు గారు అన్నారు. ఈ మాట చచ్చర జానకి కోర్క తీర్చుటకు.

అచ్చవేల్పైన గాని ఆలి మాటకెదు నడగ వశమౌని. వెంటనే బయలుదేరారు కాదని కూడా అనలేదు రామచంద్రమూర్తి. బాణం తీసుకుని వెంటబడితే దొరికినట్లుగా దొరికింది, ఇంతలో చేజారిపోయింది, అందినట్లే ఆగపడింది, అందకుండా పోయింది. రామప్రభువును 14 క్రోసుల దూరం పరిగెత్తించింది. రామునకు ఆ మాత్రం తెలియదా? అది మాయలేడి అని రాముడు గుర్తించలేడా? కేవల జగన్నాథుడు కదా, సకల జన రక్షణ దీక్షాధ్యక్షుడు కదా. జరగవలసిన విషయమంతా రామునకు తెలుసు. రావణుణ్ణి శిక్షించాలి అంటే తగినంత చెప్పు తప్పు చేయించాలి వాడి చేత.

లోక కంటకుడుగా ఉంటే వాణ్ణి సంహరించాలి అనుకోండి, మరణదండన విధించడానికి తగినంత తప్పు చెయ్యాలి కదా వాడు. ఆ తప్పును అనుసరించి శిక్ష ఉంటుంది, కానీ తక్కువ తప్పునకు ఎక్కువ శిక్ష వేయరాదు. అలాగా ఈతని చేత మరణదండనకు తగినంత తప్పు చేయించడం కోసం రామచంద్ర ప్రభువు కావలనని తప్పుకున్నారు అక్కడి నుంచి. 14 క్రోసుల దూరం పరిగెత్తిన తర్వాత పాలమున శరము నాటగా వైలముగ పర్ణశాల పద్ద

స్వనాయం అసురుడు సురులు విడిజైలోవ పర్ణశాల పద్దయ్యే సటరో.

ఆ పర్ణశాల సమీప ప్రాంతంలోనే రామబాణము ఒక్కసారిగా దాని ఆ లేడీ యొక్క ఫాల భాగమందు తగిలి ముఖాన తగిలింది. రాముని చేత శిక్షింపబడిన మారీచుడు పడిపోతూనే హా లక్ష్మణ హా సీత అని ఆక్రందన చేస్తూ పడిపోయినాడండి. రాముని యొక్క గొంతును అభినయించాడు. ఈ ధ్వని అనుకరణ రావణుని ఆ రామాయణ కాలంలో మారీచుడే ప్రారంభం చేశాడు. ధ్వని అనుకరణ చేశాడు. అనుకరణ చేసి రాముని వలె అరిస్తే పర్ణశాలలో ఉన్న సీతమ్మ తల్లి లక్ష్మణుణ్ణి పిలిచింది. లక్ష్మణా,

ఏమీ తోచట్లేదు లక్ష్మణ. ఈ లక్ష్మణ సీత అని వినిపించిందే, అది మీ అన్నగారి గొంతేను అన్నదండి. ఈ పక్క నుంచి వినిపించింది, వెళ్ళి రావలసింది. రాముడు ఎంత బాధలో ఉన్నారో, ఒక్కసారి సహాయంగా వెళ్ళబోయా లక్ష్మణ అంటే, లక్ష్మణుడు మాట్లాడటం లేదు, కదలడం లేదు. కారణమేమంటే, రామునకు ప్రమాదం రాదన్న సంగతి లక్ష్మణునకు తెలుసు. సీతమ్మ ప్రకృతి అయిన కారణం చేత తనకు ప్రియమైన వస్తువునకు ప్రమాదం జరుగుతుందేమో అన్న అనుమానం లోకంలో సహజమైన సంగతి. తను తల్లిదండ్రులకు సంతానమునందు కాని మరి ఎవరికైనా తనకు ప్రేమాస్పదమైన వస్తువు కంటి ఎదుట లేనప్పుడు ఒకవేళ ప్రమాదం జరుగుతుందేమో అనిపిస్తుంది, అది న్యాయం కదా. అందులో సీతమ్మ రామునకు కేవల బహిప్రాణం కదా, అందుచేత రాముడు ఎక్కడో అవస్థపడుతున్నారు వెళ్ళమంటుంది. ఇన్ను లక్ష్మణుడు అంటాడు, అమ్మా వదినమ్మా నీవలా పొరబడరాదమ్మా,

ఈయన ఈయన బయలుదేరక పోయేటప్పటికి కోపం వచ్చిందండి సీతమ్మకు. లక్ష్మణ, మరదివని బిడ్డ వంటివాడివని భావించాను, నీవు ఇంత దుర్మార్గం దాచుకు తిరుగుతున్నావా అన్నది. మమ్మల్ని వెంబడించింది కేవలం తల్లిదండ్రులనే అభిప్రాయంతో వచ్చావు, తండ్రి మీద కంటే అన్నపైన ఎక్కువ అభిమానమని నీవు ఊహించాం మేము, కానీ నీకేదో దురుద్దేశం ఉన్నది అన్నదండి. కథ వింది వరశ్యామం పద్మపత్ర నిభేక్షణం, కథం వింది వరశ్యామం పద్మపత్ర నిభేక్షణం ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనం. ఆ మాత్రం ఆలోచన లేదా లక్ష్మణ? ప్రమాదంలో కూడా రాముని ఎందు ఆమెకెంత అచంచలమైన అభిప్రాయం ఉన్నదో మనం ఆలోచించాలి కదా. ఇందీవరశ్యాముడైన రాముడు, పద్మపత్రనిభేక్షణుడైన రాముడు, కోమల శ్యామలాకారుడైన రాముడు, జగదనంత కళ్యాణుగణ వైభవుడు రాముడు, అట్టి రాముని ఇల్లాలని మరి ఒక్కరి వైపు చూస్తానా అంది ఆమె. అట్టి రాముణ్ణి చెట్టబట్టిన నేను, లక్ష్మణ నీకు దురుద్దేశం ఉన్నది అనేటప్పటికీ అమ్మా అమ్మా అంత మాట అనకండి అన్నారాయన. తల్లి, తల్లిదండ్రులని వెంబడించి మీ సేవ చేస్తున్నానే, ఇంత మాట అంటావా, నేనిప్పుడే బయలుదేరుతున్నాను అన్నారు. అయితే అధ్యాత్మ రామాయణంలో చెప్పారు, అక్కడ ఆయన ఏదో బాణంతో మూడు గీతలు గీశాడని. వాల్మీకి ఆ మాట చెప్పలేదు గీతలు గీసినట్టుగా. లక్ష్మణుడు రాముని యొక్క సవ్వడి వచ్చినటువంటి వైపునకు బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన మరుక్షణంలోనే ఆ పొంతని పొంచి చూస్తున్న రావణాధముడు దుర్మార్గుడు సన్యాసి వేషధారణం చేశాడు. సన్యాసి వేషధారణం చేసి కమండలు జటాధారణము, కమండలు చేతబట్టి కేవల సాత్వికమూర్తి వలె అక్కడికి చేరాడు. చేరి భగవన్నామం చేస్తుంటే ఆ తల్లి చూచింది. అడవుల్లోకి వెళ్ళినా, ఇంకా అంతకంటే కఠినమైన ప్రాంతాలకు వెళ్ళినా, గృహస్థ సాంప్రదాయం ఏమంటే వాకిటిలోకి ఎవరైనా యాచకుడు వస్తే లేదు పో అనడం ఆర్షధర్మం కాదు, భారతీయ ధర్మం కాదు. వెంటనే ఈనాడు అంతో ఇంతో వాకిట్లోనే ఇచ్చి పంపిస్తారు. సన్యాసి గనుక కాషాయం కట్టినవాడు గనక కాషాయ దండమాత్రిన యతి పూజ్యోన సంశయేత్ అన్నారు గనుక ఆయన్ని పూజించాలి అనే ఉద్దేశ్యంతో, అయ్యా దయచేయండి కూర్చోండి స్వామి, ఇక్కడ కూర్చోండి, నేను భిక్ష తీసుకుని వస్తాను. నా రాముడు ఇప్పుడే అడవిలోకి వెళ్ళారు, మా మరిది కూడా అటు వెళ్ళాడు, ఇప్పుడే వస్తున్నారు, వారు వచ్చే వరకు కూర్చోండి, మీకు వారితో పాటుగా భోజనం పెడతానన్నది ఆమె. కాదు, మేము వెళ్ళవలసిన పనులున్నాయన్నాడు. అయితే భిక్ష తీసుకుందరు కానీ ఒకసారి దయచేసి కూర్చోండి అందండి ఆమె. ఈతడు అంటాడు కదా, పిలిచేటప్పుడే అతని అభిప్రాయం మనకు తెలుస్తుంది. సుందరి అని సంబోధించాడు. ఆ సంబోధన ఎప్పుడూ ఇతరుడు పరపురుషుడు పరస్త్రీని సుందరి అని సంబోధించరాదు. సౌందర్యం ఉండవచ్చుగాక, అమ్మా అనే సంబోధించాలి. ఈ సన్యాసి

నీ మా అన్న పిలుపు కాదమ్మా అది. ఎందుకుని అంత గట్టిగా చెబుతున్నానంటే, ఇమ్మాట్కిన్ వీరమౌళి ఏల పలుపు దైన్యపునుడి, మహావీరుడైన మా అన్న దీనుడై రక్షించవలసింది అని అంటారా? సర్వలోకములకు ఆయన రక్ష, ఆయన్ను రక్షించగలిగినది మరొక శక్తి ఉన్నదా? లేదు కదా. అందుచేత రాముడు కాదన్నాడు ఈయన. ఎంతకు బయలు

ఈ ఉపచారాల కోసం మేము ఇక్కడికి రాలేదు అన్నాడు. ఏం స్వామి, ఈ ఉపచారములతో పనికి మాకు లేదు. నా సోదరి సుప్రణాతి నాకు చెప్పింది, అందరినీ సొమ్మని చెప్పింది. అందుచేత ఆ సౌందర్య ఉపాసన చేయడానికి వచ్చాను. నేనెవరినో తెలుసా అన్నాడు. ఎవరు మీరింది ఆమె? ఏనెవడననుకుంటే ఎదురులేక ఈరేడు లోకముల నేను రావణుడవు. ఈరేడు లోకముల నేను రావణుడనే జగములో గల ఎల్ల సొగసు తెలయించి ఎంచి కుంపోయి సుఖించువాడ నీకెందుకే? ఒట్టి నిర్భాగ్యుడవు భర్త రామచంద్రుణ్ణి నిర్భాగ్యుడు అన్నాడండి ఈ దౌర్భాగ్యుడు. రామప్రభువు నిర్భాగ్యుడవుతాడా? నీకెందుకే వట్టి నిర్భాగ్యుడవు భర్త రమ్ము నాతో మేటి రాణి వగుజు. స్వర్గ పట్టణ వైభవమున్ మించినట్టి నా లంక పాలింపుము. నా లంకను పరిపాలించు నీవు, నా రాణులందరినీ నీకు దాసీలుగా చేస్తాను. నీవు నన్ను అంగీకరిస్తే వేల కొలది రాణులున్నారు, వారంతా నీకు దాస్యం చేస్తారు అని ఒడలు తెలియని ప్రేలాపన పేలుతున్నాడు రావణాసురుడు. అమ్మ భయకంపిత అయిపోయింది. వడగాట్పునకు ఒడిలిపోయిన లేత తీగవలే ఆ తల్లి కందిపోయింది, కమిలిపోయింది, విచలిత మనస్కై అయింది. దిక్కు తోచలేదు ఆమెకు. ఇంకా ఏం చేసేది లేక ఒక్కసారి నేను దశాస్యుణ్ణి సుమా అని 10 తలలు చూపించినాడండి ఆమెకు. 10 తలల రూపం చూచేటప్పటికి భయకంపితురాలైన ఆ తల్లి మూర్ఛాగతయింది. ఎప్పుడైతే మూర్ఛిల్లిందో ఈ దుష్ట రావణుడు ఆపెను. వాల్మీకి చెప్పారు, జగ్రాహ రావణ సీత బుధక్కే రోహిణీమివా. ఆకాశమున బుధుడు రోహిణి ఈ సంబంధం చెప్పడం చేత కేవలంగా తల్లి కొడుకుల సంబంధమే అయింది. మహర్షి నోట ఆ మాటే వచ్చింది. ఊరు భాగముల దగ్గర ఒక చేయి, మెడ దగ్గర ఒక చెయ్యి వేసి అలా పైకి తీశాడు అని వాల్మీకి చెప్పారు. అధ్యాత్మ రామాయణంలో ఆ మాట అనలేదు. ఆ తల్లిని స్పృశించిన వాడు భగ్గున మండుతాడు గనుక భూమితో సహా పెళ్ళగించి ఆ భూభాగాన్ని చేత్తో పుచ్చుకుని బయలుదేరాడు అని. రామలక్ష్మణుడు ఇరువులు లేని సమయంలో భీరువై ఆమెను తీసుకొని బయలుదేరాడండి. ఆకాశాన్ని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే తల్లి కొంత వడికి మెలకువ కలిగింది. కలిగేటప్పటికీ ఆకాశ వీధిలో విడుతున్న తన స్థితిని గమనించింది. ఎవ్వరూ కనిపించలేదు. దిక్కు తోచలేదు ఆ తల్లికి.

ఎవరూ కాపాడేవాళ్ళు లేరా? భూదేవి కింకన్న పుత్రికనై జనకుడు పెంచుకున్నట్టి కూతురనై రవివంశవార్ధి చంద్రముడగు దశరథ క్షోణేశునకు పెద్ద

ఇంతేకాదు, హరువిల్లు విరచనయం మహాజగది వీర రాఘవునకు పెండ్లామునయ్యి. కడకు నేనొక దుష్ట రాక్షసుని చేత ఒంటిగా జిక్కి తలది తాడిలుచుంటిని. వేల్పులారా పతికి నా వార్త తెలుపుడు. పతికి నా వార్త తెలుపుడు వేల్పులారా. నా వార్త అందరూ చెప్పండి. ఓ దేవతలారా, మీరు వింటున్నారు కదా, మానవులకు వినపడకపోవచ్చు, విన్నా మాకు సహాయం చెయ్యలేని స్థితిలో వారు బలహీనులు కదా. దేవతలు కదా మీరు వింటున్నారు కదా అన్నదండి జగదంబ. ఆ తల్లిని బలాత్కరించి లాక్కుపోతున్నాడు దుష్ట రాక్షసుడు 10 తలలతో. అలా ఆకసాన వెళ్ళిపోతూ నేను దశరథుని కోడల్ని, దశరథ క్షోణీషునకు పెద్ద కోడలనయ్యి అనే మాట అక్కడి పర్వతాకారంగా ఉన్న ఒక పెద్ద పక్షికి వినిపించింది. అతడు జటాయువు, మహాభాగ్యశాలి, రామప్రభువు యొక్క దివ్యానుగ్రహం పొందదగినవాడాయన. ఆ జటాయువు విన్నాడు రావణుడు అమ్మను తీసుకువెళుతున్నటువంటి మార్గానికి మధ్యలో ఎగిరి ఎదురు వెళ్ళాడు. చుంచుకొమల చేత రెక్కి కొనగోళ్లతో అతన్ని రక్తసిక్తం చేశాడు. రావణుడంతటి మహాబలశాలిని నిలువరించాడండి జటాయువు. సామాన్యుడు కాదు, ఇప్పటివాడు కాదు జటాయువు, దశరథునకు సమకాలికుడు. దశరథునకు 60,000 సంవత్సరముల తరువాత కదా సంతానం. ఆ దశరథుని వివాహం జరిపించాడు ఈయన. కౌసల్యతోటి దశరథునకు వివాహం జరగకుండా చెయ్యడానికి ఈ రావణుడు ప్రయత్నించాడు. వీడు అప్పటివాడే. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి జటాయువు కౌసల్య దశరథుల వివాహం జరిపించాడు. అందుకని దశరథులకు స్నేహితుడతడు. వెంటనే వెళ్ళి అంటాడు, రావణ దుర్మార్గుడా, సర్పమాసి విషంబద్ధ్వా వత్రాంతే నవబుద్ధ్య చేరి. కొంగున విషం కట్టుకుంటారా ఎవరైనా? మా అమ్మను తీసుకెడుతున్నావే. శునకం మంత్రపూతం తం పురోడాశం ఇవాధ్వరే. అధ్వర పురోడాశాన్ని ఒక శునకం ఎత్తుకుపోతున్నట్టుందిరా మా అమ్మను ఎత్తుకుపోతుంటే. కుక్క పురోడాశం ముట్టుకోకూడదు. మన ఇంట్లో వంటకాలే కుక్క ముట్టుకుంటే మనమే భుజించం కదా. యజ్ఞపాయసం పురోడాశం అంటే యజ్ఞపాయసాన్ని కుక్క తీసుకెడుతున్నట్టుగా మా అమ్మ సీతమ్మను నీవు తీసుకెడుతున్నావా? ఇదిగో ఇప్పుడే అంతం చేస్తానని ప్రళయ భయంకరంగా నిలువరించాడండి. చంద్రహాసం తీసి రెక్కలు తెగవేశాడు ఇతడు. రెక్కలు తెగినటువంటి ఆ జటాయు పక్షి అక్కడనే భూమి పైన పడిపోయింది. రెక్కలు తెగిన పక్షి ఏమీ పనిచేయలేదు కదా, ప్రక్కబలం లేకపోతే ఏమీ చెయ్యలేదు పక్షి. అందుచేత రెక్కలు తెగి అక్కడ పడిపోయింది. వెంటనే రావణుడు లంక వైపుకు వెళుతూ ఉంటే మార్గమధ్యంలో ఋష్యమూక పర్వతం చూచింది అమ్మ. ఆ ఋష్యమూక పర్వతం మీద కోతులు

ఇది కూర్చునున్నాయి. వాటిని చూచింది ఎందుకైనా, ఒక్కవేళ నా నాథుడు నన్ను వెతుక్కుంటూ వస్తే వీరెవరైనా చెబుతారు కదా అని. వెడుతూ వెడుతూనే తన ఆభరణాలన్నీ తీసి బయట చెరగులో కట్టి ఆ బయట చెరగు చించి ఆ ఆభరణాల మూటను ఋష్యమూక పర్వతం మీద పడేట్టుగా వేసిందండి. ఆ మూట చూచారు కింద ఉన్న కోతులు. ఎవరు వాళ్ళు? సుగ్రీవుడు, అతని సచివులు నలుగురు. వీళ్ళు ఐదుగురు ఉన్నారు. ఆ మూట చూచారు. హనుమంతునికి ఇచ్చిన ఆయన దాయవయ్యా, ఇది ఎవరో తీసుకెడుతున్నారు ఆమెను బలాత్కారంగా. ఆమె ఎవరో అతడెవరో మనకు తెలియదు అన్నాడు సుగ్రీవుడు. అలా దాచిపెట్టాడు హనుమన్నా. ఈ లోపల ఏం జరిగింది? మారీచుడు పడిపోయిన తరువాత పడిపోయేటప్పుడు రాక్షసులకు స్వస్వరూపం వస్తుంది. వాళ్ళు కామరూప ధారణ చేసి ఏ రూపంలో ఉన్నా శిక్షింపబడి చనిపోబోయే ముందు స్వస్వరూపం వస్తుంది. మారీచుడుగా గమనించారు రామచంద్రమూర్తి. అవురవురా, ఎంత పని జరిగింది! ఈ మారీచుడు ఇలా మోసం చేశాడని వెనుతిరిగి వస్తున్నారండి. ఇంటిది పర్ణశాల దగ్గర ఏం జరిగిందో అనుకుంటున్నారు. ఉంటే ఇంత లోపల లక్ష్మణుడు ఎదురు వస్తున్నాడు. పంపింది కదా, కష్టపు మాటలాడి పంపింది కదా లక్ష్మణుణ్ణి. కథమింది వరశ్యామం పద్మపత్రని భేక్షణం ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనం. ఈ మాట విడలేక లక్ష్మణుడు బయలుదేరి వస్తున్నాడు. రామచంద్రమూర్తి పలుకరించారు, లక్ష్మణ ఏమి ఇలా వస్తున్నావు? ఏమిరా, నేను చెప్పి చెప్పి మరీ వచ్చాను కదా మీ వదినకు సహాయంగా ఉండమన్నానే. వదినను ఒక్కతెనూ వదిలి ఇలా వచ్చావా అన్నారు. అన్నా, అనరాని మాటలు పడలేక ఇలా వచ్చాను అన్నాడు. వదినడు వదిలి వచ్చే అభిప్రాయం నాకు లేదు. నీ నుండి మాట వినిపించింది, హా లక్ష్మణ, హా సీతా అన్న ధ్వని వినిపించింది. అక్కడ అప్పుడే సంశయింపవలసిన

ఇప్పుడే సంశయింపవలసిన ఆ లక్ష్మణాయంసు మామక బాణంబున ఇల్గుసు ఎల్గిడిన అమ్మాయా కురంగంబు. మాయాలి మాయలేడి చనిపోతూ ఆ లక్ష్మణ ఆ సీత అన్నది ఎందుకు ఇలా అన్నదా అనుకున్నాను. ఇప్పుడు కలిగింది నాకు అనుమానం నిజమైంది. లక్ష్మణ విడదాం పదమన్నారు. రామలక్ష్మణుడు ఇరువురు కలిసి పర్ణశాలకు వెళ్ళారు. పర్ణశాలలో సీత లేదు. ఇక్కడ నగల మూట పడవేసిన తరువాత సరాసరి లంకకు చేర్చాడు జానకిని లంకాధిపతి రావణుడు. అక్కడ అశోకవనం. ఆ అశోకవనంలో శింసిపావృక్షం. ఆ శింసిపావృక్షపు నీడన ఓ పెద్ద సౌధం ఉన్నది. ఆ సౌధంలో అట్టి పెడదాం అనుకుని వీడి అభిప్రాయం. సకల సౌకర్యాలు కలిగజేసిన సౌధానికే తీసుకెళ్ళాడు. కానీ అమ్మ సీతమ్మ, రామరహితనైన నేను సౌధోపరిభాగాల్లో ఉండను సుమా అంటూ ఆ అశోకవనిలో ఉన్నటువంటి శింసిపావృక్షపు నీడనే కూర్చున్నది నిరాహారి. అదే వస్త్రంతో, ఆహారం లేకుండా, నిద్ర లేకుండా ఆ తల్లి అక్కడ కూర్చున్నదండి ఆ అశోకవనంలో. ఆ వనం పేరు అశోకం. అక్కడ కూర్చున్న సీతకు శోకం. మహాశోక నిమగ్నయ అయిన ఆ తల్లి అలా కూర్చుని ఉన్నది. రామలక్ష్మణులు ఇరువురు కూడా శూన్యమైన పర్ణశాల దర్శనం చేశారు. ఎంత ఘోరం జరిగిందిరా. ఇక వెడదాం. జానకిని వెతుకుదామని ఇద్దరూ బయలుదేరారండి. రామలక్ష్మణులు ఇరువురు కూడా సీతాన్వేషణార్థమై బయలుదేరి అందరినీ అడుగుతున్నారు.

వ్యాకులాత్మా దశరథత నయగా నేను వ్యాకుల పడుతున్నాను. తరులార గిరులార వనచరములారా తరుణి జానకి నెత్తటైన కన్నారా అని వెతుకుతూ సీతాన్వేషణ చేశాడు రాఘవుడు. అతడు అన్వేషించవలనా? అంతయు తెలిసిన వాడే అయినా లోకానికి భగవంతుడైన రాముడు తాను భగవంతుణ్ణని చెప్పుకోకుండా మానుష లీల చూపించారు. ఆ స్వామికి నీరాజనం

మీరింతవరకు సీతాపహరణం బుర్రా శివరామకృష్ణ శర్మ భాగవతారు గారిచే హరికథాగానం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 11 గంటలు. ఈరోజు మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 107.5 మెగాహెడ్స్ పై తిరిగి మొదలవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.